ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ 26వ తేదీ శనివారము. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: శ్రోతలింతవరకు భక్తిరంజని శ్రీ అనంతశయనం అయ్యంగారు గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ జి పవనకుమారి గారు.
1: ఆధ్యాత్మిక జీవన విధానంలో భక్తులు తమ ఆరాధ్య దైవాన్ని ప్రతిదినం ప్రాతకాలాన బ్రహ్మముహూర్త సమయాన మేలుకొలుపులు లేక సుప్రభాతాన్ని పారాయణ చేయడం ప్రధాన కర్తవ్యంగా భావిస్తుంటారు మరియు ఆచరిస్తుంటారు. ఆ విధానంలోని పరమార్థం అంతరార్థం తెలిసిన వారి శాతం తక్కువ అనేది అతిశయోక్తి కాదేమో. దినమంతా శ్రమించిన దేహ అవయవాలన్నిటికీ రాత్రి సమయాన విశ్రాంతినివ్వడాన్నే నిద్ర అని అంటాం. తిరిగి మరుసటి దినం ప్రాతకాలాన లేవడం, రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోవడం నిత్య విధి. ఇది యావజ్ జీవరాశికి సంబంధించిన జీవన విధానం. పశుపక్షాదులకు సుప్రభాత సేవలు, పవళింపు సేవలు ఉండవు. కానీ ఈ సుప్రభాతం అనేది అన్ని మతాల వారికి అన్వయించే ప్రక్రియ. అయితే ఇలాంటి ప్రక్రియలోని అంతరార్థం, పరమార్థం తెలిసి ఆచరించుట వల్ల కలిగే దివ్యానుభూతి తెలియక ఆచరించుటలో అనుభవానికి రాదు. అలాంటప్పుడు శ్రద్ధ, ఆసక్తి అనుమాత్రం కూడా అన్వయింపబడదు. యావత్ సృష్టికి కారణభూతుడు, స్థితిలయాలను తన వశంలో నుంచుకుని సృష్టికర్తయ్యగు పరమాత్మకు మేలుకొనుట నిద్రించుటలుంటాయా? కనుక సుప్రభాత సేవ, మేల్కొలుపులు పాడుట, పవళింపు సేవలు కేవలం అజ్ఞానమని, మూఢాచారమని హేతువాదుల వాదన.

0: అట్టి వాదన అర్ధరహితమని బ్రహ్మజ్ఞానుల అభిప్రాయం. పై వాదోపవాదములపై సుదీర్ఘ చర్చలు జరిపిన పిదప సాక్షాత్తు అవతార పురుషుడగు పరమాత్మచే సప్రమాణముగా ఉపనిషత్తుల ద్వారా తెలుపబడిన విషయం ఏమంటే, అనేక కోట్ల జీవరాశుల హృదయమందు స్పందించే దివ్యశక్తి ఒకటే అని, దినమంతా శ్రమించి విశ్రాంతి తీసుకొనిన దేహాన్ని తిరిగి మేలుకొల్పుట అనే చర్య తన ఎందున్న దివ్య చైతన్య శక్తికి కృతజ్ఞతను తెలియజేయుటకని విశదీకరింపబడింది. దేహంలోని సమస్త అవయవాలతో పాటు మనస్సు కూడా విశ్రమించినా ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియకు మాత్రం విశ్రాంతి ఉండదు. అది స్పందిస్తే జీవం, విశ్రమిస్తే మరణం. తొలినాడు విశ్రమించిన దేహావయవాలన్నీ మరుసటి ప్రాతకాలానికి యథాతథంగా కర్తవ్య కర్మాచరణకు పూనుకొనడానికి, దానిని జాగ్రత్తగా నుంచిన దివ్యశక్తికి తెలిపే కృతజ్ఞతాభావమే మేలుకొలుపు లేక సుప్రభాతం. కానీ దేహాన్ని చైతన్యపరిచే శక్తికి పై ప్రక్రియతో సంబంధముండదు. ఉదాహరణకు, దూర ప్రాంతాలకు రైలు లేదా బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులు, రైలు గార్డు లేక బస్ కండక్టరు అందరూ గాఢనిద్రలో మునిగిపోయి విశ్రాంతి తీసుకుంటున్నా, గమ్యస్థానానికి చేర్చే డ్రైవర్ మాత్రం నిద్రపోకుండా అత్యంత జాగరూకుడై సరైన సమయానికి వారి వారి గమ్యస్థానాలకెట్ల చేరుస్తాడో, హృదయవాసియకు భగవంతుడు తాను మాత్రం నిద్రింపక తనచే ఆవరింపబడి ఉన్న దేహానికి నిద్ర ద్వారా విశ్రాంతి కల్పిస్తున్నాడు. అలాంటి దైవానికి జీవుడు తెలిపే కృతజ్ఞతాభావమే సుప్రభాతం. ఈ అంతరార్థం తెలిసి ఆచరించే వాళ్ళకే దివ్యానుభూతి కలుగుతుంది. అందుకోసమే ఎవరికి వారు ప్రాతకాలంలో స్నానపానాదులు ముగించుకుని శుచి అయి సావధానముగా ఇష్టదేవాన్ని స్మరించడమే నిజమైన సుప్రభాతం. ఈ విధంగా ఎందుకు చేయాలి అంటే, తదుపరి దినమంతా దైవభావనలో ఉండడానికి. దైవార్పణ బుద్ధితో తాము ఆచరించే పనులన్నీ ప్రేరణ మేరకే జరుగుతున్నాయన్న పవిత్ర భావంతో చేయుట వలన, అట్టి కర్మలు ఆచరించడం వలన కలుగు పాప పుణ్య ఫలితాలు ఆయా జీవుల కంటకుండా ఉంటాయి. పాపపుణ్య ఫలానుభవానికే జీవుల జనన మరణ ప్రక్రియ కాబట్టి అట్టి దైవార్పిత కర్మయోగికి పునర్జన్మ ఉండదు. సుప్రభాతం ప్రాతకాలంలోనే చెప్పాలన్నది ఒక నియమం. తద్వారా మనం తప్పకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేచే నియమం అలవాటవుతుంది. సూర్యోదయాత్ ప్రాక్ ఉత్తిష్ఠేత అన్నది ఆరోగ్య సూత్రం. కేవలం ఆధ్యాత్మిక భావాభివృద్ధికే కాక రోజువారీ ఆరోగ్యం కూడా దీనివల్ల చేకూరుతుంది. సూర్యోదయానికి ముందే లేవడం వల్ల కాలుష్యరహిత ప్రాణవాయువుని పీల్చే అవకాశం మనకు దక్కుతుంది. కాలుష్యరహిత ప్రాణవాయువుని పీల్చడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఒక నిర్ణీత సమయానికి నిద్రలేవడం వలన జీవితం నియమబద్ధంగా ఉంటుంది. ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. జీవితంలో విజయ సాధనకు నియమబద్ధత, క్రమశిక్షణ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. మన భారతీయ సంస్కృతి ఆచారాలు లౌకికాధ్యాత్మిక జీవనాభివృద్ధులకు మేలు కలయికలు. అలాంటి ఆచారాల్లో సుప్రభాత సేవ ఒకటి.
1: శ్రోతలింతవరకు వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ జి పవనకుమారి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేత్యపు శుద్ధులు వక్కసాగులో యాజమాన్యం గురించి అమరాపురం మండలం హలుకూరు రైతు సేవా కేంద్రం హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీ జి రంగనాథ్ గారు అందించే వివరాలు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు వక్క తోటల సాగులో చేపట్టవలసిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నాను. వాణిజ్యపరంగా సాగు చేసే తోట పంటల్లో వక్క చాలా ప్రధానమైనది. ఇది మన దేశంలో ఎక్కువగా కర్ణాటక, అస్సాం, కేరళ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది. ప్రస్తుతం సత్యసాయి జిల్లా మడక్సిర డివిజన్ మొత్తం వక్క తోటలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దీని యొక్క ఉపయోగాలు ఏమంటే, ఎండు వక్కను ఎక్కువగా పాన్ పరాగ్, గుట్కా, మసాలా పాన్ వంటి పదార్థాల తయారీలో వినియోగిస్తారు. కొంతవరకు పెయింటింగ్ పరిశ్రమలో కూడా వినియోగిస్తున్నారు. ఈ పంట సాగుకు అనువైన నేలల విషయానికి వచ్చినట్లయితే, సారవంతమైన ఎర్రగరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎంచుకున్న నేలల్లో మట్టి ఎక్కువగా ఉండాలి. అంటే మనం గుంత తవ్వితే 2 మీటర్ల వరకు మంచి మట్టి ఉండాలి. అటువంటి నేలలు చాలా అనువైనవి. నీరు నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇటువంటి నేలలు చాలా అనువైనవి. ఇంకా వాతావరణం విషయానికి వస్తే, ఈ ఒక్క తోట ఉష్ణమండలపు పంట. ఇది ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకుంటుంది. పూత బాగా రావాలంటే 14 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత

అది. ఇంకా వర్షపాతం విషయానికి వచ్చినట్లయితే 700 mm కంటే అధిక వర్షపాతం కావాలి. అదేవిధంగా రకాలు, మనం ఒక్క తోట సాగుకు అనువైన రకాల విషయానికి వచ్చినట్టయితే మంగళ అనే రకం అధిక దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా ఇది కోస్తా ప్రాంతానికి కూడా అనువైనది. దీనిని సముద్ర మట్టానికి 800 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో కూడా పెంచవచ్చు. నెక్స్ట్ సుమంగళ అనే రకం, ఇది చాలా ఎత్తుగా పెరిగే రకం. మంచి యాజమాన్య చర్యలు చేపడితే 4 నుంచి 5 ఏళ్లలోనే దిగుబడి ఇవ్వగలదు. ఈ రకం వచ్చేసి ఒక చెట్టుకు 17 kg వరకు పచ్చి ఒక్క కాయల దిగుబడిని ఇస్తుంది. ఇంకా శ్రీమంగళ అనే రకం, ఇది కూడా బాగా ఎత్తు పెరిగే రకం. దీంట్లో కణుపుల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. ఒక చెట్టుకు 15 kg వరకు పచ్చికాయల దిగుబడి వస్తుంది. ఈ 3 రకాల్లో ఏదైనా ఒక రకాన్ని ఎంచుకొని సాగు చేయవచ్చు. ఒక్క తోటల సాగులో ప్రధానంగా తల్లి మొక్కలను ఎంచుకొని నర్సరీ మొక్కల్ని పెంచుకోవడం అనేది ప్రధానమైన అంశము. దీంట్లో తల్లి మొక్కల్ని ఎంచుకోవాలి. మొదట తల్లి మొక్కలు, మనం విత్తనానికి అవసరమైన తల్లి మొక్క యొక్క కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాల్లో మొదటిది, తల్లి మొక్క ప్రతి సంవత్సరం కాపునిచ్చేదానిలాగా ఉండాలా, కాయలు గుండ్రంగా పెద్దవిగా ఉండాలా, తల్లి మొక్క వయసు వచ్చేసరికి 15 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలా, కణుపుల మధ్య దూరం చాలా తక్కువ ఉన్నటువంటి మొక్కలనే తల్లి మొక్కలుగా ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకున్నటువంటి తల్లి మొక్కల నుండి మనం విత్తన కాయల్ని కోసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంచుకున్న తల్లి మొక్కల్లో బాగా పండినటువంటి గెలలను కోయాల. ఇలా కోసిన తర్వాత ఆ గెలల నుండి విత్తన కాయల్ని ఎంచుకోవాలి. ఆ విత్తన కాయలు 35 గ్రాముల కంటే ఎక్కువ ఉండే వాటిని మాత్రమే ఎంచుకోవాలి. చిన్న సైజువి, నాసురకంగా ఉండే విత్తనాలని విత్తనంగా ఉపయోగించకూడదు. ఇలా ఎంపిక చేసుకున్నటువంటి విత్తనాన్ని మనం మొలకగట్టాలి. మొలకగట్టేందుకు గాను ఆ కాయలను ఒక గోనె సంచిలో లేదా 6 ఇంచుల మందం ఉన్నటువంటి ఇసుక దిబ్బల్లో ఈ విత్తన కాయలన్నింటినీ పాతిపెట్టి ఒక 2 నెలల పాటు ఉదయం సాయంత్రం నీరు చల్లతో ఉండాలి. ఇలా 2 నెలల తర్వాత విత్తన కాయలు మొలకెత్తడం ప్రారంభమవుతాయి. ఇలా మొలకెత్తినటువంటి విత్తనాన్ని మట్టి నింపినటువంటి పాలిథిన్ సంచుల్లోకి మార్చుకోవాలి. తర్వాత నీడ ఉన్న ప్రాంతంలోకి తరలించి రోజు ఉదయం సాయంత్రం నీరు పోసినట్లయితే మొక్కలు ఎదుగుతాయి. ఇలా 1 సంవత్సరం పాటు పెంచినటువంటి నర్సరీ మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. నాటే సమయం వర్షాకాలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మే జూన్ మాసంలో నాటుకోవాలి. మే జూన్ నెలల్లో వర్షాలు కురుస్తాయి కాబట్టి కురిసే వర్షాలకు నాటిన మొక్కలు బాగా నిలదొక్కుంటాయి, నష్ట శాతం తక్కువ ఉంటుంది. నాటే దూరం, మొక్కలకి మొక్కలకి మధ్య 9 అడుగులు, వరుసలకి వరుసలకి మధ్య 9 అడుగులు దూరం పాటించినట్లయితే ఎకరాకు 400 మొక్కలు అవసరమవుతాయి. అదేవిధంగా హై డెన్సిటీ కూడా పాటిస్తున్నారు కొంతమంది రైతులు. అలా అయితే 9 మరియు 7 అడుగులు లేదా 9 మరియు 6 అడుగుల వరకు కూడా మొక్కలు నాటుకోవచ్చు. కొంతమంది రైతులు 6x6 విధానాన్ని కూడా పాటిస్తున్నారు. దీనివల్ల అధిక సాంద్రతలు, అంటే ఎకరాకు 400 బదులు 600-700 వరకు కూడా మొక్కలు మనం నాటుకోవచ్చు. ఒకవైపు 9 అడుగుల దూరం పెట్టుకున్నట్లయితే అంతర్ సేద్యం చేయడానికి చాలా బాగా ఉంటుంది. ట్రాక్టర్తో రోటవేటర్ తోలడం కానీ ఇతరత్ర అంతర్ సేద్యం చేయడానికి వీలుగా ఉంటుంది. వరుసకు వరుసకు మధ్య 9 పెట్టి మొక్కకు మధ్య 9, 7 లేదా 6 అడుగుల దూరాన్ని పాటించి మొక్కలను నాటుకోవచ్చు. నాటే విధానం, మొక్కల్ని నాటేటప్పుడు సంవత్సరం వయస్సు ఉండాలి. అదేవిధంగా నాటేటప్పుడు 45 సెంటీమీటర్ల లోతు మరియు 45 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి గుంతల్ని తవ్వాల్సి ఉంటుంది. ఇలా గుంతలు తవ్విన తర్వాత ఈ గుంతల్లోకి 10 కేజీల FIM అంటే పశువుల ఎరువు మరియు 100 గ్రాముల యూరియా, 100 గ్రాముల పొటాషనిచ్చే ఎరువుల్ని కలుపుకొని ఆ గుంతను నింపేసి తర్వాత ఒక్క మొక్కను నాటేసి నీరు పారించాల్సి ఉంటుంది. తర్వాత ఎరువుల యాజమాన్యం, ప్రతి సంవత్సరం ఒక్క చెట్లకు గాను 10 కేజీల FIM, 100 గ్రాముల నైట్రోజన్, 40 గ్రాముల భాస్వరం, 140 గ్రాముల పొటాషనిచ్చే ఎరువుల్ని 2 దఫాలుగా సమభాగాలు చేసుకుని మే జూన్ మాసంలో మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో
మొక్క

పక్క పాదుల్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత నీరు పారించినట్లయితే మొక్కలు బాగా ఎదుగుతాయి. ఈ వక్క చెట్లను నాటిన తర్వాత ఇవి నీడను కోరుకుంటాయి. డైరెక్ట్గా సూర్యతాపాన్ని తట్టుకోలేవు, అంటే ఎండ వేడిమిని తట్టుకోలేవు. కాబట్టి నీడ కోసం అంతర పంటలు లేదా అవిసె మొక్కల్ని నాటుకోవాల్సి ఉంటుంది. అవిసె మొక్కల్ని తూర్పు పడమర దిశలో వరుసల్లో మొక్కల యొక్క వరుసల్లో నీడ కోసం విత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒకసారి ఒక అవిసె మొక్కల్ని విత్తుకుంటే 3 ఏళ్ల పాటు నీడనిస్తాయి.

0: మొక్కల్ని తూర్పు పడమర దిశలో వరుసల్లో మొక్కల యొక్క వరుసల్లో నీడ కోసం విత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒకసారి ఒక అవిసె మొక్కల్ని విత్తుకుంటే మూడేళ్ల పాటు నీడనిస్తాయి. ఈ కొమ్మల్ని పశువుల మేతగా వాడుకోవచ్చు, వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఒకవేళ అవిసే కాకుండా మనకు అంతర పంటగా అరటిని వేసుకున్నట్లయితే ఆదాయము వస్తుంది, ఈ ఒక్క చెట్లకి నీడ కూడా అందుతుంది. ఒక్క తోటల్లో బహుళ పంటల సాగును కూడా చేయవచ్చు. మొదటి 3 సంవత్సరాల్లో అంతర పంటగా వేరుశనగ వేసుకోవచ్చు, లేదా ఇతర ఏవైనా ఆరుతడి పంటల్ని, రాగులు, టమోటా వంటి ఆరుతడి పంటల్ని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎత్తు పెరిగే కొద్దీ నీడ ఏర్పడుతుంది కాబట్టి నీడలో పెరిగేటువంటి 1-3 సంవత్సరాల తర్వాత తమలపాకును కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. అదేవిధంగా అరటిని కూడా సాగు చేయవచ్చు. ఇంకా బహుళ పంటల సాగులో భాగంగా ఒక్క తోటల్లో పసుపు, అల్లం, అదేవిధంగా మిరియాలు వంటి తీగజాతి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా అదనపు ఆదాయాన్ని ఇస్తాయి. ఇంకా నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే వర్షాకాలంలో రోజుకు 1 చెట్టుకు 10 లీటర్ల నీరు సరిపోతుంది. ఇంకా వేసవి కాలంలో అయితే రోజుకు 20 లీటర్లు 1 చెట్టుకు అందించాల్సి ఉంటుంది. ఇది డ్రిప్ విధానంలో అందిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా కోత, ఒక్క తోటలు మనకు కాపుకు 7 నుంచి 8 సంవత్సరాల వయసుకు కాపుకు వస్తాయి. అంతవరకు వివిధ అంతర పంటల ద్వారానే ఆదాయం చేసుకోవాల్సి ఉంటుంది. 8 ఏళ్లకు కోతకు వస్తాయి కాబట్టి 1 చెట్లలో గెలలు వస్తాయి. ఆ గెలలు 9 నుంచి 10 నెలలకు బాగా ముదిరి పండవుతాయి. ఇలా పండైన కాయల్ని కోత కోయాల్సి ఉంటుంది. ఇలా కోసిన కాయల్ని మనం వల్చి వాటిని ఉడకబెట్టి పాలు పట్టించి ఎండబెడతాము. ఇలా ఎండబెట్టిన తర్వాత కొట్టపక్ సుపారి అనే పదార్థం వస్తుంది. ఈ పదార్థాన్ని వివిధ పాన్పరాగ్ గుట్కల తయారీలో వినియోగిస్తారు. అదే కాకుండా కాలిపాక్ అంటే మనం ఆకు ఒక్క సున్నం నమలడానికి వినియోగిస్తాము. దీన్ని
1: శ్రోతలు ఇంతవరకు సేద్యపు శుద్ధులు ఒక్క సాగులో యాజమాన్యం గురించి అమరాపురం మండలం హలుకూరు రైతు సేవా కేంద్రం హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీ జి రంగనాథ్ గారు అందించే వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నవిఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2,500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ
3: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళల్ని తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం. రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్తో చేశాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఇది 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
2: వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

0: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజా పార్లమెంటు సభ్యులు కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే FFB ధరలపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ
1: రామచంద్రపురం టౌన్లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే CSR కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఏఐ సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీనరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక, రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపరిచిన చిలకమర్తి లక్ష్మీనరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి

0: ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశముందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్బర్డ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ air.gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ air మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ air, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు ఈ ఉదయ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, మరియు ఆలోచన లోచనం రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు. అనంతరం మన ప్రపంచం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ రచన ఎం మనోహర్, విజయవాడ కేంద్ర సమర్పణ. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన మాస్ మూవీ మేకర్స్ వారి బేబీ చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వసుధైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం. ఫోక్సో చట్టం న్యాయవాది శ్రీమతి జి పద్మజ గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి. 6:00 లలిత గీతం. సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ, నూచివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలిరాజు గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ కేవీ మహీధర్ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. ఇక రాత్రి 8:45 శ్రీమతి ఎం సరోజమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు వింటారు.

9:30 చిత్రసీమ సినిమా పాటలు 10:00. 2026 సంవత్సరం జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 20వ ఎడిషన్ రోజువారి ముఖ్యాంశాలు వింటారు. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.

0: పాడింది.
1: లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ ట్యాలీ 23కు చేరింది. ఇక వివరాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య

0: భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జైశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship-owning member states, countries with the largest number of ship registries, and those who provide the maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
0: ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ అ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిదా అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ మూడు దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్ఛ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
2: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो, ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి మాట్లాడుతూ అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన, సురక్షితమైన, సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం 1 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, నియూలాండ్, చుమౌ కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణ

0: అరుణాచల్ ప్రదేశ్లో తిరప్ చాంగ్లాంగ్ లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్ మహదేవ్పూర్ చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు మహిళల టీంలు ఫైనల్స్కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్కు చేరుకోగా, అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను 2వ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగియగా, మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా, దివ్యా దేశ్ముఖ్, వెంటికా అగర్వాల్ తమ తమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక. నేడు సర్వజన వైద్యశాలలో విశ్రాంతి భవనం ప్రారంభం. ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో రోగులు వారి సహాయకులు సేద తీరేందుకు నిర్మించిన విశ్రాంతి భవనం నేడు ప్రారంభం కానుంది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ ల్యాడ్స్ కింద విడుదల చేసిన 75 లక్షల నిధులతో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. కలెక్టర్ ఆనంద్, ఎంపీ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొంటారని చెప్పారు. జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాన్ని డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులకు నెలకు 12,500 పారితోషికం అంది.

చేస్తారన్నారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల ప్రకారం పారితోషకంలో మార్పులు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులు జిల్లావాసులై వయసు 18 నుండి 42 ఏళ్లలోపు ఉండాలని వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు 2 ఫోటోలను గెజిటెడ్ అధికారి ధృవీకరించిన సర్టిఫికేట్ల జత చేసి 27 అక్టోబర్ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు జిల్లా కోర్టులో అందచేయాలన్నారు. అనంతపురం నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని పురిపాలకల్లో పోలింగ్ కేంద్రాల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఆయా ప్రాంతాల్లోని రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి గురు శుక్రవారాల్లో క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు. అవి ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయా లేవా అని గురించి కమిషనర్లకు నివేదించారు. శుక్రవారం సాయంత్రానికి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.

0: బుక్కరాయ సముద్రం మండలం జంతులూరులోని 14వ బెటాలియన్ శుక్రవారం ఏపీఎస్సీ 2025-26 బ్యాచ్ శిక్షణా కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ ఉత్సాహంగా జరిగింది. మంత్రి సవిత, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వారి నుంచి గౌరవవందనం స్వీకరించారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తమ బిడ్డలను చూసి తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు. కార్యక్రమానికి హాజరైన కానిస్టేబుళ్ల బంధుమిత్రులతో బెటాలియన్లో సందడి వాతావరణం నెలకొంది. సమాచార వేదిక విన్నారు.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆలోచనాలోచనం, రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు.
4: ఆలోచనాలోచనం లోచూపున వెలిగించే చిరుదీపం, రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు.
5: నేను నా గొప్పతప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదు, నా ముందు ఎంతటి వారైనా బలాదూరే అని అనుకునే గర్వపోత లక్షణం అనండి లేదా అహంభావం అనండి, ఇది పొరపాటును మనసులోకి వస్తే ఇక మన మనుగడ కష్టమేనని పురాణాలు, ఇతిహాసాలు, ఇలాంటి ఉత్తమ గ్రంథాలు, గురువులు, గురుతుల్యులు అందరూ చెబుతూనే ఉన్నారు. ఈ ఘోషణ గమనించగలిగితే మన జీవన గమనం సుగమం అవుతుంది, లేదంటే అనవసరంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేను అనే భావం మానవ మాతులకే కాదు, దైవాంశ సంహుతులకైనా చివరకు దైవాలకైనా కూడిన పని కాదు. ఒకసారి వాల్మీకి రామాయణాన్ని భక్తిపూర్వకంగా చూస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీరామచంద్రుడు మానవాళికంతటికీ సులభ మార్గంలో సందేశాన్నిస్తూ అడుగడుగున ఎన్నెన్నో ఉదాహరణలు చూపించాడు. ఆయన ప్రవర్తన మామూలు మనిషిలాగానే సాగింది. అందుకే రావణాసురుడితో యుద్ధం చేసే సందర్భంలో కూడా మానవ మాతృడిలాగానే ఆయన కనిపిస్తాడు. సరే, రామరావణ యుద్ధం మహాఘోరంగా సాగిపోతోంది. శ్రీరాముడు తన బాణాలను ఎన్నిటిని గురిచూసి సంధించినా బాణం తన పని తాను చేసుకుపోతూనే ఉంది. అంటే రావణి తలకాయలు తెగిపడుతున్నాయి, మళ్ళీ ఇట్టే వచ్చి వాడి స్థానంలో అతుకుపోతున్నాయి. ఇలా నిర్విరామంగా యుద్ధం సాగుతూనే ఉంది. శ్రీరాముడికేమీ తోచలేదు. అయితే సూర్యోదయ సమయంలో అగస్త్య మహర్షి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. వెంటనే శుచై ఆదిత్య హృదయాన్ని రాముడు 3 సార్లు పఠించాడు. ఆ తర్వాత రావణ సంహారం జరిగింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, అప్పటిదాకా శ్రీరాముడు తన దగ్గర శక్తివంతమైన అస్త్రాలు ఉన్నాయని, తాను దశరథ కుమారుణ్ణని, అప్పటికే ఎంతోమంది రాక్షసి వీరులను సంహరించానని, మహాపరాక్రమవంతుణ్ణని భావించుకున్నాడు. అవతలి పక్షంలో ఉన్న రావణాసురుడు కూడా తనకు బ్రహ్మ ఇచ్చిన వరాలు ఉన్నాయని, తన్నెవరూ సంపలేరనే అహంభావంతో యుద్ధం చేస్తూ వచ్చాడు. దీంతో రామరావణంలో ఎవరిది కూడా పైచేయి కాలేకపోయింది. కానీ శ్రీరాముడు మహర్షి అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్య హృదయాన్ని పఠించినప్పుడు రావణుడి కంటే చాలా ఎత్తుకెదిగాడు.

0: మరి దివ్యపురుషుడు సర్వాంతర్యామి సూర్యభగవానుడు తేజస్సు తనని నడిపిస్తోందని, ఆ అంతర్యామి శత్రు సంహారం ఇక మీదట చేయిస్తాడని శ్రీరాముడు అనుకున్నాడు. ఆ పవిత్ర స్తోత్రం ప్రారంభంలోనే సర్వశత్రు వినాశనం అలాగే జయము కలుగుతుందని కూడా ఉండటంతో శ్రీరాముడు సంధించిన బ్రహ్మాస్త్రంతో రావణాసురుడు నేల కొరిగాడు. తన విజయాలను తానుగాక, తనను నడిపించే అద్భుత శక్తి కారణమని అనుకుని ఆ దైవీ శక్తిని ఆరాధన చేస్తే తప్ప విజయం సాధ్యం కాదు. అంతేకాని నాకొకరితో పనేమిటి, నేనంతటివాణ్ణి నేనింతటివాణ్ణి అనుకుని విర్రవిగితే లాభం ఏమీ ఉండదని శ్రీరామచంద్రునంతటి వాడే బోధించినట్లుగా ఈ కథ వల్ల మనకు కనిపిస్తోంది. ఇటువంటి విషయం కేవలం శ్రీరామచంద్రుడే కాదు, లక్ష్మణుడు కూడా నిరూపించాడు. ఇంద్రజిత్తుతో యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడు తన శక్తి కొద్దీ ఎన్నెన్నో శస్త్రాలను ప్రయోగించాడు. ఇంద్రజిత్తు కూడా వాటికి తగినట్లుగా జవాబులిచ్చాడు. అయితే వారి అమోఘ శస్త్రప్రయోగానికి పంచభూతాలు క్షోభిల్లాయి తప్ప లక్ష్మణుడికి విజయం సంప్రాప్తించలేదు. అయితే చివరిగా లక్ష్మణుడు శ్రీరామచంద్రుని స్మరించుకుని ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఇంద్రజిత్తు మరణించాడు. ఇక్కడ లక్ష్మణుడికి శ్రీరాముడే దైవ సమానుడు. ఆ దైవాన్ని స్మరించుకున్నప్పుడు ఆయనకు విజయం లభించింది. ఇలా రామలక్ష్మణుల జీవితాల్లోని సంఘటనలు పరిశీలిస్తే నేనే అంతా నావలని అని భావించుకున్నంత దాకా విజయం ప్రాప్తించలేదని కనిపిస్తోంది. కానీ తాము నమ్మిన దైవీ శక్తిని త్రికరణశుద్ధిగా స్మరించుకుని విజయాన్ని పొందగలిగారు. మానవ ప్రయత్నానికి దైవబలం తోడుండాలని ఆ మహత్తర బలమే విజయ సాధకమని మన ఆస్తికవాదులు బోధిస్తున్నారు. ఒకవేళ నాస్తికులైనా అంతా తన గొప్పేనని గర్వంతో పెచ్చరలేకుండా వినయంతో విజ్ఞతతో అడుగు ముందుకు వేయాలనే సందేశం ఇక్కడ మనకు ధ్వనిస్తుంది.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు.
2: మీరింతవరకు ఆలోచనాలోచనం విన్నారు. రచన డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం మన ప్రపంచం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: శ్రోతలకు నమస్కారం. మన ప్రపంచం సంచిక కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ విశేషాలు.
1: సాంస్కృతిక వారసత్వం, భారతదేశ నాగరికత పునరుజ్జీవనం. సాంస్కృతిక వారసత్వం, భారతదేశ నాగరికత పునరుజ్జీవనం ఈ అంశం గురించి తెలుసుకుంటున్నాం. భారతీయ విజ్ఞాన వ్యవస్థలతో అనుసంధానం, బహుభాషా అభ్యాసం, సమకాలీన విద్యా వ్యవస్థలో దేశీయ మేధో సంప్రదాయానికి చోటు కల్పించడం, నూతన విద్యా విధానం ఈ విషయంలో ఎంతో మేలు చేస్తోంది. వీటికి తోడుగా వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ONOS విధానం, అన్ని రకాల విద్యా వనరులు, మేధావుల పరిశోధనా పత్రాలు అందరికీ సులభంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ మేధో వికాసం, సాంస్కృతిక వృద్ధి పరస్పరం ఒకదానితో ఒకటి తోడ్పడుతూ సాగే సమగ్ర విధానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తరం నుంచి తరానికి సజీవ ప్రవాహంలా సాగుతున్న వారసత్వ పరిరక్షణ అనేది ఈ సాంస్కృతిక పునరుజ్జీవనంలో మరో ముఖ్యమైన మూలస్తంభం. భారతదేశ వారసత్వం అనేది కేవలం పురాతన కట్టడాలు, మ్యూజియంలలోనే కాదు, మన మౌఖిక సంప్రదాయాలు, జానపద ప్రదర్శనలు, ఆచారాలు, హస్తకళలు, పండుగలు, స్థానిక పరిజ్ఞానంలో సజీవంగా ముందుకు సాగుతోంది. నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ దాని కీలక

అనుబంధ కార్యక్రమం మేరా గావ్ మేరీ ధరోహర్, నా గ్రామం నా వారసత్వం ద్వారా సాంస్కృతిక వనరులను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రపంచంలోని అతిపెద్ద ప్రక్రియ చేపట్టింది. గ్రామాల్లోని వివిధ వర్గాల్లోని సాంస్కృతిక విశేషాలను డిజిటల్ రూపంలో రికార్డ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా మనుగడలో ఉన్న సంప్రదాయాలకు ఒక అపూర్వమైన డిజిటల్ నిధిని సృష్టిస్తోంది. ఈ వారసత్వ పరిరక్షణలో స్థానిక ప్రజలు భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహిస్తోంది. భారతదేశ నాగరికత పునరుజ్జీవనం, మన పవిత్ర పుణ్యక్షేత్రాలు, సాంస్కృతిక ప్రాంతాల పునర్వైభవంలోనూ అంతే స్పష్టంగా కనిపిస్తోంది. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ పునర్నిర్మాణం, ఉజ్జయినిలోని మహాకాళ్ లోక్ కేదార్నాథ్ పునర్నిర్మాణ ప్రాజెక్టులతో పాటు అయోధ్య శ్రీరామ మందిర అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాల రూపురేఖలను మార్చివేశాయి. ఈ ప్రాజెక్టులు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణను ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రజా సౌకర్యాలతో అద్భుతంగా కలగలిపాయి. తద్వారా మన పవిత్రమైన పురాతన భౌగోళిక ప్రాధాన్యతను కాపాడుకుంటూనే భక్తులకు సౌకర్యాలను ఎలా మెరుగుపరచవచ్చో, ప్రజలను ఇందులో ఎలా భాగస్వాములను చేయవచ్చో ఈ ప్రాజెక్టులు నిరూపిస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు అదనపు బలాన్ని చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ పిల్గ్రిమేజ్ రిజ్వినేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్. స్వదేశ్ దర్శన్ వంటి పథకాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఇవి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణను, పర్యాటక రంగ అభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వృద్ధితో అనుసంధానం చేస్తున్నాయి. సాంస్కృతిక వారసత్వం అనేది ఒక ప్రాంతపు అస్తిత్వం. సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడమే కాక అక్కడి ప్రాంతీయ అభివృద్ధికి ఎలా ప్రత్యక్షంగా దోహదపడుతుందో చూపించడానికి ఈ ప్రయత్నాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఇప్పుడు పురావస్తు పరిశోధనశాలలు కూడా సాంస్కృతిక విధానంలో కీలక సాధనాలుగా మారాయి. భారతదేశ వేల సంవత్సరాల నాగరికతా ప్రయాణాన్ని కళ్లకు కట్టేలా చూపేందుకు అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేక నేపథ్య గ్యాలరీలతో యుగ యుగీన్ భారత్ జాతీయ మ్యూజియంను ప్రతిపాదించారు. ఇదే శైలిలో రూపొందించిన ప్రధానమంత్రి సంగ్రహాలయతో పాటు ప్రస్తుత మ్యూజియంల ఆధునికీకరణ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే. పురావస్తు ప్రదర్శనశాలలను కేవలం పాత వస్తువులను దాచే నిశ్చల ప్రదర్శనశాలలుగా ఉంచకుండా వాటిని ప్రజా విజ్ఞాన కేంద్రాలుగా, చరిత్రను విశ్లేషించే వేదికలుగా, సాంస్కృతిక చర్చా కేంద్రాలుగా మార్చడం, ఈ సరికొత్త ప్రయత్నాలు వారసత్వాన్ని కేవలం భద్రపరచడమే కాక అందులో ప్రజలను భాగస్వాములను చేయాలనే విధానపరమైన మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనంలో మరో ముఖ్యమైన కోణం జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో మన వారసత్వాన్ని కాపాడుకోవడంతో పాటు పోగొట్టుకున్న వాటిని తిరిగి సొంతం చేసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం. గతంలో దేశం నుంచి దొంగతనానికి గురైన 600కు పైగా పురాతన కళాఖండాలను విజయవంతంగా స్వదేశానికి రప్పించడం భారతదేశ నాగరికత పునరుద్ధరణకు ఒక బలమైన సాక్ష్యంగా నిలిచింది. వీటిలో ఎంతో పవిత్రమైన శ్రీ పురంతన్ నటరాజ విగ్రహం, కాశీకి చెందిన మా అన్నపూర్ణాదేవి విగ్రహం, చారిత్రక చోళుల కాలం నాటి రాగి శాసనాలు ఉన్నాయి. ఈ కళాఖండాలను తిరిగి సాధించుకోవడం అంటే కేవలం కొన్ని వస్తువులను దేశానికి తీసుకురావడం మాత్రమే కాదు, అది మన చారిత్రక జ్ఞాపకాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, నిరంతరాయంగా సాగుతున్న సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడమే. భారతదేశ కళావైభవానికి, చారిత్రక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచిన ఈ అమూల్య సంపదను మాతృభూమికి చేర్చడం ద్వారా ఈ ప్రయత్నాలు దేశవ్యాప్తంగా జాతీయ భావాన్ని మరింత బలోపేతం చేశాయి. అలాగే వారసత్వాన్ని కాపాడుకోవడంలో దేశానికి ఉన్న బలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. గౌతమ బుద్ధునికి సంబంధించిన

0: ప్రాహ్వా పవిత్ర అవశేషాలు తిరిగి దేశానికి తీసుకుని రావడం, కిలా రాయ్ పిథోరా వేదికగా నిర్వహించిన చారిత్రక ప్రదర్శన ది లైట్ అండ్ ది లోటస్ రెలిక్స్ ఆఫ్ ది అవేకండ్ వన్, భారతదేశం తన నాగరికతా వారసత్వాన్ని తిరిగి దక్కించుకోవడానికి కాపాడుకోవడానికి చూపిస్తున్న నిబద్ధతకు నిదర్శనాలు. ఈ పవిత్ర బౌద్ధ అవశేషాలు తిరిగి జాతీయ సాంస్కృతిక స్రవంతిలోకి తీసుకువచ్చి అత్యంత జాగ్రత్తలతో నిర్వహించిన ప్రదర్శనతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా ప్రపంచంలోని అత్యంత పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఒకటైన బౌద్ధ ధర్మానికి తాను ఒక నమ్మకమైన పరిరక్షకుడిననే పాత్రను భారతదేశం మరోసారి బలపరిచింది. నేటి ఆధునిక సమాజాన్ని దేశం లోతైన చారిత్రక ఆధ్యాత్మిక వారసత్వంతో మళ్లీ ముడిపెట్టాలని ఆకాంక్షిస్తున్న విస్తృత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ఈ కార్యక్రమాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. దీనితో పాటే ఐక్యరాజ్య సమితి, విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ యునెస్కో ద్వారా మన సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చేందుకు భారతదేశం చురుగ్గా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే భారతదేశానికి చెందిన పలు సాంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు, ప్రాచీన గ్రంథాల సంకలనాలు యునెస్కో భౌతిక వారసత్వ సంపద టాంజిబుల్ హెరిటేజ్, భావరూప సాంస్కృతిక వారసత్వ సంపద ఇంటాంజిబుల్ హెరిటేజ్ మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ జాబితాల్లో చోటు దక్కించుకున్నాయి. ఇటీవల సాధించిన విజయాలు పరిశీలిస్తే మన దీపావళి పండుగ అలానే యునెస్కో భావరూప వారసత్వ ప్రతినిధి జాబితాలో చేరింది. భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రం యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో స్థానం దక్కించుకున్నాయి. ఈ అంతర్జాతీయ గుర్తింపులు మన నాగరికత వారసత్వ గొప్పతనం, నిరంతరాయ ప్రస్థానాన్ని చాటిచెప్పడమే కాక తత్వశాస్త్రం, సాహిత్యం, ప్రదర్శన కళలు, నాట్య నాటక రంగాలు, ఆధ్యాత్మిక మానవ విజ్ఞానానికి దేశం అందించిన అపారమైన కానుకలను ప్రపంచం ముందు సగర్వంగా నిలబెడుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం జాతీయ విశేషాలు.

0: మన ప్రపంచం సంచిక కార్యక్రమంలోని జాతీయ విశేషాలకు స్వాగతం.
1: భవిష్యత్ సంసిద్ధ భారత్ కోసం విద్య నైపుణ్యం. భవిష్యత్ సంసిద్ధ భారత్ కోసం విద్యా నైపుణ్యం, ఈ అంశం గురించి తెలుసుకుంటున్నాం. భారత జనసంఖ్య లబ్ధి ఒక పరిమిత కాల అవకాశం. నేటి ప్రపంచ ప్రధాన ఆర్థిక అవకాశాలలో భారత జనసంఖ్య లబ్ధి ఒకటి. పిల్లలు, వృద్ధుల వంటి పరాధీన జనాభా కన్నా పని వయసుగల వారు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రస్ఫుటమయ్యే ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని జనసంఖ్య లబ్ధిగా వ్యవహరిస్తారు. ఆ మేరకు భారత్ ప్రస్తుతం సాపేక్షంగా యువజనంతో నిండిన శ్రామిక శక్తి వేగంగా విస్తరించే దశలో ఉంది. ఈ అంశంపై వివిధ అంచనాల ప్రకారం పని వయసుగల దేశ జనాభా 2047 నాటికి దాదాపు 100 కోట్లుగా ఉంటుంది. అనేక అభివృద్ధి చెందిన దేశాలు తీవ్ర కార్మిక కొరత, సంతానోత్పత్తి శాతం తగ్గుదల వంటి సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో సహజంగానే ఇది భారత్కు సుదీర్ఘ జనసంఖ్య లబ్ధి అవకాశాన్నిస్తోంది. చైనా జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయిని దాటిపోగా జపాన్ శ్రామిక శక్తి లభ్యతలో తీవ్ర క్షీణతను ఎదుర్కొంటోంది. ఇదే విధంగా అనేక ఐరోపా ఆర్థిక వ్యవస్థలు

అధిక వృద్ధాప్య జనాభా పెరిగిన సామాజిక సంక్షేమ భారంతో నలిగిపోతున్నాయి. తద్విరుద్ధంగా భారత్ కొన్ని దశాబ్దాల పాటు తయారీ, సేవలు, ఆవిష్కరణలు, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ పరిశ్రమలను నడిపించగల సమర్థ శ్రామిక శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పటికే ఇది ఐటీ సేవలు, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్, అంకుర సంస్థలు, సాంకేతికార్థిక ఆవిష్కరణలు, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో భారత్ ప్రపంచ కూడలిగా ఆవిర్భవించేందుకు దోహదం చేస్తోంది. అయితే దేశంలో ఆర్థిక పురోగమనం వేగం పుంజుకోవాలంటే జనసంఖ్య లబ్ధి ఒక్కటే చాలదు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన తదితరాలపై తగినంత పెట్టుబడులు అవసరం. లేని పక్షంలో ఇదే యువ జనాభా వల్ల నిరుద్యోగం, స్వల్ప ఉపాధి, సామాజిక ఆర్థిక అసమానతల రూపంలో ఒత్తిళ్లు తలెత్తి ఆర్థిక వృద్ధి బలహీనపడుతుంది. కాబట్టి తగినన్ని ఉపాధి అవకాశాల కల్పనతో పాటు వాటిని అందిపుచ్చుకోగల నిపుణ శ్రామిక శక్తి రెండూ ఇప్పుడు భారత్ ముందున్న ప్రధాన సవాళ్లు. ఈ జనసంఖ్య లబ్ధి ఎల్లకాలం కొనసాగదు గనుక నేటి ఈ సానుకూలతను మనం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఈ లక్ష్య సాధనలో తమవంతు కృషి చేయాల్సిందిగా వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ యువగళం కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రధానమంత్రి దేశ యువతకు పిలుపునిచ్చారు. మార్పు వైతాళికులైన యువతరమే దాని లబ్ధిదారులు అని స్పష్టం చేశారు. వికసిత భారత్ వైపు ప్రగతి ప్రస్థానాన్ని ఒక పరీక్షతో పోలుస్తూ లక్ష్య సాధన దిశగా క్రమశిక్షణ పాటించడంలో కుటుంబాల సహకారంతో పాటు విద్యార్థుల ఆత్మవిశ్వాసం, సన్నద్ధత, అంకితభావం ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. భవిష్యత్ సంసిద్ధత అంటే ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా పని స్వరూపం నానాటికి నాటకీయంగా మారిపోతోంది. కృత్రిమ మేధ, ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్, వాతావరణ సాంకేతికతలు, డేటా అనలిటిక్స్, డిజిటల్ రూపాంతరీకరణ వంటివి అసాధారణ వేగంతో పరిశ్రమల రూపురేఖలు మార్చేస్తున్నాయి. అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతూ పూర్తి స్థాయిలో కొత్త ఉపాధి విభాగాలు ఆవిర్భవిస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ భవిష్యత్ సంసిద్ధత విద్య ఇకపై పాఠ్యపుస్తకాలు, పరీక్షలకు పరిమితమైతే ఫలితం ఉండదు. కాబట్టి నిరంతర మార్పులకు తగినట్లుగా సృజనాత్మక పరిష్కార అన్వేషకులుగా సాంకేతికాధారిత వాతావరణంలో సమర్థంగా పనిచేయగలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. అంటే భవిష్యత్ సంసిద్ధత శ్రామిక శక్తికి సాంకేతిక మానవ సామర్థ్యాలు రెండూ అవసరమే. ఈ నేపథ్యంలోనే నైపుణ్యాభివృద్ధికి అత్యంత కీలక ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కొత్త సాంకేతికతల మీద, ముఖ్యంగా కృత్రిమ మేధ పరిజ్ఞానంపై భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా ఫిబ్రవరిలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహణ ద్వారా ముందడుగు వేసింది. ప్రధానమంత్రి ఈ సదస్సును ప్రారంభిస్తూ మానవాళి చరిత్రలో పరివర్తనాత్మక అధ్యయనానికి కృత్రిమ మేధ ఒక సంకేతం. ఈ పరిజ్ఞానాన్ని మనం ముఖ్యంగా వర్ధమాన దేశాల కోసం ప్రజాస్వామ్యీకరించాలి. సార్వజనీనత, సాధికారత దిశగా ఇదొక ఉపకరణంగా మారాలి అని పిలుపునిచ్చారు. ప్రపంచ ఐటీ సేవలు, కన్సల్టింగ్, అవుట్సోర్సింగ్ రంగాల్లో ఇప్పటికే అగ్రస్థానంలో గల భారత్ భవిష్యత్ కృత్రిమ మేధను సృష్టించడంలోనూ కీలక పాత్ర పోషించనుంది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలలో డిజిటల్ విజ్ఞానం, కోడింగ్, డేటా అనలిటిక్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, అత్యాధునిక తయారీ, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, వర్ధమాన సాంకేతికతల పరిచయం వంటివి అంతర్భాగంగా ఉంటాయి. సమాచార సాంకేతిక రంగంలో భారత్ ఇప్పటికే తన అగ్రశ్రేణి సామర్థ్యాన్ని రుజువు చేసుకుంది. సెమీకండక్టర్లు, కాలుష్యరహిత ఇంధనం, ఎలక్ట్రానిక్స్ తయారీ, బయోటెక్, ఫిన్టెక్, డిజిటల్ ఆవిష్కరణలలో ప్రపంచ అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షిస్తోంది. కాబట్టి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలకు డిమాండ్ అనూహ్య స్థాయిలో

0: పెరిగే అవకాశాలున్నాయి. అందువల్ల పారిశ్రామిక రంగ అవసరాలు, ఆధునిక సాంకేతిక పోకడలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో పాఠ్య ప్రణాళికలను రూపొందించడంలో పరిశ్రమలు, విద్యా సంస్థల భాగస్వామ్యం అత్యావశ్యకం. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: జాతీయ విశేషాలు విన్నారు కదా, ఇప్పుడు స్వల్ప విరామానంతరం మన ప్రపంచం సంచిక కార్యక్రమం కొనసాగుతుంది.

విశేషాంశం. ప్రకృతితోనే నగరాల మనుగడ వాతావరణ మార్పులకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలే శరణ్యం. ప్రకృతితోనే నగరాల మనుగడ వాతావరణ మార్పులకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలే శరణ్యం. ఈ అంశం గురించి తెలుసుకుంటున్నాం. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన మెట్రో ప్రాంతాల్లో ఒకటైన ముంబై మహానగరంలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఒక పర్యావరణ రక్షణ వలయంగా పనిచేస్తూ ఉష్ణోగ్రతలను అదుపు చేస్తోంది, జీవ వైవిధ్యాన్ని కాపాడుతోంది, నీటి వనరులను రక్షిస్తోంది. అదేవిధంగా నగర తీర ప్రాంతాల్లోని మడ అడవులు, మ్యాన్గ్రూవ్స్ భారీ వర్షాల సమయంలో తీర ప్రాంత వరదలు అలల ఉధృతి ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి. ఇవన్నీ విడివిడిగా ఉన్న పర్యావరణ ఆస్తులు మాత్రమే కావు, క్రియాశీలంగా ఉండే మౌలిక సదుపాయాల రూపాలు. కానీ మన పట్టణ పాలనా వ్యవస్థలు ఇప్పటికీ వీటిని విడివిడి అంశాలుగానే చూస్తున్నాయి. ఎండలు ముదిరితే వెంటనే హెచ్చరిక జారీ చేసి సరిపడతారు, వరదలు వస్తే దాన్ని కేవలం డ్రైనేజీ సమస్యగా చూస్తారు, వాయు కాలుష్యం పెరిగితే రవాణా పారిశ్రామిక నియంత్రణల కోణంలో చర్చిస్తారు, జీవ వైవిధ్యాన్ని నగర ప్రణాళికతో ఏమాత్రం సంబంధం లేని వన్యప్రాణుల సంరక్షణ అంశంగా భావిస్తారు. ఇటువంటి ముక్కలు ముక్కల విధానం ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తోంది. పర్యావరణ వ్యవస్థలు ఈ సంక్షోభాలన్నింటినీ ఏకకాలంలోనే పరిష్కరిస్తాయి. కాబట్టి నగరాల విస్తరణ వల్ల క్రమంగా విడిపోయిన చెరువులను, చిత్తడి నేలలను, పచ్చని ప్రదేశాలను తిరిగి ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి ప్రకృతి ఆధారిత పరిష్కారాలు NBS ఎంతగానో దోహదపడతాయి. తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవిస్తున్న ఈ రోజుల్లో పర్యావరణం ప్రాధాన్యం ఏమాత్రం తగ్గిపోదు సరికదా, మరింత పెరుగుతుంది. పట్టణ వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో ప్రకృతి ఆధారిత పరిష్కారాల నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ NBS వైపు మొగ్గు నానాటికీ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, అభివృద్ధి సంస్థలు, ఆర్థిక సంస్థలు ఇప్పుడు వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడానికి ఈ NBS విధానాలనే ఉత్తమ మార్గంగా ప్రచారం చేస్తున్నాయి. చిత్తడి నేలల పునరుద్ధరణ, పట్టణ అడవులు, మడ అడవుల సంరక్షణ, బయోస్కేల్స్ వర్షపు నీటిని, వరద నీటిని సహజ పద్ధతిలో శుద్ధి చేస్తూ భూమిలోకి ఇంకేలా చేసే రహదారులు, పచ్చదనంతో నిండి ఉండే విస్తార ప్రాంతాలు, గ్రీన్ కారిడార్లు, నీరు పచ్చదనంతో కూడిన సహజ మౌలిక వసతులు వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కొనేలా సన్నద్ధమవడానికి అత్యంత కీలకమైన పరిష్కారాలుగా ప్రముఖంగా తెరపైకి వస్తున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండి భూమి కొరత ఉండే మన భారతీయ నగరాల్లో ప్రకృతి ఆధారిత పరిష్కారాల NBS నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ నిర్వచనాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రోజూ మనకు కనిపించే పట్టణ ప్రదేశాల్లో కలిసిపోయే విధంగా నగర వ్యాప్తంగా అడుగడుగునా విస్తరించి ఉండేలా వికేంద్రీకరించిన చిన్న చిన్న పర్యావరణ మౌలిక వసతులను ఏర్పాటు చేసుకునేలా NBS ఉండాలి. సాధారణంగా మనం ఫ్లైఓవర్ల కింద ఉండే స్థలాలు, రోడ్ల మధ్య ఉండే డివైడర్లు, కాలువల అంచులు, రైల్వే లైన్ల పక్కన అట్టిపెట్టుకున్న ఖాళీ స్థలాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, భవనాల పైకప్పులు, వివిధ సంస్థల ప్రాంగణాలు, వర్షపు నీటి కాలువలను ఎప్పుడూ పర్యావరణ ఆస్తులుగా చూడము. కానీ వీటన్నింటినీ గనక కాలనీల వ్యాప్తంగా అనుసంధానించగలిగితే ఇవి నగర ఉష్ణోగ్రతలను తగ్గించగలవు, వర్షపు నీటిని ఇంకించుకోగలవు, జీవ వైవిధ్యాన్ని కాపాడగలవు. ఇటువంటి ప్రదేశాలలో పచ్చదనాన్ని పెంపొందించుకోవడానికి సరైన ప్రణాళిక ఉంటే రోడ్ల పక్కన చెట్లు, బస్టాపుల వద్ద నీడ, రోడ్ల వెంబడి నీరు, ఇంకే బయోస్కేల్స్

0: ఏర్పాటు, అపార్ట్మెంట్ల లోపల రెయిన్ గార్డెన్స్ ఏర్పాటు, చెరువుల పునరుద్ధరణ, నీరు లోపలికి ఇంకే పేవ్మెంట్లు, పట్టణ వ్యవసాయ ప్రాంతాలు, టెక్ పార్కులు, వివిధ సంస్థల లోపల స్థానిక వృక్ష జాతులను నాటడం వంటి కొత్త ఎన్బీఎస్ పద్ధతులను అమల్లోకి తీసుకురావచ్చు. ఇవి ఎండ తీవ్రతను తగ్గించి, భూగర్భ జలాలను పెంచి, వర్షపు నీటిని గ్రహిస్తూ విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం బహిరంగ ప్రదేశాలను ప్రజలకు ఉపయోగపడేలా మారుస్తాయి. పెద్ద పెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టులతో పోలిస్తే ఈ చిన్న చిన్న మార్పులు చాలా స్వల్పమైనవిగా అనిపించవచ్చు. కానీ స్థానిక కాలనీల స్థాయిలో ప్రజల జీవితాలను ఇవే ప్రభావితం చేస్తాయి. మండుటెండలో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వ్యక్తికి నీడనసగే ఒక ఫుట్పాత్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పదే పదే వరదలతో ఇబ్బందులు పడే ప్రజలకు ఆ ప్రాంతంలోని చెరువు పునరుద్ధరణ గొప్ప ఆదరవుగా నిలుస్తుంది. రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఉండే చిన్నపాటి పచ్చదనం కూడా గాలి నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా ఎండాకాలంలో ఆ రోడ్డుపై వెళ్లే ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఇటువంటి మార్పులన్నీ చాలా ముఖ్యం. ఎందుకంటే భారతీయ నగరాల్లో పర్యావరణ ప్రతికూల ప్రభావాలు అందరిపైనా సమానంగా పడవు. ఎండల తీవ్రత, కాలుష్యం, వరదలు, నీటి కొరత వంటి సమస్యల ప్రభావం ఆర్థికంగా వెనుకబడిన తక్కువ వనరులు ఉన్న సామాన్యులపైనే ఎక్కువగా పడుతుంది. ఎయిర్ కండిషన్డ్ గదుల్లోనూ వారి సొంత వస్తుల్లోనూ ఉపశమనం పొందే ధనిక వర్గాల కన్నా చిన్న చిన్న బస్తీల్లో ఉండేవారు, పారిశుద్ధ్య కార్మికులు, వీధి వ్యాపారులు, డెలివరీ బాయ్స్, నిర్మాణ కార్మికులు వృద్ధులపై వాతావరణ మార్పుల ప్రభావం నేరుగా పడుతోంది. అందుకే మన నగరాల్లో పర్యావరణం గురించిన ప్రశ్నలన్నీ సామాజిక అసమానతలకు సంబంధించిన ప్రశ్నలు కూడా. అయితే సరైన ప్రణాళిక లేకపోతే నగరాల్లో చేపట్టే పచ్చదనం ప్రక్రియే సామాజికంగా ఇప్పటికే ఉన్న అంతరాలను మరింత పెంచవచ్చు. కేవలం ధనికుల అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూ అల్పాదాయ వర్గాలను, సాధారణ ప్రజలను రాకుండా నిరోధించే సుందరీకరణను పలు నగరాల్లో ఇప్పటికే చూస్తున్నాం. చెరువులు అందరికీ ఉపయోగపడే ఉమ్మడి వనరులుగా కాకుండా చుట్టూ కంచె వేసిన వినోద ఉద్యానవనాలుగా మారిపోతున్నాయి. సామాన్యుల రోజువారీ అవసరాలను, వీధి వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీసేలా బహిరంగ ప్రదేశాలను మారుస్తున్నారు. పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళిక నిర్ణయాల నుంచి ఇటువంటి బలహీన వర్గాలను గనక దూరం పెడితే ప్రకృతి ఆధారిత పరిష్కారాలు ఎప్పటికీ విజయవంతం కావు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: మరిన్ని విశేషాలతో వచ్చే సంచికలో కలుసుకుందాం. అందాక సెలవు మరి, నమస్తే.

0: శ్రోతలు, ఇంతవరకు మన ప్రపంచం వినారు. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: శ్రోతల నూట 1.7 మెగాహెచ్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం.

మీరు విన్న ఆ పాట స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా. ఇప్పుడు మరో పాట విందాం. శ్రీరామదాసు చిత్రం కోసం ఎంఎం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ మాలవిక పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 గా వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Interaction with Seva Yatris from Varanasi to Vadnagar to blend social reform with political work rather than focusing only on vote banks. Key trade pacts in mind, Delhi looks at multi-nation visit by PM Modi in December. Destinations may include the US, Canada and at least two European countries, writes the Indian Express. The statesman writes AIIMS Delhi records over 50 lakh OPD visits, nearly 3 lakh surgeries in a year. A headline in the Economic Times states, rupee recovers as large public sector banks sell dollars. And finally, in the Sun Times and all other dailies carry the news of India ending its wait for gold in shooting. The headline says, shooters strike gold. India scales new heights with its first pole vault medal. And with that, it's back to you, Anuja.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says gap between cities and villages in India has narrowed significantly over past 12 years. Heavy rain slashed several districts of Uttar Pradesh. Schools closed in many districts following alert for heavy downpour. Chhattisgarh government declares holiday today for all schools in the state due to continuous rain over past 2 days. India raises concerns over repeated attacks on commercial shipping and seafarers in Gulf, Red Sea and Black Sea. Savan Barwal wins silver medal in men's marathon event at Asian Games in Japan. And D. Gukesh secures India's victory over Germany in ninth round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
2: Akasvani Anantapuram Jilla Samachara Lekha Vintaru Rachina Sri M. Manohar.
3: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఉపాధ్యాయుల దినోత్సవం, అమృత్ 2.0 పథకం ప్రాజెక్టులకు భూమి పూజ, విశ్వకర్మ జయంతి, గురజాడ అప్పారావు జయంతి, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు, 9వ జాతీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఈ నెల 1వ తేదీన సింగనమల నియోజకవర్గంలోని పోతురాజు కాలువ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్దిదారులకు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్దిదారులకు పెన్షన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. 2 ఏళ్ల పాలనలో సింగనమల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని తెలియజేశారు. యువతరం నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 5న అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని గురు పూజోత్సవం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో తల్లి తండ్రి తరువాత అత్యున్నత స్థానం గురువుదేనని పేర్కొన్నారు. జిల్లాలో మాతృమరణాలు తగ్గింపులో పలు స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వైద్యులకు, స్టాఫ్ నర్సులకు క్షేమకర కాన్పులు చేయడంపై శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో కూడా ఆరోగ్య సిబ్బందికి మాతృ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయం అందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మానవతా దృక్పథంతో, సేవాభావంతో అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ఎస్టీ కమిషన్ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అలాగే జిల్లాలోని పలు తాండా గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండాలలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో 35వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు నియోజకవర్గంలో 713 మంది లబ్దిదారులకు 7,50,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద లబ్ది చేకూరిందని తెలిపారు. అనంతపురం నగరం

0: దానికి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ నెల 15న అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 2 ప్రాజెక్టులకు భూమిపూజ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు చేరేలా 12.27 కిలోమీటర్ల పొడవున కొత్త పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నామని, నగరంలో నీటి కొరత రాకుండా ఉండేందుకు 6 కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి మొత్తం 5200 కిలోమీటర్ల సామర్థ్యం గల అదనపు నీటి నిల్వను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం ప్రతిజ్ఞను అందరిచే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ నినాదంతో పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. హలో అభిలాష.
2: మేడం నమస్తే. మేడం
1: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి?
2: మేడం మా పేరు సోలా పవన్ కుమార్. మేడం
1: పవన్ కుమార్ గారు ఎక్కడి నుండి అండి?
2: మేడం శాంతినగర్ గంగామూడి దగ్గర నుంచి.
1: ఏం చేస్తుంటారండి? ఓకే చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం? ఏంటండి? టక్కరి దొంగనా? అందులో ఏ పాట అండి? ఓకే అండి. కోరుతున్న శ్రోతలు? ఓకే అండి, వింటున్న ఆకాశవాణి శ్రోతలందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి.
2: ధన్యవాదాలు.
1: నమస్తే అండి.

0: కార్యక్రమంలో తర్వాతి కాలాన్ని పలకరిద్దాం. హలో అభిలాష.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుంచి?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము.
0: పుల్లన్న గారు బాగున్నారా అండి? నేను బాగున్నానండి.
1: ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక మేడం గారు.
0: అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మేము ఉండాలని మీరు ఆశిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.
1: సంతానం చిత్రం పేరు మేడం గారు.
0: సంతానం.
1: చల్లని వెన్నెలలో చక్కని అని.
0: ఓకే. కోరుతున్న శ్రోతలు
1: పుల్లన్న, అలివేలి, వీర, గురుగుండ్లో పెద్దమ్మ మేడం గారు.
0: ఓకే అండి. మీ అందరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీకు మీకోసం ఈ పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి. నమస్తే. నమస్తే అండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: హలో అభిలాష. హలో, నమస్తే అండి. బాగున్నారా? గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, ఏ పాట
2: వినిపించమంటారు?
1: కోరుతున్న శ్రోతలు దొరికింది. ఓకే అండి, మీ అందరికోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.

0: హలో అభిలాష. నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నేను కాజీపల్లి నుంచి రఘునాథ శర్మ మాట్లాడుతున్నాను మేడం.
0: రఘునాథ్ శర్మ గారు, బాగున్నారా అండి?
1: మీ పేరు మేడం?
0: అనుష అండి నా పేరు.
1: జగజీక జీవిని కథలు అనే పాట ప్రసారం చేయండి మేడం.
0: ఏ పాట అండి? శివశంకరి. కోరుతున్న శ్రోతలు, అంతేనా అండి? ఓకేనండి, మీకోసం మాకోసం అందరికోసం ఈ పాట వినిపిస్తుంది.

0: కార్యక్రమంలో తర్వాతి కాలర్ని పలకరిద్దాం. హలో అభిలాష.
1: నమస్తే మేడం.
0: హలో అభిలాష అండి.
1: మేడం మా పాపనేపల్లి నుంచి మధుసూదన్ రెడ్డి. మేడం
0: మధుసూదన్ రెడ్డి గారు బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: మేడం వసంతం మేడం సినిమా వచ్చేసి.
0: వసంతమా?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: గాలి చిరుగాలి నిన్ను చూసింది వరం అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: వసంతం కోరుతున్న శ్రోతలు
1: మేడం, మన అనంతపురం రేడియో వింటున్న శ్రోతలు అందరి కోసం మేడం.
0: ఓకేనండి.
1: కనిపించలేదా మేడం?
0: కనిపించిందండి, వినిపిస్తున్నాను.
1: ఓకే, ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి.

0: శ్రోతలను 1.7 మెగాహెచ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరో కలర్ని పలకరిద్దాం. హలో అభిలాష.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: మేడం, కర్నూలు జిల్లా ఆస్పూరి మండలం తంగరడన గ్రామం హరనాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నాం అండి. మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం. వర్షాలు కూడా బాగా చల్లగా కురిసినాయి మేడం.
0: అవును, చల్లగా అయిపోయింది. మాకు ఇక్కడ అనంతపురం కూడా చల్లగా అయిపోయింది.
1: అవును మేడం, ఇక్కడ కూడా బాగా వచ్చింది మేడం వర్షాలు కూడా.
0: అవునండి,
1: ఎందుకంటే రైతులు కూడా కొద్దిగా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు మేడం.
0: వారికి ఓదార్పు ఇది.
1: అవును మేడం. మేడం మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం. సోగ్గాడు మేడం సినిమా పేరు.
0: సోగ్గాడు.
1: అవును మేడం.
0: అంటే పాత సినిమానా ఇది?
1: శోభన్ బాబుంది మేడం.
0: చెప్పండి పాట.
1: ఏడు కొండలవాడ వెంకటేష్ అనే పాట ఉంటుంది మేడం.
0: అవునండి. కోరుతున్న శ్రోతలు,
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీ కోసం, వింటున్న అందరి కోసం మేడం ధన్యవాదాలు. మేడం
0: ధన్యవాదాలు అండి. నమస్తే.
2: ఏడు కొండలవాడ వెంకటేశ్.

0: హలో అభిలాష, హలో హలో అభిలాష.
1: మేడం నమస్కారం. మేడం
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి?
1: మేడం మాది, నా పేరు లక్ష్మయ్య మేడం. మాది నాగర్కర్నూలు జిల్లా మేడం. నాగర్కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం మేడం మాట్లాడండి.
0: ఓకే అండి, ఏం చేస్తుంటారండి?
1: నేను గ్రామ పంచాయతీ పనిచేస్తుంటాను మేడం.
0: కాల్ చేస్తూ ఉంటారా కార్యక్రమాలకి?
1: వింటుంటాం, చేస్తుంటాం మేడం, అప్పుడు చేస్తుంటాం మేడం.
0: ఓకే ఓకేనండి, వింటూ ఉంటారా బాగా?
1: వింటుంటా మేడం.
0: ఓకే అండి, చెప్పండి ఏ పాట వినిపించమంటారు?
1: మేడం నాకు నాయసరాజు, ఏఎన్ఆర్ది యువరాజు మేడం, చిన్న పేరు యువరాజు.
0: యువరాజు
1: నాయసరావు
0: ఏఎన్ఆర్ గారిది. అందులో ఏ పాట అండి?
1: ఎవరో చెప్పారు చిన్నప్పుడు.
0: కోరుతున్న శ్రోతలు
1: మేడం, మా కుటుంబ సభ్యుల పేర్లు, సాతాపు నుండి బాలీశ్వరమ్మ, శివశంకరు, భరతసింహ, యమున, లుమిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, చేతన్ సింహ, ఇక్కడ సింహ, అధీర, త్రివర్ణ మేడం.
0: సరేనండి, మీ అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి.
1: మంచి మేడం.
0: నమస్తే అండి.

0: హలో అభిలాష.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: రుద్రంపేట నారాయణ మేడం.
0: ఎక్కడి నుండి అండి?
1: రుద్రంపేట,
0: అనంతపురం రుద్రంపేట నుండి. చెప్పండి, ఏం చేస్తుంటారండి మీరు? హలో
1: మేడం,
0: చెప్పండి.
1: కూరగాయల వ్యాపారం మేడం మాది.
0: ఓకేనండి. వింటూ ఉంటారా రేడియో?
1: మాకు రేడియో మేడం, మాకు టీవీ ఉండలేదు మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: మాకు సుస్వాగతంలో పాట ఏంటి మేడం?
0: ఏదండి, సుస్వాగతమా? సుస్వాగతం, ఏ పాట అయినా పర్లేదా?
1: హ్యాపీ హ్యాపీ బర్త్డే అని మేడం,
0: ఆ పాట వేయాలా?
1: వేయండి మేడం.
0: కోరుతున్న శ్రోతలు?
1: రాజీనగర్ నుంచి టైలర్ భాష, నిర్గటి వీధి నుండి రాధా, ఇంద్రమ్మ కాలనీ నుంచి దాకర అనసూయ, రుద్రంపేట నుంచి నారాయణ స్వామి రేణుకాదేవి, అరవింద్ నగర్ నుంచి శ్రీదేవి ఒక మేడం, వీళ్ళ కోసం అందరికి పాట ఏంటి మేడం?
0: అనంతపురం అంతా కవర్ చేశారు కదండి.
1: అవును మేడం.
0: ఓకేనండి, మీకోసం ఈ పాట వినిపిస్తున్నాను, అందరికోసం. ధన్యవాదాలు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో అభిలాష.
1: నమస్తే మేడం.
0: హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? సో మీ పేరండి?
1: కృష్ణయ్య మేడం.
0: కృష్ణయ్య గారు, బాగున్నారా అండి? ఏం చేస్తుంటారండి? ఓకే ఓకేనండి. చేస్తూ ఉంటారా కార్యక్రమాలకి ఫోన్?
1: చేస్తాంటాం మేడం.
0: వింటూ ఉంటారు బాగా. ఓకే, అదే కరెక్ట్ అండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: పోలీస్ బ్రదర్ మేడం.
0: పోలీస్ బ్రదర్, పోలీస్ బ్రదర్.
1: వినోద్ వినోద్ కుమార్ మేడం. పోలీస్ బ్రదర్,
0: పోలీస్ బ్రదర్ అనేది లేదు. అది లేదు కదండి.
1: సీతారత్నం గారు అబ్బాయి.
0: సీతారత్నం గారి అబ్బాయా?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అండి? ఓకే, కోరుతున్న శ్రోతలు
1: జయలక్ష్మి, ప్రియాంక, వందన, లక్ష్మీ.
0: ఓకేనండి, మీ అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి. నమస్తే అండి.

0: హలో అభిలాష.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? ఏంటండి? ఓకే, మీ పేరండి?
1: మేడం,
0: ఏ పాట కావాలండి మీకు?
1: కొండవీటి సింహంలో ఫస్ట్ పాట మేడం, ఏ పాట అయినా.
0: కొండవీటి సింహం, అందులో ఏ పాట అండి? ఏదైనా పర్లేదా?
1: ఏదైనా పర్లేదు మేడం.
0: సరేనండి. కోరుతున్న శ్రోతలు, ఆకాశవాణి శ్రోతలందరి కోసం. ఓకేనండి, మీకోసం, మా కోసం, అందరికోసం ఈ పాట వినిపిస్తున్నాను. విని ఆనందించండి. నమస్తే.

0: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్.
3: శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఏకచిత్రగానం శీర్షికన మాస్ మూవీ మేకర్స్ వారి బేబీ చిత్రం నుండి పాటలు వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: బేబీ చిత్రంలో చివరిగా విందాం సాహితీ చాగంటి పాడిన సురేష్ పనిశెట్టి గీతం.

0: శ్రోతలు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన మాస్ మూవీ మేకర్స్ వారి బేబీ చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వసుధైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా మంగళవారం ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 130 దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, అంతర్జాతీయ చట్టాలు, బహుపాక్షిక వ్యవస్థ భవిష్యత్తు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల, ప్రపంచ ఆరోగ్యం వంటి అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ద పరిస్థితి, గాజా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి అంశాలు కూడా ప్రపంచ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని, ఆ దేశం ముప్పుగా మారుతోందన్నారు. అలాగే ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలను కూడా ఆయన సమర్థించుకున్నారు. హార్మో జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ కావాలనే కాలయాపన చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
2: Maybe one of the greatest in the Middle East or even the world. Or do I annihilate the Islamic Republic and do it quickly, never giving them a chance to kill and destroy people and countries again? Do I drive them into hell with no chance of survival and no hope of future greatness or generations? But I believe we'll make a deal right after the election because it doesn't make sense for them not to. They're waiting to see how I do in the midterm election. I call on all nations to join us in enforcing the complete economic isolation of Iran until they stop their attacks on commercial shipping, relinquish their nuclear ambitions, and cease their support of terror.
1: అదేవిధంగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా త్వరలోనే ముగిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధుల బృందం ఆయన ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ బదులిచ్చారు. తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతిస్తామని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండానే అమెరికా తమపై దాడులకు దిగుతోందని చెప్పారు. నిరంతరం దాడులు చేస్తూ చర్చలు జరగకుండా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా దాడులు, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతామని తెలిపారు. తమ దేశ మనుగడ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తామన్నారు. యుద్దాన్ని ముగించాలా వద్దా అనేది అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకడానికి తాము 7 రోజుల ప్రణాళికను ప్రతిపాదించామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తెలిపారు. ఈ ప్రణాళికలో హార్మో జలసంధిని తిరిగి తెరవడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా సమగ్ర చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా ఈ ఏడాది జూన్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తరహాలోనే ఉంటుందని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రతను పునరుద్ధరించాలంటే ఇరాన్పై అమెరికా జరిపే దురాక్రమణ చర్యలకు ముగింపు పలకాలని ఆయన ఉద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఓవైపు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉధృతం చేస్తున్నారు. రియాద్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల హౌతీలు దాడులు జరిపారు. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని, హౌతీ దాడులకు గట్టి బదులిస్తామని సౌదీ అరేబియా హెచ్చరించింది. దక్షిణ తైఫ్ ప్రావిన్స్ ఎర్ర సముద్ర తీరంలోని యాన్బూ ప్రాంతాల్లో హౌతీలు ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. అలాగే హౌతీ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో సహా పలు ప్రాంతాలకు సౌదీ మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇక గాజాలో మానవతా పరిస్థితి అంతర్జాతీయ సమాజానికి ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా గాజా పరిస్థితిపై ప్రపంచ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ, మానవతా సహాయం, పౌరుల రక్షణ, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారం వంటి అంశాలపై వివిధ దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ గాజాపై జరుగుతున్న దౌత్య ప్రయత్నాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజాలో శాంతి స్థాపన జరిగిందంటూ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న భయానక వాస్తవాలకు మధ్య పొంతన లేదన్నారు. కనీసం మానవతా సహాయం కూడా అందలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది పాలెస్తీనాను కొన్ని దేశాలు గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మాక్రాన్ ప్రస్తావించారు. కేవలం గుర్తింపుతోనే సమస్య

0: పరిష్కారం కాదన్నారు. అలాగే హార్మో జలసింధిపై కూడా ఎమాన్యుయల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్మో జలసింధిని ఏ దేశం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని మాక్రాన్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి, వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ జలమార్గాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణమే తెరవడం అత్యంత ప్రాధాన్యతాంశమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఉద్ఘాటించారు. ఇక గాజా ఆర్థిక వ్యవస్థపై కూడా ఐక్యరాజ్యసమితి నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారీ విధ్వంసం కారణంగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినడంతో ఆర్థిక పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి సుమారు 71.5 బిలియన్ డాలర్ల అవసరం ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి కేవలం తక్షణ మానవతా సహాయంతో పరిష్కరించలేనిదని, దీర్ఘకాలిక పునర్నిర్మాణం, మౌలిక వసతుల పునరుద్ధరణ కూడా అవసరమని వెల్లడించింది. ఇక ఈ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ అణుముప్పుపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. తమ దేశ మనుగడ కోసం ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. గత 3 ఏళ్లుగా హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ మద్దతు గల మిలీషియాలతో సహా 7 వేర్వేరు యుద్దాల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేసిందని గుర్తు చేశారు. న్యూజెర్సీ రాష్ట్రం పరిమాణంలో ఉన్న ఇజ్రాయెల్ 7 యుద్దాలను సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. అమెరికా మద్దతుతో ఇరాన్ సైనిక బలగాలను, అణు కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇజ్రాయెల్పై వస్తున్న వలసవాద ఆరోపణలను నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరబ్ దేశాల భూభాగంతో పోలిస్తే ఇజ్రాయెల్ కేవలం 0.3% మాత్రమే ఉందని, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కృత్రిమ మేధస్సుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల అధిపతులు ఈ భద్రతా మండలి సమావేశానికి హాజరై ఏఐ వ్యవస్థ వల్ల కలిగే భద్రతా ప్రమాదాలపై ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఏఐను సక్రమంగా నిర్వహించకపోతే మానవాళికి విస్తృతమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో అమడోయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు ఇప్పుడు కేవలం సాంకేతిక రంగానికి సంబంధించిన అంశంగా కాకుండా అంతర్జాతీయ శాంతి, భద్రత, ఆర్థిక వ్యవస్థ, సైబర్ భద్రత, సమాచార వ్యవస్థలతో ముడిపడిన అంశంగా మారుతోందన్నారు. ఏఏ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు, బాధ్యతాయుత వినియోగం, అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థలపై చర్చలు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
1: I believe that this is the most important global security issue facing the world today. For all the differences of the people in this room, we must put aside those differences in order to confront this global opportunity and global threat that is being presented to us at the same time. No leader, no company, and no nation can manage this alone. We commit to working with governments in this room on this urgent work.
0: ఇక ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ ఏఐలో అపారమైన అవకాశాలతో పాటు ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏఐ ద్వారా కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు, ఔషధాలు, మెరుగైన వైద్యం, విద్య, ఉత్పాదకతకు ఊతమిచ్చే అవకాశాలున్నాయని వివరించారు. కొద్ది మంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో అత్యంత శక్తివంతమైన ఏఐ కేంద్రీకృతమైతే అది మరో సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థల మధ్య పోటీ పెరుగుతున్నప్పటికీ పోటీలో గెలవాలనే ఉద్దేశంతో భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఏఐ అభివృద్ధి వేగంగా సాగినప్పటికీ ఏం జరుగుతోందో మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని చెప్పారు.
2: I believe there are two ways that AI progress could go very badly that we have to avoid. First, we could lose control of the future to AI. The risk is that it moves so fast that people can no longer follow what's happening or intervene when needed. This would obviously be terrible. The industry must not accept too much technological risk just because the benefits are too great and that they feel too important to slow down. Beating companies in a competitive race is not a reason to make rash decisions.
0: వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఈ వారం అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలిచింది. నేపాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర వరదలను ఆ దేశ ప్రధానమంత్రి బాలేందర్ షా ప్రపంచానికి హెచ్చరికగా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా విపరీత వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం, వాతావరణ నిధులు, విపత్తు నిరోధక మౌలిక వసతులు అవసరమని ఆ దేశం తరపున ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సముద్ర మట్టాల పెరుగుదలపై గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఈ విస్తృతమైన వాతావరణ సంక్షోభాన్ని కూడా ప్రస్తావించింది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల తీర ప్రాంతాలు, చిన్న ద్వీప దేశాలు, తక్కువ ఎత్తులో ఉన్న జనావాసాలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించేందుకు దీర్ఘకాలిక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని ఐక్యరాజ్యసమితి వేదిక స్పష్టం చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన పార్ట్నర్స్ ఫర్ మల్టీ ల్యాటరలిజం సదస్సులో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొని ప్రసంగించారు.

0: పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీ, ఉద్రిక్తతలు, సంఘర్షణల నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకునే విధానం మరింత బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థలను మరింత భాగస్వామ్యయుతంగా, పారదర్శకంగా మార్చేందుకు సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
1: Left unchecked, it would call into question the very spirit of international cooperation. And that is why it is so essential that multilateralism asserts itself strongly at this juncture. At stake here are very real issues, not just words and expressions. The future of peace and international security, of climate action and climate justice, of emerging technologies and development finance, of countering terrorism and strengthening supply chains, and of ensuring disaster resilience and preparing for pandemics. All depend on a will to cooperate.
0: అంతర్జాతీయ వ్యవస్థ సాధించిన విజయాల్లో చాలా వరకు సామూహిక కృషి వల్లే సాధ్యమైందని జయశంకర్ గుర్తు చేశారు. మరింత మెరుగుదల దిశగా కృషి చేస్తూనే ఇప్పటికే సాధించిన విజయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థికమనే సంక్షోభాలపై దృష్టి పెట్టాలన్నారు. రష్యాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ విజయం సాధించింది. యుక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యా దిగువ సభ అయిన స్టేట్ డూమాకు జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ భారీ ఆధిపత్యం సాధించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. మొత్తం 450 స్థానాలకు గాను పుతిన్ నేతృత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఏకంగా 349 స్థానాలను కైవసం చేసుకుని 3 వంతుల మెజారిటీని సాధించింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి 3 రోజుల పాటు ఆఫ్లైన్తో పాటు పలు ప్రాంతాల్లో ఆన్లైన్ ఓటింగ్ కూడా అవకాశం కల్పించారు. ఇక రష్యా ఆక్రమించుకున్న 4 యుక్రెయిన్ ప్రాంతాలతో పాటు 2014లో విలీనం చేసుకున్న క్రిమియాలోనూ పోలింగ్ నిర్వహించారు. దీనిని యుక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ ఘన విజయం తమ విధానాలకు ప్రజా మద్దతును తెలియజేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇక ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. పోలింగ్ సమయంలో రష్యాపై 1100 డ్రోన్లతో దాడులు చేసింది. మాస్కో నగరంపై 450 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే అడ్డుకున్నామని మాస్కో మేయర్ తెలిపారు. ఒక చమురు శుద్ధి కర్మాగారం ధ్వంసమైందని, అలాగే 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా 38 మంది గాయపడ్డారని రష్యా అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్ జరిపిన ఈ దాడుల్లో 6 పోలింగ్ సిబ్బంది మృతి చెందారని, 75 పోలింగ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికాలో పర్యటించి సెప్టెంబర్ 24న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, తైవాన్, అంతర్జాతీయ భద్రత, ఇరాన్ యుద్దం వంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ సమావేశం అనంతరం తక్షణ కీలక ఒప్పందం ఏదే కుదిరినట్లు అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికా చైనా ట్రేడ్ అగ్రిమెంట్ను జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని మాత్రం ఒక ప్రకటన వెలువడింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్థిక సేవల రంగంలో మరిన్ని ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా చైనా సంబంధాల్లో వాణిజ్యమే కాకుండా కృత్రిమ మేధస్సు, సాంకేతిక ఆధిపత్యం, తైవాన్, సరఫరా గొలుసులు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా అమెరికా సంబంధాలను ముందుకు నడిపేందుకు పలు అంశాలపై తామిరువురం ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్తో లోతైన చర్చలు జరిగాయని ఆయన వివరించారు. పలు అంశాలపై ఇరు దేశాధినేతలం ఉమ్మడి అవగాహనకు వచ్చామని పేర్కొన్నారు. ఇది వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన చైనా అమెరికా సంబంధానికి కొత్త బలాన్ని చేకూర్చుందని చెప్పారు. చైనా అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. తూర్పు ఆసియాలో కూడా సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియా సెప్టెంబర్ 20న తూర్పు తీర ప్రాంతం నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. సుమారు 1 వారంలోనే ఇది 2వ సారి క్షిపణి పరీక్షలు జరగడమని ఆ దేశాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం కారణంగా కొరియా ద్వీపకల్పంలో భద్రతా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ఈ వారం కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య యుద్దం కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అమెరికా చైనా వాణిజ్య సంబంధాల్లో తాత్కాలిక సంధి పొడిగింపు ప్రపంచ మార్కెట్లకు కొంతమేర ఉపశమనం కలిగించాయి. ఇక ఐరోపాలో కూడా ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ భారీ బడ్జెట్ లోటును తగ్గించేందుకు వ్యయ నియంత్రణ చర్య

చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు యూరోపియన్ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా హర్విల్లు ప్రోగ్రాంలో, 2026లో భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు ఏంటి అని చెప్పి. సో చాలామంది అయితే మెసేజెస్ పంపించారు. సో ఎవరెవరు పంపించారో చూద్దాం, ఎంతమంది రైట్ పంపించారు, ఎంతమంది రాంగ్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, హాయ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ పంపిస్తున్నారు, నేను చాలా బాగున్నానండి అండ్ మీరు ఎలా ఉన్నారు అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు మీరు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ మధుసూదన్ రెడ్డి పాపిని పాళ్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి నా ఆన్సర్ దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు మ్యామ్ అంటూ పంపించేస్తున్నారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్

అలాగే నెక్స్ట్ పంపిస్తున్నారు కొనకొండ్ల రమణారావు కవిత జ్యోత్స్నవి మోహిత్ రావు బెంగళూరు నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026లో భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు వరుణ 2026 అనమాట. సో ఆన్సర్ వరుణ 2026. సో చాలామంది ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేస్తారనమాట. ఎనివే మరి సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ హరివెల్లిలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే సో నేను లాస్ట్ టైం ఈయన గురించి ఒక క్వశ్చన్ కూడా అడిగాను కదా, ఆయనే సరెం విశ్వేశ్వరయ్య గారు అనమాట. సో ఆయన గురించి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. సరెం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? సో దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248814. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపిస్తున్నారు. ఓకే, రాంగ్ ఆన్సర్ పంపించేస్తారనమాట. ఎనివే మరి ఈ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపిస్తుండండి. ఈలోపు మీకోసం మీకు బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM ప్యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్న హార్వెల్ ప్రోగ్రాంలో సో సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, ఏంటి అంటే సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పి. సో చాలామంది అయితే మెసేజ్లు పంపించారు. ఎవరు పంపించారో చూద్దాం. నమస్తే శుభోదయం అంటూ పంపిస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గారు, గుప్తా గారు, అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ పంపిస్తున్నారు. 8 రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మురళీ గారు పంపిస్తున్నారు హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం అంటూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపిస్తున్నారు. రైట్ ఆన్సర్ పంపించేశారు బట్ మీ పేరు పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే కనుక మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాల్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ పంపిస్తున్నారు కిషోర్ కుమార్ గారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ రేడియో మిత్రులకి శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంకా బోల్డన్ని ఆన్సర్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

piensa. ¿O qué na? Siente, María.

0: 原图给个，原图给个。
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: టికు గారు 100 గ్రాముల లడ్డు ఇవ్వండి.
3: 1 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా? ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే బిఎస్బిడి అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్ బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: ఆర్బిఐ అంటుంది బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
6: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అడిగేశాను కదా, సెప్ట్ సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. సో కొంతమంది నేమ్స్ అయితే ఆల్రెడీ చదివేశాను, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు అంటే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భారత్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ సుకన్య గారు గుంతకల్ నుంచి పంపిస్తున్నారు, ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి లేఖన గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే

విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక శుభోదయం అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక, సరే విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌరస పురస్కారం లభించింది అని అడిగాను కదా, సో భారతరత్న లభించింది అనమాట. సో భారతరత్న ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోయాం హార్వెల్లి ప్రోగ్రాంలో. ఇవాళ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

సో అడిగాను కదా, సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని చెప్పేసి. సో చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినమాట. మేబీ మన సెప్టెంబర్ 23న డే స్పెషల్లో మీరు అందరూ విని ఉంటారు అనుకుంటా. ఎనీవే, ఎవరు పంపించారు చూద్దాం. పెడని జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్,

పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దామోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయవచిత్, సాయి రిక్విత్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాప్తాడ్ మండలం మారూరు గ్రామం నుంచి లక్ష్మీనారాయణమ్మ, నారాయణ స్వామి, చరణ్, మధు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ అలాగే కొనకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, కె రవీంద్ర రెడ్డి గారు పంపిస్తున్నారు సర్వేపల్లి లాస్ట్ క్వశ్చన్ అంటూ. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి అన్నిటికీ కలిపి ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ భద్రేశ్వర చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పంపిస్తున్నారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయలక్ష్మి పెద్దకొండూరు నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అలాగే నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాన్స్, రుత్విక పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటూ సంధ్య గారు పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి, గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి పంపిస్తున్నారు. శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబిక భవానీపురం నుంచి పంపిస్తున్నారు. సో అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక కిషోర్ గారు నంద్యాల నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అలాగే జి వెంకట సుబ్బయ్య గారు సున్నిపల్లి మండలం పెదనేని కలవ ఈడిపల్లి నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో దీపు మేడం శుభోదయం అంటూ గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ తెలీదు అంటూ చక్కగా ఆన్సర్ పంపించారనమాట. ఎవరు అంటే గనక ఏ సుకన్య గారు గుంతకల్లు నుంచి, ఏం పర్వాలేదు ఆన్సర్ నేను రివీల్ చేసేస్తాను. అండ్ అలాగే మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందలపల్లి గ్రామం నుంచి హరిబాబు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పోరంకి నుంచి వి రాఘవమ్మ, సాయిరేఖ, మోనిక పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే ఏం పంపించలేదు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వేటపాలెం రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం నుంచి జోరుగా హుషారుగాలో చాలా మంచి విషయాలు చెప్పారు, తన కోపమే తన శత్రువు అంటూ పంపిస్తున్నారు. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీరైతే నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే లెక్కన శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పప్పినిపాల్యం నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. సో ఈ రోజు అడగలేదు నేను, సెప్టెంబర్ 23న అడిగాను అనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని అడిగాను. సో ఆన్సర్ అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం అనమాట. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్గా సెప్టెంబర్ 23న ఆ దినోత్సవాన్ని అయితే గనక నిర్వహిస్తారనమాట. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10:48:20 కావస్తుంది. సో ఈ రోజుకి మీ ఆర్జే దీప్ అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. బోల్డ్ అయిన విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా అందరూ ఫాలో అవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీప్ సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలప్రగడ. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 5 రోజులుగా సముద్రంపై వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం ఇవ్వాలని, హీరమండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన దిగువన 2 బ్యారేజీలు కట్టేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంటపాడు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు, మరో 3 గాయపడ్డారు. లారీని కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోదావరికి వరద పెరుగుతోందని, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. ఓర్వకల్ విమానాశ్రయంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ల శిక్షణ కేంద్రం ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుము ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని వెల్లడించాయి. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో రజత పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2 గంటల 11 నిమిషాల 37 సెకండ్ల వ్యవధిలో రేసును ముగించి రజతాన్ని కైవసం చేసుకున్నాడు. కేవలం 48 సెకండ్ల తేడాతో సావన్ పసిడి పతకాన్ని కోల్పోయాడు. మరోవైపు కబడ్డీలో భారత మహిళల జట్టు స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్లో ఇరాన్ను ఓడించింది. దీంతో భారత్ ఇప్పటి వరకు 26 పతకాలు సాధించినట్లయింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

సినిమా వార్తల గురించి మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా. అందుకే మీకోసం ఎన్నో వార్తలనైతే సేకరించి పట్టుకొచ్చేశాను. వాటన్నిటిని మీతో పంచుకుంటాను. ఫ్రమ్ ది మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ నుంచి రాబోతున్న సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో ఈరోజు నేను చెప్పబోతున్న మొట్టమొదటి సినిమా కబురు ఏంటంటే భయ్యా, చాలా పెద్ద న్యూసే, మంచి న్యూసే. ఇంతకీ ఏంటి అంటే మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, అలాగే డైరెక్టర్ హనూర్ రాఘవపూడి, ఈ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చినా కూడా అది ప్రభాస్ అభిమానులకి, అట్లాగే సినిమా అభిమానులకు ఒక పెద్ద పండుగ లాంటిదండి. ఇప్పుడు సినిమా సర్కిల్ వినిపిస్తున్న ఆ వార్త ఏంటి అంటే అక్టోబర్ నెలలో టీజర్ను కూడా విడుదల చేయబోతున్నారని ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ టీం వాళ్ళు. అంతేకాకుండా ఒక క్రేజీ స్టార్ హీరోను కూడా ఈ మూవీ టీంలోకి ఒక క్యామియో పాత్ర కోసం ప్రవేశపెట్టబోతున్నారట. అది ఎవరు ఏంటి అనే విషయం బయటికి రివీల్ చేయకపోయినా కూడా వెండి తెర మీద చూసి మనం మంచి థ్రిల్గా గురయ్యేలాగా ఆ పాత్ర ఉండబోతుందట. మరి ఎటువంటి క్యారెక్టర్లోకి ఎవరిని తీసుకొస్తున్నారు, అది చూపించేటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలి అంటే సినిమా మొత్తం అంతా పూర్తయిపోయి మనం వెండి తెర మీద చూసి ఆశ్చర్యపోవాల్సిందనమాట. ఇంతకీ ఎవరు ఏమైనా కానీ పర్లేబయ్యా, సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి అయితే అభిమానులు సిద్ధంగా ఉన్నారు అదనమాట సంగతి. మరి మీరు కూడా ఎదుర్కొన్నారు కదా, అదే కదా. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ రాజసాబ్ నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హి గాట్ ఫ్లో, వి గాట్ స్టైల్, మేక్ ఇట్ మూవ్ విత్ అ స్మైల్, ఎవ్రీబడీ స్టెప్ అసైడ్, స్టెప్ అసైడ్, వాచ్ ఔట్ కమింగ్ ద వైబ్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్షం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నా సినిమా కబుర్లలో. మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న మరొక సినిమా కబురు ఏమిటి అంటే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మన జక్కన రాజమౌళి గారి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం వారణాసి. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ నుంచి మహేష్ బాబు గారు పాత్ర పూర్తి చేసుకొని కాస్త ఆ మూవీ లుక్ నుంచి చేంజ్ అయినట్టుగా సమాచారం ఆల్రెడీ మనకి వినిపించేస్తుంది. ఇప్పుడు మరొక కొత్త న్యూస్ ఏంటి అంటే, ఈ సినిమా కథ గురించి ఒక 3 నిమిషాల నేపథ్య గీతాన్ని విత్ గ్రాఫిక్స్తో కలిపి అభిమానుల కోసం అందించాలని ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ టీం వాళ్ళు. మరి ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ భయ్యా, సినిమా సర్క్యూల్ అయితే బాగా ప్రచారంలో ఉంది భయ్యా ఈ విషయం. ఇదే కనుక జరిగితే కనీసం కొద్దిగా మహేష్ బాబు సినిమాలో ఎలా ఉండబోతున్నారు, ఈ సినిమా స్టోరీ ఏమై ఉండబోతుంది, అసలు ఎలా ఉంటుందని ఒక చిన్న క్లూ అన్న మన అభిమానులకు అందే అవకాశం ఉంటుంది కదా. ఏదేమైనా భయ్యా, ఇట్లాంటి గ్రాండియర్ సినిమాలని పెద్ద తెర మీద చూస్తే కానీ ఆనందం తెరదు భయ్యా. 1, 2, 3 లెక్క లేదు భయ్యా. నచ్చిందంటే ఎన్నిసార్లు సార్ చూసి భరేయడమే. మన తెలుగు సినిమా అభిమానులం సినిమా అంటే ఆ రేంజ్లో ప్రేమిస్తాం అంతే కదా. మరి అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం గుంటూరు కారమూ నుంచి మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మర్మున సినిమా కబుర్లలో. ఈ సంవత్సరం భయ్యా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళు విశ్వనాథన్ సన్స్ మూవీ విజయంతో మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పుడు అదే జోరుతో అక్టోబర్ నెలలో కేవలం వారం రోజుల గ్యాప్లోనే 2 పెద్ద సినిమాలను విడుదల చేయాలని, కొంచెం అదే జోరుని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారట. ముందుగా అయితే వారి సొంత నిర్మాణంలో వస్తున్నటువంటి మన విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ గారి కాంబోలో ఆదర్శ కుటుంబం AK-47 ఆ మూవీని రిలీజ్ చేసి, దానితో పాటు ఇంకొక మూవీగా రజనీకాంత్ గారి జైలర్2 తెలుగు హక్కులను పొంది అక్టోబర్ 15వ తేదీని విడుదల చేయాలని కొంచెం భారీగానే ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా కానీ భయ్యా ఒకే వారంలో 2 పెద్ద సినిమాలతో అలరించబోతున్నారట సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళు. ఏలాగైనా భయ్యా ఈ 2 సినిమాలు ఆబ్వియస్లీ మనందరం ఎప్పుడెప్పుడు చూద్దాం ఎదురు చూస్తున్న సినిమాలే, ఎట్లాగైనా ఈ 2 సినిమాలని కంప్లీట్ చేసేద్దాం. ఒకే వారం గ్యాప్ ఇచ్చారు కదా, ఆ మాత్రం చాలదండి మనకి, ఒకే రోజు 2 సినిమాలు చూసేటువంటి చరిత్రలు ఉందిగా మనకి, అదన మన సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటావు. ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుగా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
1: ఒక్కో టైగర్.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సినిమా కబుర్లలో. మరిప్పుడు నెక్స్ట్

తీసుకుని టీజర్ను కూడా విడుదల చేసి సినిమా అభిమానులు బాగానే అలరించేసింది. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అతుల్ గారి సారథ్యంలో 18th సెంచరీ నాటి ఈ కథకు తమదైన సరికొత్త సౌండింగ్ని అందించడం కోసం కొన్ని కొత్త పరికరాలను ఉపయోగించి సినిమా తెర మీద చాలా గ్రాండియర్గా అందించబోతున్నారట. మరి 18th సెంచరీ స్టోరీకి ఎటువంటి మ్యూజిక్ ఇస్తే బాగుంటుందంటే, మనం అక్కడున్న ఫీల్ రావాలి అంటే వీళ్ళు ఏ రకంగా ప్రయోగాలు చేస్తున్నారు కానీ భయ్యా, ఇది గనక సరిగ్గా సరైన టైంలో పడితే ఉంటుంది భయ్యా, సినిమా ఒక రేంజ్లో ఉంటుంది భయ్యా. చూద్దాం, వెండి తెర మీద చూసి ఈ ఎంజాయ్మెంట్ని మనం పొందుతాం అదనమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం కింగ్డమ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్మడి ఆఫ్ బ్రెయిన్స్ మన తాట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో, మరి ఇది ఈనాటి మన సినిమా కబుర్లు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇక తర్వాత

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము మీకు తెలుసా ప్రోగ్రాంలో భయ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది భయ, మనకు అవసరమైనది ఎప్పుడైతే మనకి దొరకదో అప్పుడే దాని విలువ బాగా తెలుస్తుంది అని. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బెర్ముడా దేశ ప్రజలను చూస్తూ ఉంటే ఇది పర్ఫెక్ట్గా గట్టిగా నిజమని నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే వారికి అక్కడ తాగునీటికి వర్షాలే ఆధారం. అందుకే వారు వాన నీటిని ఒడిసిపెట్టేందుకు ఇళ్ల పైకప్పును మెట్ల మాదిరిగా నిర్మించుకుంటారట. ఇంకా ప్యూరిఫైర్లా పనిచేయడం కోసం తెలుపు రంగును మాత్రమే వేస్తారట. నిజంగా చాలా గ్రేట్ కదా భయ్యా. ఒక్క చుక్క కూడా వర్షపు నీటిని వృధా కాకుండా వాళ్ళు బాగా ప్లాన్ చేసుకొని వాటినే డ్రింకింగ్ వాటర్గా మలుచుకుంటున్నారంటే, అదే భయ్య, ఏదైనా ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదు అంటారు, లేనప్పుడే జాగ్రత్త పడి భద్రం చేసుకుంటాం దాన్ని. అదనమాట సంగతి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి అది ఇచ్చాడు దేవుడు. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్వడియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. పెంగ్విన్లు నీటిలో దిగే ముందు వాటిలో ఒకటి ముందుగా నీటిలోకి దిగి అక్కడ ఎటువంటి ప్రమాదం లేదు అన్న తర్వాతనే మిగతా వాటిని దిగమని చెప్తాయట. ఇలా ఎందుకు చేస్తారు తెలుసా భయ్యా? ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉంటే దిగిన పెంగ్విన్ పరిస్థితి ఏంటి? అందుకే అంటారు పెంగ్విన్లకు నిస్వార్థమైన ప్రేమ కలిగిన జీవులు అని. తోటి పెంగ్విన్ల రక్షణ కోసం వాటి ప్రాణాలను సైతం రిస్క్ చేస్తాయట. మరి స్నేహమేరా జీవితం, కుటుంబమేరా జీవితం అన్న మాటలకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయ్యా ఈ పెంగ్విన్లు. నిజంగా వాటి ప్రేమలు మామూలుగా ఉండవు, అందుకే ఇవి తొందరగా మనుషులతో మమేకమైన దూరం కాలేవు అదనమాట సంగతి. సో ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఫలక్ నుమదాస్ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ

0: మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్య సమితి 81వ సమావేశంలో జైశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్దమైందంటూ 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. వివరాలు కృత్రిమ మేధ AI అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దాని వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని నివారణకు ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చెప్పారు. AI ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటైన కార్యక్రమానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ జెరా పెట్రైటిస్తో సహాధ్యక్షత వహించారు. AI సాంకేతికత, నౌకా వాణిజ్యం, భద్రత భారత్కు అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిని ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమానికి వినియోగించే దిశగా దేశాలు పారదర్శకంగా పనిచేయాలని, పరస్పర విశ్వాస చర్యలను చేపట్టాలని చెప్పారు. సభ్య దేశాల మధ్య సహకార పెంపు, అభివృద్ది లక్ష్యాల విస్తరణ, శాంతి స్థాపన లక్ష్యాలుగా ఐక్యరాజ్య సమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాలు న్యూయార్క్ నగరంలో జరుగుతున్నాయి. 193 సభ్య దేశాల రాష్టపతులు, ప్రధానమంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల్లో కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, అంశాలను చర్చిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రీస్టోరింగ్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎ యునైటెడ్ నేషన్ దట్ డెలివర్స్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో ఈరోజు జరగబోయే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరుగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. దేశాలకు సంబంధం లేకుండా నావికులపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాడిలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: Commercial shipping and mariners have been subjected to repeated attacks in the Gulf, the Red Sea and its vicinity. From the Black Sea to the Red Sea to the Gulf, attacks on civilian shipping have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
0: నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని జైశంకర్ చెప్పారు. సమావేశాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చితో, రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో సమావేశమై బ్రిక్స్ కూటమి సహకారం, గల్ఫ్ సంక్షోభం సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై జైశంకర్ లోతుగా చర్చలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు కేరళ రాష్ట పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మాతా అమృతానందమయ్యి మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరామపురం SUT అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కుందరాలో సహకార రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం అమృతపురిలో జరిగే అమృత కీర్తి పురస్కారాల వేడుకలకు హాజరవుతారు. అక్టోబర్ 5 మిజోరం ఫాక్లాండ్ వెంగ్లో జరిగే యూత్ రిక్రియేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బీహార్ పట్నాలో దేశపు తొలి బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. విక్టిమ్ రైట్స్ సెంటర్ ద్వారా కేంద్రం న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించి బాధితులకు బాసటగా నిలుస్తుంది. 7 కాలం పాటు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని తదుపరి కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకిత భావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్.

చేయండి. H-1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత నిర్ణయాన్ని 22 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలు, అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే భారతీయ నిపుణులు H-1B ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడడం పరిపాటి. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తయారైన వినతిపత్రంపై వర్జీనియా, కాలిఫోర్నియా, మ్యాసచ్యూసెట్స్, అరిజోనా, కొలరాడో తదితర రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ కూటమి సంతకాలు చేసింది. ప్రతిపాదిత నిర్ణయం వల్ల రాష్ట్రాలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ప్రత్యామ్నాయాలను చూపలేదని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇటువంటి సుంకాన్ని విధించడం కుదరని పని అని ఆయా రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 207వ జయంతి సందర్భంగా దేశం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తోంది. 1920 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్ మేదినీపూర్ జిల్లా బీర్సింగాలో జన్మించిన విద్యాసాగర్ తన జీవితాన్ని విద్యా వ్యాప్తికి, సంస్కరణలకు అంకితమిచ్చారు. వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి దారితీసింది. విద్యాసాగర్ బాల్య వివాహాలు, బహుభార్యత్వాలకు కూడా వ్యతిరేకి. బాలికల విద్య కోసం అనేక పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్కు జయంతి నివాళులు అర్పిస్తూ, సకారాత్మక సామాజిక మార్పు కోసం ఆయన విద్యను ఆయుధంగా వినియోగించారని, వితంతు పునర్వివాహం, మహిళా విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్పై దాడులను కూడా నిలుపు చేయాలని షరతు పెట్టింది. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్యలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. ఈ ఏడాది మే 26న న్యూఢిల్లీలో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ప్రారంభమవడాన్ని భారత్ స్వాగతించింది. 4 క్వాడ్ దేశాలతో కూడిన నావికుల బృందం చెన్నై రేవు నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక షౌనక్లో బయలుదేరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్రీడలు. జపాన్ ఆసియా క్రీడల్లో మన మ్యారథాన్ పరుగుల వీరుడు సావన్ బర్వాల్ రజత పతకాన్ని గెలుచుకుని 44 ఏళ్ల ఎదురుచూపులకు చరమగీతం పాడారు. నిర్దేశిత దూరాన్ని 2:11:37 పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము బర్వాల్కు సోషల్ మీడియా సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అథ్లెట్ చూపిన అద్వితీయ ప్రతిభ ద్వారా భారత్ 4 దశాబ్దాల తర్వాత ఏషియన్ గేమ్స్ మ్యారథాన్పై పోడియంపై చోటు దక్కించుకుందన్నారు. మరోవైపు భారత మహిళా కబడ్డీ బృందం ఇరాన్తో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బృందాన్ని 34-37 పాయింట్ల తేడాతో మట్టి కరిపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మొత్తం టోర్నీలో మహిళల జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇక పతకాల పంట కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల షూటింగ్ టీం ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం. నమస్కారం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటంకం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ, వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలిసే ప్రోగ్రాంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, ఈ జపనీయులు ఉన్నారు చూసారా భయ్యా, ఈ జపానుళ్ళు వీళ్ళు టెక్నాలజీ విషయంలో ఎంత ముందున్నా కానీ కొన్ని విషయాల్లో మాత్రం వారి పాత పద్ధతుల్ని అస్సలు వదలనే వదలరంట, వాటినే ఉపయోగిస్తూ ఉంటారట. ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్యా, మిగతా వారితో పోల్చుకుంటే అక్కడ ఉన్న వారికి నడుం నొప్పి వెన్నుపూస సమస్యలు చాలా తక్కువట. ఎందుకంటే వారు కేవలం 2 అంగుళాల మంద ఉండే ఫుటాన్ బెడ్ల మీద మాత్రమే పడుకుంటారట, వాటిని మాత్రమే వాడుతుంటారట. దీని వలన 67% వెన్నుపూస సమస్యలే అసలు రాకుండానే పోతాయట, ఉన్నా తగ్గిపోతాయట. అందుకే అంటారు మరి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. మన పాతవారు ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో ప్రయత్నాలు చేసిన తర్వాతే కదా వాటిని వినియోగిస్తూ ఉంటారు. సో అదే టెక్నాలజీని వీళ్ళు కూడా వాడుతున్నారు ఈ విషయాల్లో. అదే కదా మరి, సూపరో సూపరు, ఇట్లాంటి విషయాలు విన్నప్పుడు అనిపిస్తుంది భయ్యా, నిజంగా పాత వారి నుంచి కాస్త మరలా వెనక్కి వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుందేమో అని ట్రై చేద్దాం. ఎవరైనా చెప్తే విని తెలుసుకుందాం అదన్నమాట సంగతి. మరి మీరైతే మాత్రం ఈ మాస్ మూవీ నుంచి ధనుష్ గారి సూపర్ సాంగ్ చేస్తుంది వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, దెబ్బ తగిలిన వాడికే దాని విలువేంటో తెలుస్తుంది అంటారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కూడా చెబుతూ ఉంటారు. మరి ఈ రెండు విషయాల గురించి ఇప్పుడెందుకు చెప్తున్నావు భయ్యా అంటారా, చెప్తాను భయ్యా. ఈ రెండింటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గురించి మీకు చెప్పేస్తా. పాపం ఈ కుర్రాడే ఇతనికి జరిగినటువంటి విషయానికి ఎలా చేశాడో వినండి చెప్తా. ఉగండాకు చెందినటువంటి కినేరాకు 6 ఏళ్ళు ఉన్నప్పుడు కోర్టు గొడవల వలన వాళ్ళ కొంత భూమిని కోల్పోయారట. దానితో మనోడు ఊరుకోలేదు. అప్పుడు కోల్పోయినప్పుడు 6 ఏళ్ళు తర్వాత మనోడు పట్టుదలతో లా చదువు పూర్తి చేసి తన సొంతంగా కోర్టులో వాదనలు వినిపించి మరీ 23 ఏళ్ల తర్వాత తమ భూమిని తిరిగి దక్కించుకున్నాడంట. సో ఇప్పుడు చెప్పండి భయ్యా, నేను ముందు చెప్పిన రెండు విషయాలు మనోడికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు? నిజంగా దెబ్బ తగిలిన వాడికి, పట్టుదల ఉన్నవాడికి, వీళ్ళిద్దరికీ ఒకటిలోనే ఉంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే మన ఈ ఉగండాకు చెందిన కినెరా. చూసారా, మరి ఎప్పుడూ తన చిన్నప్పుడు భూమి కోల్పోతే దాని గురించి లా చదివి సొంతంగా తనే వాదనలు వినిపించి మరలా తిరిగి ఆ భూమిని సొంతం చేసుకున్నాడంటే ఆహా, నిజంగా అనిపిస్తుంది భయ్యా. ఇట్లాంటి వాళ్ళ గురించి కదా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పాల్సింది నెక్స్ట్ జనరేషన్కి అని. సూపర్, అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారనుకుంటూ తిరిగి మరలా తర్వాత కలుసుకుందాం తర్వాత ప్రోగ్రామ్ దీరాలవు. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇది ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. డిజిటల్ అజెండా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే గ్లోబల్ థీమ్తో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగ ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ను 4 ప్యాకేజీలుగా నిర్మించనున్నారు. 189.93 కిలోమీటర్ల మేర 6 వరుసలతో కూడిన ఓఆర్ఆర్తో పాటు నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల మేర 4 వరుసల అనుసంధాన రహదారి స్పర్ రోడ్డు కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. దీనిని 4 ప్యాకేజీలుగా విభజించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఓఆర్ఆర్లో 3 సొరంగాలతో పాటు కృష్ణానదిపై 2 చోట్ల కొత్తగా వంతెనలు నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 30,491 కోట్ల రూపాయలుగా ఉంది. తుని రైల్వే స్టేషన్లో 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హౌరా చెన్నై రైల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరి బ్యాగుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని తెలిపాయి. ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారత్కు 3వ స్వర్ణం వచ్చేరింది. కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఫైనల్లో ఇరాన్ను ఓడించి బంగారు పథకాన్ని దక్కించుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్లో 37-33 తేడాతో భారత జట్టు ఇరాన్ను ఓడించింది. మరోవైపు రైఫిల్ షూటింగ్లో రజితం దక్కగా స్క్వాష్ జోడీ సెమీస్లో తడబడి కాంస్యంతో సరిపెట్టుకుంది. అటు పురుషుల క్రికెట్లో భారత్ క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే 2వ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. భారత్కు సీడింగ్ ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోల సమయం చూస్తే 13:06 అనగా 1:06. మరి ఈ సమయంలో మనమంతా ధీర అంటూ ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరిక లేట్ చెక్టర్ స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ధీర ప్రోగ్రామ్ని. చాలామంది మహిళల్లో వారి చర్మం కాంతివంతంగా ఉండడం కోసం అనేక క్రీములు వాడుతూ ఉంటారు. అవి కాస్త ఒక్కొక్కసారి ఎక్స్పెన్సివ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి, కానీ మన ఇంట్లోనే కొన్ని దాగి ఉంటాయండి. వాటిని మనం కాస్త గుర్తించాలి అంతే. సరైన రీతిలో వాటిని అప్లై చేస్తే ఆ క్రీముల కన్నా చాలా మెరుగ్గానే ఉంటాయి వీటి పనితీరు. ఇంతకీ అందులో ముందుగా చెప్పుకోవాల్సినవి టమాటా అలాగే కాఫీ పౌడర్. ఈ రెండింటి మిశ్రమాన్ని కాస్త ముఖానికి చేతులకి అలాగే మెడకి అప్లై చేస్తే ఒక 10 నిమిషాలు పగుంట ఉంచి కాస్త చల్లటి నీటితో మనం వాటిని కడిగేసుకుంటే నునుపటి ఉన్నటువంటి ఆ స్కిన్ గ్లోయింగ్తో పాటు చక్కటి స్కిన్ కూడా మనకి మన ముందు ఉంటుందన్నమాట. సో ఇటువంటి చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ని మనం ట్రై చేస్తూ ఉంటే ఎక్స్పెన్సివ్ లేకుండా ఉచితంగానే చక్కని హెల్దీ స్కిన్ మన సొంతమవుతుంది. అదనమాట సంగతి. మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక మంచి పాట కూడా వింటే బాగుంటుందిగా. అందుకే మీకోసం వచ్చేస్తుంది ఇసుఫైట్ సాంగ్ ఫ్రమ్ ది శ్రీకారం. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పథకం

0: లభించింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఎయిర్ GOV.in, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద స్థానిక వరదను నిల్వ చేసేందుకు పులిచింతల దిగువన బ్యారేజీ ఎగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం 24 గంటల బాధ్యతతో కూడుకున్నదని, ప్రజలకు కష్టం భయం వచ్చినప్పుడు పోలీసులనే ఆశ్రయిస్తారని చెప్పారు. ఆధునిక శిక్షణతో సైబర్ ఆర్థిక నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్మార్ట్ పోలీసులుగా ఎదగాలని మంత్రి గుట్టిపాటి రవికుమార్ సూచిస్తూ,
1: నేను కోరేది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు దాదాపు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి పౌరుడితో కూడా గౌరవంగా బాధ్యతతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత మరియు విలువలు పాటించండి. మీ సేవా ప్రమాణం విజయవంతంగా సాగుతూ మీ కుటుంబానికి, పోలీస్ శాఖకి మరియు రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తా ఉన్నాము.
0: తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్ పడవ ఈరోజు ఉదయం ఒడిశాలోని పారాదీప్కు సురక్షితంగా చేరుకుందని, పడవలో ఉన్న 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. కళ, సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సాంస్కృతిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: ఏదైనా మనం పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం, మీరు చూస్తున్నారు సాంస్కృతిక పరంగా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి పెద్దలు ఉన్నారో వారందరినీ గుర్తించే విధంగా రాష్ట్ర పండుగలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కాలంలో గురజాడ అప్పారావు గారి జయంతిని రాష్ట్ర పండుగగా కూడా గమనించి, మొన్న 21వ తారీఖున గురజాడ అప్పారావు జయంతిని కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కట్టుబడితో కార్యక్రమాలు కూడా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా దేశంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన మార్పులకు దారి

0: తీశాయి. 2014లో ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచీలో భారత్ 142వ స్థానంలో ఉండేది. నేపాల్, పాకిస్తాన్ కంటే కూడా భారత్ వెనుకబడి ఉంది. అప్పట్లో ఒక కంపెనీని నమోదు చేసుకోవటానికి దాదాపు నెల రోజుల సమయం పట్టేది. 3 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఒక లారీకి 3 రకాల పన్నులు చెల్లించడంతో పాటు ప్రతి రాష్ట్ర సరిహద్దుల్లోనూ తనిఖీలు, జాప్యాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. దీన్ని వ్యాపార వర్గాలు దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారంగా అభివర్ణించేవి. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పన్నుల అవరోధాలు తొలగి సరుకు రవాణా మొత్తం ఒకే పన్ను వ్యవస్థ పరిధిలోకి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, మెరుగైన రహదారుల నిర్మాణంతో సరుకుల రవాణా సమయం తగ్గింది. కౌంటర్ల వద్ద కాగితపు ప్రక్రియకు బదులుగా డిజిటల్ అనుమతుల విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్కరణల నేపథ్యంలో 2020 నాటికి వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచిలో భారతదేశం 63వ స్థానానికి చేరుకుంది. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ సాధించిన గణనీయమైన పురోగతుల్లో ఇది ఒకటిగా నమోదైంది. వ్యాపార ప్రక్రియలను సరళీకరించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని భారతదేశం కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: भारत आज विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. जल्द ही भारत 5 ट्रिलियन डॉलर इकोनॉमी बन जाएगा. इस बात में कोई संदेह नहीं कि आने वाले वर्षों में भारत विश्व का ग्रोथ इंजन होगा. पिछले कुछ वर्षों में हमने मिशन मोड में जो रिफॉर्म्स किए हैं उनसे भारत में ईज ऑफ डूइंग बिजनेस में लगातार बढ़ोतरी हुई है. हमने कंप्लायंस बर्डन को कम किया है.
0: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. దీంతో భారత్కి బంగారు పతకం లభించింది. కాగా ఇప్పటి వరకు మహిళల T20 క్రికెట్లో తొలి పసిడి రాగా రెండోది షూటింగ్ పోటీల్లో వచ్చింది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారతదేశానికి 27 పతకాలు వచ్చాయి. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈ రోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: Shakti FM 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా హర్షం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున ధీరా ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, కొంతమంది మహిళలు వారి హెల్త్ గురించి కాస్త అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ జీవనంలో కాస్తంత శరీరానికి కూడా రెస్ట్ అవసరమే. రోజులో కాస్త సమయాన్ని యోగా కానీ వాకింగ్ కానీ చేస్తూ ఉంటే రాబోయే అనారోగ్య సమస్యలకు కూడా అధిగమించవచ్చు. కొద్దిగా హెల్త్ కూడా, హెల్త్ కేర్ కూడా అవసరమే కదా. మరి వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోండి అన్నమాట సంగతి. మరిపడితే మీకోసం ఒకే ఒక్కడు మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న ధీర ప్రోగ్రాంలో చాలామంది మహిళలు వారి ఆహారానికి తగు పాళ్ళలో తీసుకోరు, అంటే వారికి కావలసినటువంటి సరైన ఆహారాన్ని తీసుకోరు. మనం తినే ఆహారంలో కదా మన అసలైన ఆరోగ్యం. ముఖ్యంగా మహిళలు వీరి ఆహారంలో ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, క్రమం తప్పకుండా మజ్జిగ వంటి పదార్థాలని వారి మెనూలో చేర్చుకుంటే చాలా హెల్దీగాను ఫిట్గాను ఉంటారట. ఎందుకంటే ఇంట బయట అన్నింటా మీరే కదా నిలవాల్సింది. మేం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాల్సింది మీరే. కాబట్టి మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రధానమైనటువంటి

ఇంపార్టెన్స్ని ఇవ్వాలి. అదనమాట సంగతి. మరుపులైతే మీకోసం అమ్మాయి కోసం ఈ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, ఇదండి మరి ఈనాటి దీరా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా? ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం తదుపరి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనుండండి. ఇది వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే సందడి సమయం ఆసనమైపోయింది. మరిక లేట్ చెక్ స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడిని. ఈనాటి మన ఈ ప్రోగ్రాంలో ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి నేనే ప్రశ్న వేసినా మీదైన సమాధానాలు ఇవ్వడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇక మీరు నాకు సమాధానాలు పంపించాలి అంటే 0866243214 ఈ నెంబర్కి మీ పేరు, ఊరు, మీకు తెలిసిన సమాధానం జత చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు పంపింది రైటర్ రాంగ్ నేను చెప్పేస్తా. మరి ఇక స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సందడిని. మీకోసం రాబోతున్న మొదటి ప్రశ్న, ఇంతకు ముందంటే అందరిలో టీవీలు ఉండేవి కాదండి, బట్ ఇప్పుడున్న జనరేషన్కి అసలు టీవీ, ఫోను లేని ఇల్లే లేవు అంటే ఆశ్చర్యం కానే కాదేమో. సరిపడ అవన్నీ ఎందుకులే కానీ ప్రెసిడెంట్ భయ్య అంటారా? సింపుల్ భయ్య, టీవీ మధ్యలో ఏముంటుంది? మీరు విన్నది కరెక్టే, టీవీ మధ్యలో ఏముంటుంది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243214 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటి చూపు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నామ్ సందడే సందడిలో. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? టీవీ మధ్యలో ఏముంటుంది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడ నుంచి అంటే చూసేద్దాం. ఎవరు పంపించారు ఏం పంపించారు అంటే, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ పంపించేశారు కరెంటు బల్బు అంటూ. కరెంటు బల్బా కాదు భయ్యా. నెక్స్ట్ పెడన జోగరంధరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడన నుంచి, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్. మహాలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. రాజోరు నుంచి జయన్న, రాంగ్ ఆన్సర్. వెల్కమ్ టు అన్వర్ భయ్య ఫ్రమ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ భయ్య. నెక్స్ట్ రేణుకా గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కె ఉషారాణికి భాస్కర్ రావణ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలు నుంచి, రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి కాశీ ముతుజావలి, రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. కడప శ్రీదేవి వరలక్ష్మి ప్రవీణ, రైట్ ఆన్సర్. వెంకటలక్ష్మిరెడ్డి భీముడిపాడు నుంచి కమ్మత వెంకటలక్ష్మిరెడ్డి గారు, రైట్ ఆన్సర్. నువ్వే భయ్యా అంటూ, సూపర్ భయ్యా. నెక్స్ట్ గౌతమ్ చౌడపల్లి స్పేస్ నుంచి ఖాళీ స్థలం అంటూ, హౌ హౌ హౌ. నెక్స్ట్ గౌస్ ఫ్రమ్ పమిడి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. విజయవాడ అనౌన్సర్స్ వినయ్, అన్వర్, సీత, ప్రసన్న, తేజు, రాకింగ్ మధు అంటూ, రైట్ ఆన్సర్. హాయ్ బ్రో అంటూ పంపించేశారు బీవీ సుబ్బారావు అండ్ మై ఫ్యామిలీ మార్కాపూర్ నుంచి అంటూ, రైట్ ఆన్సర్. నమస్తే అండి, మీరు అడిగిన ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ ఏమిటి అంటే అంటున్నారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి, రైట్ ఆన్సర్. భయ్యా కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య గారు, రాంగ్ ఆన్సర్. ఎంబి నందకుమార్ సునీపెంట శ్రీశైలం నుంచి పంపించేశారు మానిటర్ స్క్రీన్ అంటూ, రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ సందడే సందడి ప్రోగ్రామ్కి స్వాగతం అంటున్నారు, రైట్ ఆన్సర్ పంపించేసి, హాయ్ నా పేరు డి సూర్యబాబు, మై వైఫ్ డి కళ్యాణ్ అంటున్నారు శ్రీకాకుళం నుంచి. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సందడే సందడికి వేసిన ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ని. టీకం బోర్డు ఎల్లప్ప యాదవ్ రాయచూరు నుంచి, అందులో ఏముంది భయ్యా. నెక్స్ట్ పాలం పోలయ్య అలగడ్డ నుంచి పంపించేశారు నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్తో. ఆర్జే గారు పొడుపు కథలు అడిగితే టీవీ అనే రెండు అక్షరాల మధ్య ఏముండదు, ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే మదర్ బోర్డ్ ఉంటుంది, కిషోర్ నంద్యాల నుంచి. భయ్యా నేను ఎట్లా అడిగినా కానీ మీకు అర్థమైన సమాధానం పంపిస్తారు చూశారు, అది నాకు కావాల్సింది. మరి మీరేం పంపించారు, టీవీ మధ్యలో ఏముంటుంది అని పంపించారు, బట్ నేను అడిగింది అది కాదు భయ్యా. నెక్స్ట్ మోండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర మందలో ఉంటుంది అంటున్నారు, వాట్ భయ్యా అర్థం కాలే. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు షార్ నుండి డ్రైవర్ అంటూ. నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయ్ అండ్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. టీవీ మధ్యలో స్విచ్ ఉంటుంది, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్. టీవీ మధ్యలో స్విచ్ ఉంటుందా భయ్యా, అరేరే తెలియదు భయ్యా మనకి విషయం. యనుగంటి నాగేందర్రావు ఫ్రమ్ గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. సుందరి ఫ్రమ్ పెరమలూరు నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్.

నమస్తే ఆర్జే గారు, ఎర్రమల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి. రైట్ ఆన్సర్. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. వంశీ ఫ్రమ్ తిరుపతి నుంచి. రైట్ ఆన్సర్. కురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి. భయ్యా ఏం లేదు భయ్యా అందులో ఆన్సరు. కనకరా ఫ్రమ్ పెడర నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు అనౌన్సర్స్ మేరీ సుచిత్ర మేఘన్ అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ బై ఫుల్ స్టాప్ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి. ఫుల్ స్టాప్ ఉంటుందా? ఏమీ ఉండదండి. రాజు నుంచి జయన్న. రైట్ ఆన్సర్గా. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ వగ్గ శివయ్య అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి. ఇప్పుడే ట్యూన్ చేశానయ్యా అంటూ రైట్ ఆన్సర్తో. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి. ఫుల్ స్టాప్ అంటున్నారు. ఏం కాదండి, నో ఫుల్ స్టాప్లు, నో కామాసు. తదుపరి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి. రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, ఫ్రమ్ మునమ్మ పంపించేశారు పెద్దపర్య నుంచి. రైట్ ఆన్సర్తో. జోగానంద కాలనీ నుండి అప్పల్ నాయుడు గారు. ఏం చేస్తున్నారు అంటూ. భయ్యా మన ఆన్సర్లు అది లేదు భయ్యా. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మళ్ళీ పంపించేశారు. ఇందా రాంగ్ ఇప్పుడు. రైట్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి. రాంగ్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు పంపించేశారు తాటిపర్తి నుంచి. రైట్ ఆన్సర్ని. సురేష్ డ్రైవర్ ఫ్రమ్ అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శ్రీషా. రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ టైలర్. రైట్ ఆన్సర్. తదుపరి గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెల్లి సంధ్య. రైట్ ఆన్సర్. అది నమ్మ సంగతి భయ్యా. అందరికీ చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, చాలామంది రాంగ్ ఆన్సర్ పంపించారు. ఏదేమైనా ఒక ప్రశ్నకు ఒక్కసారి మాత్రమే సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉన్న ఒక్క అవకాశాన్ని అలా వాడుకుందాం. ఒక్క ప్రశ్నకు ఒకసారే కదా. అది నమ్మ సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే సింపుల్ భయ్యా. టీవీ అనే దాని మధ్యలో యు అన్న అక్షరం ఉంటుంది భయ్యా. మనకి ABCD గట్రా వచ్చుంటే ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ మనకు తెలిసే ఉంటుంది. కాకపోతే మనం టీవీ అనేసరికి టెలివిజన్లోకి వెళ్ళిపోతాం కదా. అదన్నమాట సంగతి. సో మన నెక్స్ట్ మరొక ప్రశ్న. కాళ్ళు లేవు కానీ నడుస్తుందండోయ్, నోరు లేదు కానీ మాట్లాడుతుందండోయ్, ఏమిటది ప్రశ్న? మరొకసారి, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఎల్లుండి నుంచి 30 వరకు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం లింక్ శాఖలు పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతిచ్చింది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడులో రైల్వే పైవంతనికి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్నతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంటు పరిధిలో 8 ఆర్ఓబీల నిర్మాణానికి కేంద్రం 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3 స్వర్ణ పథకం ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్లో లభించింది. ఈ పోటీలో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత్ జట్టు ఓడించింది. దీంతో భారత్కి బంగారు పథకం లభించింది. తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని

అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామని, వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయవాది దేశభక్తుడు ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అటు చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, ఏమిటి అది? మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానం ఏంటో చూద్దాం. ఎవరెక్కడి నుంచో శాంతినగర్ ఫ్రమ్ ఒకే ఒక్కడి నుంచి కన్సిడర్ చేయొచ్చు కానీ భయ్య, బట్ మన రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి రైట్ ఆర్ రాంగో. నెక్స్ట్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ ఏ లోక అంటూ, రాంగ్ ఆన్సర్ భయ్య. నెక్స్ట్, తిరుపతి దామనేడు నుండి కే ఉషారాణి కే భాస్కర్ రావు, మీకు కూడా సేమ్ ఆన్సర్ భయ్య. నేను రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత రైట్ ఆర్ రాంగో మీరే డిసైడ్ అవ్వండి, బట్ మీ ఆన్సర్ కూడా కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్, కుమార్ అనంతపురం నుంచి చెప్పులు కాదండి, చెప్పులు నడుస్తాయి, ఓకే, కాళ్ళు లేవు, నోరు లేకపోయినా మాట్లాడుతుంది. అబ్బో చాలాసార్లు మాట్లాడినండి. నెక్స్ట్, సీను ఫ్రమ్ ఐరాల నుంచి రైట్ ఆన్సర్, రాజోరు నుంచి జయన్న ఉత్తరం అంటూ, ఉత్తరం నోరు లేకపోయినా మాట్లాడుతుందంటే 50% కన్సిడర్ చేయొచ్చు భయ్యో, మీ ఆన్సర్లో కూడా కాస్తుంది. నెక్స్ట్, గౌస్ ఫ్రమ్ పమిడి నుంచి రాంగ్ ఆన్సర్, భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి 50% కన్సిడర్ చేయొచ్చు భయ్యో. నెక్స్ట్, సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి 50%, గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి 50%, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డివారిపాలెం నుంచి షేక్ తబలా ముస్తాన్ భాష 50%. నమస్తే అన్వర్ గారు, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు ఎర్రమల సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి, 100% రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ 50% భయ్యా. నమస్తే అన్వర్ గారు, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మంగళగిరి నుంచి దామల చిన్నమస్తాన్రావు పెద్దమస్తాన్రావు గారు సరైన సమాధానంతో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు గారు 50%, కనకారా ఫ్రమ్ పెడర నుంచి ట్రైన్ ఆర్ మేఘమంటూ, ఈ రెండు కూడా కాస్త కొద్దిగా కన్సిడర్ చేయొచ్చు కానీ భయ్యా పూర్తి స్థాయి కాదనుకుంటా. నెక్స్ట్, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి అంటున్నారు శ్రీకాకుళం నుంచి, ఉత్తరం లెటర్ అంటూ 50% భయ్యా. నెక్స్ట్, రివర్ లేదా మొబైల్ ఫోన్, కడప శ్రీదేవి వరలక్ష్మి ప్రవీణ అంటూ, కాదండి. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాద గారు రేడియో అంటూ, రేడియో నడుస్తుందా అండి? ఓహో, నడవడం అంటే మీరు ఆ నడవడం అనుకున్నారేమో, ఇది వాకింగ్ అండ్ ఓయ్, అది రన్నింగు. నెక్స్ట్, గౌతమ్ ఫ్రమ్ చౌడప్పల నుంచి 50%, పూర్తి స్థాయి సమాధానం కాదు భయ్యా. నెక్స్ట్, డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోరు నుంచి రైట్ ఆన్సర్. తదుపరి, రివర్ లేదా మొబైల్ అంటున్నారు విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ అన్వర్ ఆదిత్య క్రిష్ అంటూ, భయ్యా సూపర్ భయ్యా. నెక్స్ట్, నరసింహారావు ఫ్రమ్

దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించేశారు. 50% భయో పూర్తి స్థాయి కాదు. కమదం వెంకటలక్ష్మారెడ్డి భీములపాడు నుంచి, రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, 50%. భయ్యా నావి 3 జవాబులు. భయ్యా, బ్రహ్మయ్య గారు మీరు పంపించిన 3 ఒకటైతే కానీ సరైన సమాధానం దాగుంది భయో. నెక్స్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి, 50% అండి. హాయ్ అన్వర్ సార్, గిడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు నుంచి, 50% భయ్యా మీరు పంపించిన ఆన్సర్లో. మీరు అడిగిన ప్రశ్నకి అన్వర్ గారు జవాబు ఏమిటి అంటే అంటున్నారు దాసరిపాలెం నుండి శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు సరైన సమాధానం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారు అంటున్నారు, నేను సూపర్ అండి. నెక్స్ట్. ఇంతకి మన ప్రశ్నకి సమాధానం పంపించేశారు రామళ్ళకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మున్నాన్ మునీన్ బేగం అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్ కృష్ణ ఫ్రమ్ సంతోష్ అంటో. పెడన జోగరందరో కాలనీ నుంచి అప్పలరాజు గారు, 50% అండి మీరు పంపించింది. నెక్స్ట్. చెప్పులు అనిపిస్తుంది దేవసేన, కాదు కాదు మేఘము లేక మబ్బులు ట్రాన్సిస్టర్. ఆహా, ఎన్నైంది మీ దాంట్లో, కానీ ఏ ఒక్కటి 100% రైట్ ఆన్సర్ లేదు. నెక్స్ట్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, 50%. నెక్స్ట్. సుమని ఫ్రమ్ పెడన నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు. మీ సమాధానాల్లో ఒకటి కొద్ది కన్సిడర్ చేసే ఆన్సర్లు ఉన్నాయి కానీ పూర్తి స్థాయి కాదండి. నెక్స్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు మై ఆన్సర్ ఈజ్ అంటూ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డిపల్లెం గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్జీ అంటున్నారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, 50% ఆన్సర్తో. గన్నవరం ఇంటి పేరు అంటున్నారు తిరుపతి శ్రీనివాస్ గన్నవరం నుంచి అంటూ, 50% అండి మీ ఆన్సర్లో. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి పంపించేశారు, 50%. గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్. సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు జిల్లా నుంచి, 50% ఆన్సర్తో. హాయ్ భయ్యా, బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి, 50% భయ్యా. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, 50%. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల రైలు అంటున్నారు. రైలు అనేది ఓకే, మన సరైన సమాధానం చెప్పిన తర్వాత ఎంచుకుంది రైటర్ రాంగ్. నెక్స్ట్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు మేఘం అంటూ. నెక్స్ట్. తదుపరి మణి అంటున్నారు కానీ ఏ పేరు లేదు ఇందులో. నెక్స్ట్. మునియమ్మ పెద్దపర్య నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ అన్వర్ అంటూ పంపించేశారు, ఇప్పుడు 50% అండి. నెక్స్ట్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రు రామకృష్ణ గారు, రైట్ ఆన్సర్. తదుపరి ట్రైన్ అంటున్నారు కానీ పేరు లేదు ఇక్కడ. నెక్స్ట్. పాపం పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించేశారు రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ తెలియక. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే గడియారం అండి. గడియారం అర్థమైందా? ఆన్సర్ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, అంటే సమయం చెబుతూ ఉంటుంది కదండి టంగ్ టంగ్ టంగ్ అని, అదనమాట సంగతి. మరి మీరు పంపించే సమాధానం దీనికి ఎంతవరకు మ్యాచ్ అవుతారో ఒకసారి ఆలోచించుకోండి, అది విషయం అనమాట. మరి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కసారి మాత్రమే సమాధానం చెప్పే అవకాశం అండి, 2 సార్లు 3 సార్లు దేర్ ఇస్ నో ఆప్షన్, అదనమాట సంగతి. నెక్స్ట్. మరొక ప్రశ్న, తోలు బొమ్మకి 100 ఆయుష్ కానీ నీరు పోస్తే చచ్చిపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, తోలు బొమ్మకు 100 ఆయుష్ కానీ నీరు పోస్తే చనిపోతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866 243 214 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు స్త్రీ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? తోలుబొమ్మకు 100 ఏళ్ల ఆయుష్ కానీ నీరు పోస్తే చనిపోతుంది ఏమిటది అని. దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి పంపించేసారు చూద్దాం. ఆసక్తికరమైన ప్రశ్నలు, మంచి పాటలు ప్రసారం చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్ అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. బట్ మీరు ఎన్ని చెప్పినా కానీ భయ్యా రాంగ్ ఆన్సర్ చెప్పారు భయ్యా. నెక్స్ట్, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్ రోజా సరీష్ అనుకో ఫ్యామిలీ మట్టి బొమ్మ అంటో కాదుగా. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మంట అంటూ కాదుగా. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రాంగ్ ఆన్సర్. రాజూరు నుంచి జయన్న గారు రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా. గురుగారు, మీరు పంపించిన దాంట్లో ఎక్కడో ఒక 70% రైట్ ఆన్సర్ అయితే ఉంది, కానీ అది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తర్వాత నేను చెప్తా. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకీరాజు గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి అదేది ఏమి ప్రశ్న అయ్యా, అది జవాబు ఏం తెలియట్లేదు అంటున్నారు. ఏం బాధపడద్దండి, నేను చెప్తానుగా జవాబు చివర్లో. నెక్స్ట్, గురుకుమార్ ఏసు నగర్ నెల్లూరు నుంచి ఉప్పు లేదా ఉప్పు బొమ్మ అంటూ, రెండు రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, సోమనాథం జనార్దన్ రావు గారు రాంగ్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు ఫ్రమ్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ అండి ఓయ్. నెక్స్ట్, శ్యామ్ ఫ్రమ్ కర్నూలు నుంచి ఆన్సర్ ఈజ్ మొబైల్ అంటూ పాటలు బాగున్నాయి అంటూ. మీరు ఏం చెప్పినా కానీ భయ్యా రాంగ్ ఆన్సర్ అండి అది. నెక్స్ట్, వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు

జిల్లా గోలగెండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు. రాంగ్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి. రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ అంటున్నారు బీవి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్. రాంగ్ ఆన్సర్తో. గౌతమ్ చూడప్పల్ నుంచి. రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి. రాంగ్ ఆన్సర్. ఇందాక సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించడం చదవలేదు అంటున్నారు. ఓకే, ఇప్పుడైతే కనుక మీరు పంపించిన దాంట్లో ఒకటి రైట్ ఆన్సర్ ఉందండి. ఇందాకది కూడా రైట్ ఆన్సరే. కౌస్తభ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. అదన్నమాట సంగతి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి. భయ్యా మీరు పెట్టిన మూడు రాంగ్ ఆన్సర్లే భయ్యా. నెక్స్ట్ నెక్స్ట్ విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి. రాంగ్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి. రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి. రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు బి ఆదర్శ్ సి సత్యసాయి జిల్లా నుంచి హిందూపురం. రాంగ్ ఆన్సర్. ఆర్జే గారు ఉప్పు అంటున్నారు కిషోర్ ఫ్రమ్ ఇందాల నుంచి. రాంగ్ ఆన్సర్. కమతమ్మ వెంకట లక్ష్మారెడ్డి గారు భీమునిపాడు నుంచి. రాంగ్ ఆన్సర్. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. రాంగ్ ఆన్సర్. తదుపరి సుమని ఫ్రమ్ పెడర నుంచి. రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి. రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్. దాసరిపాలెం నుండి శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల నుంచి పంపచేశారు. రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి పంపించేశారు. టైలర్ కృష్ణ సంతోష్. రాంగ్ ఆన్సర్. సీను ఐరాల నుంచి. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ చెవురు రామకృష్ణ గారు. రాంగ్ ఆన్సర్. తదుపరి మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సోమనాథం జనార్దనరావు గారు తాటిపర్తు నుంచి. రాంగ్ ఆన్సర్. తదుపరి ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి. సినిమా ప్రశ్న అడగండి సార్ అంటూ ఎప్పుడూ సినిమా ప్రశ్నలేనా అండి? దానికోసం ప్రత్యేక కార్యక్రమం వేరే ఉందండోయ్, దీనికి మాత్రం ఇదేనండోయ్. నెక్స్ట్ క్వశ్చన్ అంటున్నారు, చెప్తానండి క్వశ్చన్, తప్పకుండా చెప్తా. ఈ తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, కానీ నీరు పోస్తే చనిపోతుంది, ఏమిటి అది అని అడిగాను. తదుపరి కర్ణాటక రాష్ట్రం చిత్రతిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. ఏమీ పంపించలేదే. నెక్స్ట్ కానూరు నుంచి సాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు, బట్ మన ప్రశ్నకి సమాధానం లేకుండా. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. ఎప్పుడైనా ట్యూన్ చేశా అన్వర్ బాబు అంటూ, బట్ మన ప్రశ్నకు సమాధానం లేదు. నెక్స్ట్ అదనమాట సంగతి. సో మ్యాక్సిమం చాలామంది రాంగ్ ఆన్సర్ చెప్పారు, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించేశారండి. అదేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, నీరు పోస్తే చనిపోతుంది. ఇప్పుడు పేపర్ ఉంటుంది చూసారండి, పేపర్ ఎన్నేళ్ళైనా కానీ ఎలాగ ఉంటుందండి దాన్ని నీరు పోయకుండా ఉంటే. కానీ పొరపాటున దానికి నీరు తగిలితే దెబ్బకి దాని పని అయిపోయినట్టే, చనిపోతుంది కదా. అదనమాట సంగతి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే కాగితం. అందుకే ఇందాకడ మీకోసం మనీ సినిమాలో పాట వినిపించా. మరి అది విన్నాకనే సార్ కొద్దిగా ఏమైనా స్ట్రైక్ అయిద్దామో అనుకున్నా, బట్ చాలామంది ట్రై చేశారు. ఏం పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తర్వాత ప్రశ్నలో చూసుకుందాం మీదైన సమాధానాలు ఏమిస్తారు. అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న. మనం ఆహ్వానించకపోయినా కూడా డైరెక్ట్గా సరాసరి మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది? ప్రశ్న మరొకసారి. మనం వెల్కమ్ చెప్పకపోయినా డైరెక్ట్గా మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోనే పట్టుకోలేము, ఏమిటది? ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243214 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో మరి ఇందాడు ఒక ప్రశ్న అడిగాం కదా, దానికి కాను మనం ఇద్దరే మంపచర చూద్దాం. ముందు ప్రశ్న ఏమిటి అంటే, మనం ఆహ్వానించకపోయినా డైరెక్ట్గా మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది అని అడిగాను. దానికి కాను మన ఫ్రెండ్స్ పంపించిన సమాధానంలో ఏమిటి ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్కో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్, నెక్స్ట్ కోస్ ఫ్రమ్ పమిడి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, తరుపరి డాక్టర్ రామకృష్ణ సునీత రైట్ ఆన్సర్, నేమ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ రైట్ ఆన్సర్ బట్ పేరు లేదు ఇక్కడ, నెల్లూరు జిల్లా ఎనిమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య రైట్ ఆన్సర్, నమస్తే అన్వర్ గారు అంటున్నారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో, మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్, చిన్న అమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్, రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా నుంచి షేక్ తబలామస్తాన్ భాష గారు రైట్ ఆన్సర్, సూర్య కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, రాజోరు నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, దేవసేన ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, గురుస్వామినాయుడు రొంపచెర నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనగుండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్, సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్, కొనకొండ రమణారావు గారు కవిత జోష్నివెన్కో ఫ్యామిలీ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, రాము టైలర్స్ ఫ్రమ్ వావిళ్ల పాలకుర్తి జన్గావ్ నుంచి రైట్ ఆన్సర్, నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి కొత్తగూడెం రాంగ్ ఆన్సర్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ కడప పొద్దుటూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్, హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు, ఈగలు దోమలు క్రిమికీటకాలు మొదలైనవి అంటున్నారు బి ఆదర్శ్ హిందూపురం నుంచి. భయా దీంట్లో ఎంతో కొంత రైట్ ఆన్సర్ కూడా ఉంది, నెక్స్ట్ రైట్ ఆన్సర్ కూడా విందు కానీ. నెక్స్ట్ పాలెం పోలయ్యగారు అలగడ్డ నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మీ ప్రశ్నకు మా ఆన్సర్ అంటూ దేవి గారు రైట్ ఆన్సర్, మునమ్మ పెద్దపర్య నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మ పవన్ లక్ష్మి రైట్ ఆన్సర్, హాయ్ సార్ అంటున్నారు బీవీ సుబ్బారావు అనుకో ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్, కరెక్టే అండి సాంగ్ సూపర్ అండి అంటున్నారు యమహా నగరి అంటూ పంపించేశారు, ఐఎమ్ చంద్ర ఫ్రమ్ ఉరువకొండ నుంచి రైట్ ఆన్సర్తో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు క్వశ్చన్ సూపర్, సూపర్ హిట్ సాంగ్స్ అంటున్నారు, రామలకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ ముబీన్ బేగం అనుకో ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్తో, నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగయ్య దమ్మాయిగూడెం నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్, కౌస్తభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని, పెడన జోగానందలో కాలు నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి రైట్ ఆన్సర్, సుమని ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్, హలో అన్వర్ భయ్య హవ్ ఆర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మా ఆన్సర్ ఇస్ పంపించేశారు ది బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్తో, మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు పంపించేశారు రైట్ ఆన్సర్, తిరుపతి దామినేటి నుండి ఉషారాణి భాస్కరరావు అనుకో ఫ్యామిలీ, కొంచెం చిన్న ప్రశ్న అడగండి సార్ మీరు మరీ అంత పెద్దది అడిగితే అర్థం కావడం లేదు అంటున్నారు, ఏమండి మన ప్రశ్నలో చాలా క్లారిటీ ఉందండి అస్సలు అందులో ఏమాత్రం డౌటే లేదు, బట్ మీ ఆన్సర్లో ష్యూరిటీ ఉండాలి ఎందుకంటే మన ఆన్సర్కి చాలామంది రైట్ ఆన్సర్ పంపించేశారు, దీనికి 4-5 రకాల ఆన్సర్లు ఉన్నాయండి

ఇంకా కనబడితే ఇంకా ఎక్కువ కూడా అవుతాయి. ఒకటం లేదు, బట్ మీరు పంపించిందైతే 50%. నెక్స్ట్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ అనుకో ఫ్యామిలీ పంపించేశారు 50%. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. సీను ఐరాల నుంచి, రాంగ్ ఆన్సర్. హాయ్, నా పేరు డి సూరుబాబు, మై వైఫ్ డి కళ్యాణి అంటున్నారు, రైట్ ఆన్సర్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్. ఈరోజు మీ షో చాలా బాగుంది అనుమరు గారు అంటున్నారు, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి. నెక్స్ట్, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ బయ్యో. నెక్స్ట్, హాయ్ గడ్డ మంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. రమేష్ షిమోగా కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. గురుకుమార్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి, రవితేజ రాజశేఖర్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు, రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా నుంచి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి, రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి నీ

రమేష్ షిమోగా కర్ణాటక నుంచి రైట్ హ్యాండ్ సార్. గురుకుమార్ నెల్లూరు నుంచి రైట్ హ్యాండ్ సార్. తదుపరి రవితేజ రాజశేఖర్ అనుకో ఫ్యామిలీ రైట్ హ్యాండ్ సార్. సోమనాథం జనార్దన్ రావు గారు రైట్ హ్యాండ్ సార్, నెల్లూరు జిల్లా నుంచి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట నుంచి రైట్ హ్యాండ్ సార్. మీరు అడిగిన ప్రశ్నకి మీ ప్రశ్నకి జవాబు. ఇన్ని రోజులు శుభాకాంక్షలు అంటున్నారు దాసరిపాలెం నుంచి శివవాసురెడ్డి వారి కుటుంబ సభ్యులు, అర్థం కాలేదండి. నెక్స్ట్, డబ్బులు అంటున్నారు, ప్రాణం అంటున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్ ఒకటి, ఇంకోటి రాంగ్ ఆన్సర్. కాదర్బాద్ విలేజ్ నుంచి పొద్దుటూరు వడ్డే రంగా వెలటూరు నుంచి, బట్ ఆన్సర్ లేదు భయ్యా దీంట్లో. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా మణి అంటూ, మణి మన అడగకుండానే వస్తుంది, వద్దన్నా భయ్యా, మరి ఎక్కడో కొద్ది కొడుతుంది భయ్యా ఈ ఆన్సర్ కాదేమో అని. నెక్స్ట్, హాయ్ అంటున్నారు. నెక్స్ట్, అదన్నమాట సంగతి. సో మన ఫ్రెండ్స్ చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, చెప్పాను కదా ఇందాక 4-5 రకాలు ఉన్నాయని. నేనైతే యాక్చువల్గా ఎండ, వెలుతురు, గాలి, సూర్యరశ్మి ఇలా అనుకున్నా, గాలి కూడా. కానీ మన వాళ్ళు రకరకాలు పంపించారు, ఇందులో ఏది చెప్పినా రైట్ ఆన్సరే. ఇంకొంతమంది ఈగలో, దోమలో, చెమలో అంటున్నారు. నిజమే భయ్యా, ఇది కూడా రైట్ ఆన్సరే. అలాగే డస్ట్, ఇది కూడా రైట్ ఆన్సరే. ఎందుకంటే గాలి వస్తుందని మనమే తలుపు తీస్తాము, కానీ దాంతోపాటు డస్ట్ కూడా వస్తుంది కదా, అదనమాట సంగతి. నెక్స్ట్, ఇంకేమైనా ఉన్నాయా? అబ్బే, మన వాళ్ళు పెద్దగా కష్టపడకుండా రైట్ ఆన్సర్ చాలామంది పంపించేశారన్నమాట, అది సంగతి. ఇదండి మరి ఈనాటి మన ఏ సందడే సందడి. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ ఎంజాయ్ చేశారు కదా. మరిక నేనైతే ఈనాటి ఈ సందడే సందడికి బాయ్ బాయ్ పలికేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం తర్వాతి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి FM 101.3.

0: ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు స్కోచ్ గోల్డ్ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీకి గుడ్ గవర్నెన్స్ విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. ఈరోజు నెల్లూరు నగరంలోని 14 కూడళ్లలో ఫౌంటైన్ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శంకుస్థాపన చేసిన 14 కూడళ్లలోని ఫౌంటైన్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన 94% ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. కర్నూలు ఎయిర్పోర్టులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కావడం సంతోషకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ రూపొందించి వ్యాధి నిర్ధారణ పరీక్షల నుంచి చికిత్స, తదుపరి పర్యవేక్షణ వరకు వైద్య సేవలను అనుసంధానించే సంజీవని కార్యక్రమానికి డిసెంబర్10 నుంచి ట్రయల్ రన్ నిర్వహించి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డీజీ భరత్ 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు. డిఎస్సీ అక్రమాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ నేతలు కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం అందించారు. ఘటనకు సంబంధం లేని వారిపై కూడా కేసులు పెట్టారని సిపి దృష్టికి తీసుకువెళ్లారు. ఖరీఫ్లో 37 లక్షల టన్ల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మరింత సేకరించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దసరా శరన్నవరాత్రి వేడుకలో వర్చువల్ లింక్ ద్వారా భక్తులకు ప్రత్యేక పరోక్ష ఆర్జిత సేవల వీక్షణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ ఈవో సీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు తుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివి భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:06. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక ప్రముఖ చిత్రాల్లో నటించేటువంటి వారి గురించి వారి పాటను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి అలా ఈరోజు మన వివిధ కార్యక్రమానికి వచ్చేసిన వారు ఒక ప్రముఖ నటి సిమ్రాన్ గారు. మరి వారు నటించేటువంటి సినిమాల నుంచి పాటలతో మనం ఈ సమయంలో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ముందుగా మీకోసం రాబోతున్న పాటలు నరసింహనాయుడు మరియు సమరసింహారెడ్డి ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ని వింటారు.

Hi dear friends, welcome to Venala program with me your RJ Chetan. అలసట అనేది విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం, అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు, లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు. దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమయలైటిస్ ఇదొక ముఖ్యమైన లక్షణం వీటికి కలిగి ఉంటాయి. అవేంటంటే, అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల. మయాల్జిక్ ఎన్సెఫలోమయలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం, అలసట, విశ్రాంతి, నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి. మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ళ నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తహీనత, ఎనిమిక్ గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్ కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాటు

అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారి దినచర్యల్లో ఆటంకాలు, అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారీ దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పని చేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా, మీరు చూసారు కదండి యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్, తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు, చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు. తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిస్సత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మ్యాక్రెల్, ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. అందుకే శాకాహారుల్లో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకుని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది,
కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారు

0: వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. D3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీనివల్ల బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకన్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్ అండ్ టు ఓవర్కమ్ ఇట్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ వెన్నెల ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెల. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:01.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం.

ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి ముందుగా ఉత్తరం రాస్తున్నవారు సింగరమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట చదువుకున్న అమ్మాయిలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం. సంగీతం సాలూరి రాజేశ్వరరావు. వినండి మీకిష్టమైన పాట చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి తర్వాత ఉత్తరం రాస్తున్న వారు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, సదానంద గౌడ్, కె మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ బాబా అంజనా. వీరంతా కోరుతున్న పాట ఆడపడుచు చిత్రం కోసం టిఆర్ జయదేవ్, సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం టి చలపతిరావు. వినండి మీకిష్టమైన పాట ఆడపడుచు చిత్రం నుండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. వీరంతా కోరుతున్న పాట ఆరాధన చిత్రం కోసం మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎస్ హనుమంతరావు.

ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి భారత్ లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశృత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట మూగనోము చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఆర్ గోవర్ధనం.

ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్న పాట స్వప్న. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం.

ఈ ఉత్తరం అనంతపురం గుత్తిరోడ్డు రాణినగర్ నుండి. బొచ్చప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, అగులూరప్ప, ముష్టూరి ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మూరిని రాజమ్మ, మూరిని కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, మరుట్ల కరుణాకర్, వీరంతా కోరుతున్న పాట శివాజీ చిత్రం కోసం యార్ రెహమాన్ సయనోరా పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం యార్ రెహమాన్.

మీరింతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమంలో పోక్సో చట్టం న్యాయవాది శ్రీమతి జి పద్మజ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి.
1: తెలుసుకొని అవగాహనతో ప్రతి ఒక్కరూ ఉంటే వ్యక్తి వికాసం, తద్వారా దేశాభివృద్ధి కలుగుతుంది. అయితే మనకెందుకు ఈ చట్టం? ఏం చేస్తుందిలే, మనకెవరు తెలియజెప్తారు అని ఊరుకుంటే కలిగే నష్టం అపారం. అంత ఇంత కాదు, మనమే కాదు మన చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యులు కూడా కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. అందుకే ఈ చట్టం చదువుకోకపోయినా, సమయానికి ఎవరిని కలవకపోయినా, అసలు ఏం తెలుసుకోవాలని తెలుసుకోలేకపోయినా కష్ట నష్టాల పాలు కాకుండా ఉండాలి అని మనం అనుకున్నట్టయితే, మనం ఎలాగ మనం రక్షించుకోవాలి అనుకున్నా తప్పక ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అగత్యం ఉంది చట్టం గురించి. మరి ఈ నేపథ్యంలో పిల్లలకి కూడా చట్టాలు ఉన్నాయి, మరి వాళ్ళకు అవసరమయ్యే చట్టాలు వాళ్ళైతే తెలుసుకోలేరు. మరి తల్లిదండ్రులు పిల్లలకి బాధ్యత వహిస్తారు కాబట్టి వాళ్ళు ఈ చట్టాన్ని గురించి తెలుసుకోవాలి, వాటి అవగాహన బాధ్యతతో వాళ్ళు మనాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువగా ఆడపిల్లల పట్ల బాధ్యత అటు సమాజానికి ఇటు పెద్దలకి పెరిగిందనే చెప్పాలి. మరి ఉన్నత చదువు కోసమో, ఉద్యోగం కోసమో, మరొక దానికోసమో ఎంతో నమ్మికతో దూరంగా పంపించినప్పుడు, వాళ్ళు కనుక అత్యాచారాలకు లోనైనప్పుడు కంగారు పడిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో అస్సలకి తెలియదు. మరి దానికంటూ ఓ చట్టం ఉంది, పోక్సో చట్టం. కాబట్టి దాని పట్ల అవగాహన ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఆడపిల్లల తల్లిదండ్రులకు ఉంది. ఆ చట్టానికి మరిన్ని మార్పు చేర్పులు జరిగిన ఈ నేపథ్యంలో అడ్వకేట్ శ్రీమతి గాజుల పద్మజ గారు, వీరు సీనియర్ అడ్వకేట్గా ఇంకా కోర్టుకు మీడియేటర్గా అనంతపురం డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నారు, వీరు ఈరోజు మనతో పాటు కేంద్రంలో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పద్మజ గారు.
2: నమస్కారం మేడం.
1: మేడం, ఇప్పుడు పెద్దలకి చట్టాలు ఉన్నాయి, అవి మరి పిల్లలకి పనికిరావా? మరి పిల్లలకంటూ ప్రత్యేకంగా మరి సెపరేట్గా పోక్సో యాక్ట్ ఎందుకు పెట్టినట్టు, దాని గురించి కొంచెం విశదీకరించండి.
2: అసలు చట్టం అనేది ఏమిటి, చట్టం పెద్దలకుందా లేకపోతే పిల్లల కోసం చేశారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు, తర్వాత మనం చర్చించవలసినటువంటి విషయాలు. ఎందుకంటే మీకు ఒక పాయింట్ ఉంటుంది, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్

0: నాట్ ఎక్స్క్యూజబుల్ అంటారు. చట్టం నాకు తెలీదు, నేను చేస్తున్నాను, సో నాకు దీనివల్ల ఇలా పనిష్మెంట్ ఉంటే తెలీదు, ఇట్లాంటివి అంటే చట్టం ఒప్పుకోదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈస్ ఎక్స్క్యూజబుల్, బట్ ఇగ్నోరెన్స్
1: తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
0: సో ప్రతి ఒక్కరు కూడా చట్టాల గురించి అవగాహన కల్పించుకోవాలి. అన్నీ మనం తెలుసుకుంటాం నేను చెప్పలేను, కానీ బట్ కొన్ని విషయాలైనా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎస్పెషల్లీ క్రిమినల్, ఒక మనిషిని చంపేసో, ఒక దొంగతనం చేసో, ఒక అమ్మాయిని రేప్ చేసు, అరే ఇలాంటి ఉన్నాయా నాకు తెలిదే అంటే చట్టం ఒప్పుకోదు. తన పని తాను చేసుకుని వెళ్తే ఎక్కడ ఉంటారంటే జైల్లో ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు
1: గడిచిపోవచ్చు.
0: పెద్ద పెద్ద అఫెన్స్కి వెళ్తే మరణశిక్ష కూడా పడుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనము చూడవలసింది, పెద్దవాళ్ళకు చట్టాలు ఉన్నాయి, పిల్లలకు చట్టాలు ఉన్నాయి. మనకు ఇండియన్ పీనల్ కోడ్ అని ఉంది, అంటే భారతీయ శిక్షాస్మృతి అంటారు. సో భారతీయ శిక్షాస్మృతి ఏం చెప్తుంది అంటే, ఏదన్నా మనము తప్పు చేసినప్పుడు, అంటే నేరం, చట్టరీత్యా నేరం చేసినప్పుడు దానికి ఏమేమి పనిష్మెంట్స్ ఉన్నాయి, ఏం కథ అని చెప్పి చెప్తున్నారు. సో మన ఇండియాలో చాలా రకాల పనిష్మెంట్స్ ఉన్నాయి, బట్ మనమైతే ఏం ఫాలో అవుతున్నామంటే రిఫార్మేటివ్ థియరీ ఫాలో అవుతున్నాం మనం. అంటే మనుషుల్లో ఒక రిఫార్మ్ చేయాలి అనే ఉద్దేశంతో
1: సంస్కరించాలని,
0: అంతే సంస్కరించి మన జీవన స్రవంతిలో తీసుకురావాలనేది మన ఇది. సో ఈ విధానంతో చట్టాల్లో మార్పులు చేస్తున్నారు, చట్టాల్లో పనిష్మెంట్లు చేస్తున్నారు, కొత్త కొత్త చట్టాలని తీసుకొస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లల మీద జరిగే అబ్యూజ్, ఎస్పెషల్ సెక్షువల్ అబ్యూజ్, సెక్షువల్ హెరాస్మెంట్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి మేడం.
1: అవునండి, చాలా. అసలు ఆడపిల్లలని మీరు అన్నట్టుగా బయటికి పంపించాలంటే ఎంతో భయం వేస్తుంది.
0: అవును,
1: వాళ్ళ భవిష్యత్తు చూస్తే కనుక వాళ్ళని పంపించాలని అనిపిస్తుంది. వాళ్ళ మీద మనకున్న మమకారంతో నమ్మిక కూడా ఉంది, కానీ ఇక్కడ జరుగుతున్న అకృత్యాలు చూస్తూ ఉంటే మాత్రం భయం వేస్తుందండి.
0: అసలు మీరు నమ్ముతారో లేదో, 2007లో చిల్డ్రన్ అబ్యూస్మెంట్ ఇది చూస్తే 53.22 ఉంది మేడం.
1: ఓహో,
0: ఒక ఇద్దరు తీసుకుంటే ఖచ్చితంగా ఒక పిల్లలన్న ఎక్కడో చోట సెక్షువల్గా అబ్యూజ్ అవ్వడము, హెరాస్మెంట్ అవ్వడం ఇది జరుగుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అందరం జనరల్గా చిల్డ్రన్స్ అంటే ఇక్కడ మీరు లేడీ అనుకుంటున్నారు, అంటే గర్ల్ చైల్డ్ అనుకుంటున్నారు. ఇక్కడ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, ఇక్కడ బాయ్ అయినా కానీ గర్ల్ అయినా
1: కానీ ఇంక్లూడెడ్
0: దీంట్లో చిల్డ్రన్ అంటే. అది కూడా ఇక్కడ చిల్డ్రన్ ఏంటంటే 18 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలందరినీ కూడా చిల్డ్రనే అంటాం మనం. సో అట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు ఎవరు చెప్పుకోవడానికి, ఎలా
1: చెప్పుకోగలుగుతారు,
0: అసలు వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదు. ఇట్లా ఒక మనిషిని నన్ను ఇలా చేస్తుంటే ఇది తప్పు అనేది కూడా వాళ్ళు తెలుసుకునే స్టేజ్లో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ కాలం పుట్టిన పిల్లని కూడా ఇచ్చిపెట్టే రాక్షసులు తయారైన, రియల్గా చెప్పాలంటే
1: మానవ మృగాలు.
0: మానవ మృగాలు అంటే మృగం కూడా బాధపడుతుందేమో.
1: అవును, మృగం మామూలుగా ఒక సీజన్లోనే ఇది అలాగ లేదు,
0: మనం చూస్తున్నాం. కాబట్టి అప్పుడు మనము ఈ పిల్లల మీద జరిగే అత్యాచారాలు కానీ అకృత్యాలు కానీ వాళ్ళు చెప్పలేని స్టేజ్లో ఉన్నారు. సో కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తీసుకుంటే ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, అవన్నిటిని ఇచ్చేయాలంటే ఇబ్బందిగా ఉంది. సరే పిల్లల కోసం వాళ్ళు చెప్పలేని స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే కోర్టుకు వచ్చి నాకు ఫలాంది జరిగింది అది అని చెప్పగలుగుతారు. పిల్లలకు అసలు తమ బాడీలో పార్ట్స్ ఏంటో తెలియదు, ప్రైవేట్ పార్ట్స్ ఏంటో తెలియదు, ఏ రకమైనటువంటి నాలెడ్జ్ లేకున్నప్పుడు మరి వాళ్ళకు కూడా సేమ్ పెద్దవాళ్ళతో పాటు ట్రయల్ జరిపించి కేసులు జరిపి వాళ్ళు ఏం చెప్పగలుగుతారు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించిన తర్వాత మెయిన్, ఎందుకంటే యాక్చువల్గా చిన్నపిల్లలు నెక్స్ట్ మన జనరేషన్ ఇది, వాళ్ళకి ఇలాంటివి జరిగినప్పుడు మనం పట్టించుకోకపోతే ఏదో పెద్దవాళ్ళు జరిగినట్లు, వాళ్ళు అడిగినట్లు ట్రయల్లో విషయాలు అడిగినట్లు ఈ పిల్లలు చెప్పలేకపోతే వీళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలి. సో వీటినన్నిటిని ఆలోచించిన తర్వాత పెద్దవాళ్ళకు ఉన్నటువంటి కేసెస్ మేబీ డిఫరెంట్గా ట్రయల్ ఉండాలి, చిన్నపిల్లలకు కొంచెం డిఫరెంట్ ట్రయల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధంగా ఎవిడెన్స్ వీళ్ళు చెప్పకపోవచ్చు, అంత మాత్రాన నేరం జరగలేదని కాదు. కాబట్టి ఈ పిల్లలు తమకు తెలిసిన విషయాలు చెప్తారు. సో అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 యాక్ట్ తీసుకురావడం జరిగింది.
1: అయితే మేడం ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అన్న తేడా ఆ ఏజ్ గ్రూప్లో లేదు, అంతా చైల్డ్ అని అన్నారు, బాగా ఉంది. ఇప్పుడు ఆడపిల్లలకి నమోదయ్యే కేసులు ఏంటో ఒక విధంగా అవగాహన ఉంది, మరి మగపిల్లల విషయంలో ఎలాంటివి ఎదురు చూస్తున్నారు, అసలు ఎలాంటివి ఉంటాయి మామూలుగా?
0: అది కూడా అంతేనండి, హోమోసెక్షువల్. సో పిల్లలతో కొంచెం

0: మనకు తెలిసినదే. వాళ్ళని కూడా మగపిల్లలను కూడా దీనికి వాడుకోవడం,
1: ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలు,
0: అది మామూలుగా ఇక్కడ ఆర్ఫనేజ్ హోమ్స్ కానీ ఇక్కడ కొంచెం జనరల్ గా అంటే బయట పిల్లలు అంటే అనాథలుగా ఉండే పిల్లలు ఇట్లాంటి వాళ్ళందరినీ డబ్బిచ్చి ఇచ్చేయడం కానీ లేదంటే ఇంకో రకంగా ఇచ్చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మగపిల్లలు.
1: కాబట్టి మగ ఆడ అనేది
0: తేడా, చైల్డ్
1: అంటే ట్రీటెడ్ యాస్
0: చైల్డ్.
1: అయితే ఇప్పుడు మీరు ఈ చట్టం ప్రకారము వాళ్ళకి కల్పించే ఆసరాలు ఎలా ఉంటాయి అంటే, ఒకవేళ ఇలా జరిగింది అనుకోండి కేసు కడితేనే కదా వాళ్ళు ఎవరిని వెళ్ళి కలవాలి. ఒకవేళ ఆర్థికంగా స్తోమత లేదనుకోండి కోర్టుకి వస్తారు కానీ ఎవరిని కలవాలి అన్న విషయాల గురించి, అలాగే ఎలాంటి ఆసరా కల్పిస్తున్నారు అన్న విషయం గురించి చెప్తే బాగుంటుంది.
0: అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పే కంటే ముందు చట్టంలో ఈ యాక్ట్ అసలు ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా పెనెట్రేషన్ ఏం మేడం, తర్వాత సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ హెరాస్మెంట్, పోర్నోగ్రఫీ, ఈ మూడు ఉన్నాయి మేడం. సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ హెరాస్మెంట్, పోర్నోగ్రఫీ, దీంట్లో కూడా పెనెట్రేషన్, అగ్రీవ్డ్ పెనెట్రేషన్ అని ఉంటాయి. ఇంతకుముందు మనము రేప్ కేసుల్లో చెప్పుకుంటే పెనెట్రేషన్ జరిగితేనే అని ఉంటుంది, ఇక్కడ అలా కాదు. అట్లీస్ట్ టచ్ చేసినా కూడా ప్రైవేట్ పార్ట్స్ని దానికి కూడా పనిష్మెంట్ ఉంది. అవును,
1: కానీ ఇది ఎలా నిరూపణ అవుతుందండి?
0: ఎందుకంటే అదే చెప్తున్నాను, పిల్లలు ఇచ్చే సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ మేడం ఎవిడెన్స్. ఎందుకంటే ఆ పిల్లలకి అక్కడ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల యొక్క ఇదేంటంటే చైల్డ్ విట్నెస్కి చాలా ఇంపార్టెన్స్
1: ఇంపార్టెన్స్
0: కాబట్టి వాళ్ళు చెప్పేదానికి ఈ దీంట్లో అందుకే. ఇప్పుడు మామూలు దాంట్లో అయితే అన్ని దానికి ప్రతిదానికి సపోర్టింగ్ ఎవిడెన్స్, కొరాబరేషన్ కావాలంటారు, కానీ ఈ స్పెషల్గా పెట్టడానికి మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే ఆ వయసులో ఉన్న పిల్లలకి రియల్గా అబద్ధాలు చెప్పేంత ఇది ఉండదు, కాబట్టి వాళ్ళు ఉన్న విషయాలు చెప్పడానికే మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పిల్లలు చెప్పే ఎవిడెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో పెనెట్రేషన్ కానీ లేదా అగ్రీవ్డ్ పెనెట్రేషన్ కానీ ఇవి జరిగితే మాత్రం ఇప్పుడు 20 ఇయర్స్ నుండి అట్లీస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది మేడం. ఇంక ఇవి జరిగిన తర్వాత ఐపీసీకి చెందినటువంటి డెత్ కానీ ఇంకో అఫెన్సెస్ కానీ జరిగితే దానికి సంబంధించిన పనిష్మెంట్స్ పడతాయి. ఆ విధంగా దీన్ని యాక్ట్ని మలచడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మీరు అడిగారు ఏంటి ఎలాగ ఆసరా ఏమిటి కోర్టు స్పెషల్ అది ఇదని, అవును మేడం యాక్చువల్గా ఏంటంటే ఈ పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేయాలన్నప్పుడు మామూలుగా అన్ని కోర్టుతో కలిపి చేస్తే టైం చాలా పడుతుంది. బట్ దీనికి మనం ఎటువంటి న్యాయం చేయలేని ఉద్దేశంతోనే స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మేడం.
1: స్పెషల్ కోర్ట్స్ దీనికంటే అంటే
0: డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ఏడిజే కోర్టు ఇప్పుడు స్పెషల్ కోర్టు మేడం. దీనికి పోక్స్ యాక్ట్ కంతా కూడా ఆ కోర్టే ఉంటారు. ఇదేంటంటే మనం జనరల్గా పోలీసులకు ఇది చేసినట్టే మనం కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా చాలా ఫ్రెండ్లీ పోలీసులుగా ఉండాలి. అంతేకాకోకుండా వాళ్ళని గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడగడం కానీ చాలా అగ్రీవుడ్గా క్వశ్చన్స్ వేయడం కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చేయడానికి లేదు.
1: ఎందుకంటే
0: వాళ్ళు ఏంటంటే రియల్గా ఏదైనా ఇప్పుడు సపోజ్ రేప్ కానీ లేదా అటెంప్ట్ రేప్ కానీ ఇంకొక సెక్షువల్ అబ్యూస్ కానీ జరిగినప్పుడు పిల్లలు మానసికంగాను శారీరకంగాను వాళ్ళు చాలా హడలిపోయి ఉంటారు. వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోయి ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారంటే అసలు ఒక భయంతో వణికిపోతుంటారు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని మరి మనం ఇవన్నీ క్వశ్చన్లు అడగడం కరెక్ట్ కాని ఉద్దేశంతో పోలీసులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండాలంటున్నారు. అంతేకాకోకుండా వాళ్ళ మదర్ కానీ గార్డియన్ కానీ వాళ్ళతో పాటు ఈవెన్ కోర్టుకు వచ్చినా కూడా వాళ్ళు ఉంటారు, పక్కనే ఉంటారు. సో దాని గురించి
1: ఫస్ట్ వాళ్ళకి చెప్పుకొని ఉంటారు కాబట్టి,
0: ఎందుకంటే ఈ పిల్లలకు సపోర్టుగా వాళ్ళు కూడా రావచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జనరల్గా అయితే కోర్టులో అక్యూజ్డ్ అంటే ఎవరైతే నేరం చేసి ఉంటాడో వ్యక్తి అలా ఎదురుగా ఉంటాడు, వీళ్ళు ఇట్లా ఉండి సాక్ష్యం చెప్తుంటారు. కానీ ఈ కేసుల్లో వచ్చేసి పిల్లలు భయపడతారు వాళ్ళని చూసి, అందుకని చెప్పి ఒక కర్టెన్ అయినా వేయచ్చు లేదా వీడియో దీంట్లో వేయచ్చు, కనిపించుకోకుండా కూడా వాళ్ళు ఈ పిల్లలు ఎవిడెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మేడం.
1: వాళ్ళు లేరనుకొని
0: నిజాలు చెప్పాలి,
1: భయపడకుండా.
0: ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అక్యూజ్ని చూసి భయపడి ఉంటారు వాళ్ళు చేసిన చేష్టలకి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ముందర వచ్చామని చెప్పాలంటే వణికిపోతారు పిల్లలు. సో కొంచెం నేను చెప్పేది ఏంటంటే ఈ చట్టంలో ఇవన్నీ కూడా పిల్లలకి కొన్ని ప్రొవిజన్స్ కల్పించింది, అదే ఈ చట్టానికి ఉన్న తేడా.
1: అయితే మేడం ఇప్పుడు ఇలాంటిది ఒకటి ఒక ఇష్యూ జరిగింది, జరిగిన కొన్ని రోజుల కంటే ఇప్పుడు వెంటనే చెప్తే కనుక ఎవరికి చెప్పాలో తెలియక తికమక పడిపోయి కొన్ని రోజులు ఆగి తర్వాత మెల్లగా చెప్పడం, మరి అలాంటప్పుడు కూడా కేసుని అడ్మిట్ చేసుకుంటారు?
0: ఖచ్చితంగా అడ్మిట్ చేసుకుంటారు మేడం. కొన్ని రోజులు అంటే మరి ఎవిడెన్స్ అంతా అయిపోయిందని కాదు, కొంచెం అట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు అందుకే చెప్పాలి. పిల్లల్ని కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది మేడం. సమాజం ముందులాగా లేదు, ఎందుకంటే అట్లీస్ట్ పక్కన వాళ్ళని కూడా మనం ఎవరిని నమ్మడానికి
1: లేదు.
0: ఇంకా చాలా
1: ఆడుకోవడానికి పంపించడానికి కూడా భయం వేస్తుంది.
0: ఇంకా చాలా

0: ఘోరాతి ఘోరం ఏంటంటే తండ్రి గారు కూడా పిల్లల్ని వదిలేని స్టేజ్లు కూడా కొన్ని మనం చూసి
1: పేపర్లు అలా తిరిగేస్తుంటే భయం అయిపోతుంది. ఏ రిలేషన్ కి కూడా గౌరవ మర్యాదలు లేకుండా పోయింది.
0: ఇప్పుడు అట్లాంటప్పుడు తల్లి గారు ఖచ్చితంగా పిల్లల్ని మనము ఎవ్రీడే అట్లీస్ట్ చెక్ చేస్తూ ఉండాలి, లేదా ఆ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండేది నేర్చుకోవాలి మేడం. తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ
1: పెట్టేసి దగ్గరికి రానికుండా అలా చేయకుండా ఫ్రెండ్లీగా ఉండాలి.
0: ఫ్రెండ్లీగా ఉంటే పిల్లల్ని కొంచెం అడగడము, ఎవరు వస్తున్నారు ఏమి అనేది మనం అబ్జర్వేషన్ అన్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కానీ శిక్ష పడాలి అంటే ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుంది మనకు, ఆ ఎవిడెన్స్ ప్రకారమే మనం అంతా కూడా ఈ శిక్షాస్మృతి అంతా జరుగుతూ ఉంటుంది. మన ఐపీసీలో మన ఏది జరిగినా కూడా, మనము ఏ విధమైనటువంటి ట్రయల్స్ జరిగినా కూడా ఖచ్చితంగా దానికి ఒక ఎవిడెన్స్ అంటూ సాక్ష్యం అంటూ ఉండాలి. సాక్ష్యం అంతా పోగొట్టుకుండా మనం ప్రయత్నం అంటూ చేయాలి. పిల్లలకి అలా జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లడము, అక్కడ చెకప్ చేయించడం అన్నీ జరగాలి.
1: నువ్వు ఎఫ్ఐఆర్ హాస్పిటల్కి,
0: గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అమ్మాయి ఖచ్చితంగా ఇవన్నీ మనము చెకప్ చేయించాల్సి ఉంటుంది మేడం. వాళ్ళు అక్కడ గవర్నమెంట్ అమ్మాయి ఉన్నా సరే, లేదా నెక్స్ట్ ఎవరైనా డాక్టర్, ఒకవేళ ఆ డాక్టర్ లేకపోతే నెక్స్ట్ సంబంధించిన డాక్టర్తో అమ్మాయికి అబ్బాయికి కానీ చెక్ చేయించి ఇవన్నీ జరగాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఎవిడెన్స్ మనకు స్ట్రాంగ్గా ఉండడానికి ఉంటుంది. సో అంతా అయిపోయిన తర్వాత అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అట్లా అని చెప్పి
1: ప్రొసీజర్ ఒకటి చెప్తున్నారు కదా, అది ఒక్కసారి చెప్తే గనక వినే తల్లిదండ్రులకు కూడా ఒక చిన్న ఒక అవగాహన కార్యక్రమం లాగే ఉంటుంది. చెప్తారా అంటే ఇలాగ ఒకవేళ జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అక్కడి నుంచి కేసు పరిష్కృతి అయ్యి వాళ్ళకి పనిష్మెంట్ పడేంత వరకు కూడా ఒక కేసు మీ ముందుకు వచ్చింది అనుకొని మా శ్రోతలకు అవగాహన కలిగే విధంగా చెప్పండి.
0: సపోజ్ ఇట్లాంటిది జరిగిందని చెప్పి మనకు తెలిసింది అనుకోండి మేడం, మన ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ పిల్లల ద్వారా సమాచారం సేకరించిన వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు వెంటనే వీళ్ళని మన హాస్పిటల్కి రెఫర్ చేయాలి మేడం. రెఫర్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని మామూలుగా ఫిజికల్గా టెస్ట్ చేస్తారు. సో ఇట్లా ఏదైనా జరిగిందని చెప్పేసి వాళ్ళు వెంటనే అంటే దాని యొక్క ఇది ఉంటుంది కదా, ప్రొసీజర్ ఉంటుంది ఏమేమి తీసుకోవాలి అని చెప్పేసి చెక్ చేసిన తర్వాత రియల్గా రేప్ అయినట్లు వాళ్ళకు డాక్టర్ వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ రాస్తే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని తీసుకొని ప్రొడ్యూస్ తీసుకొని కోర్టులో వచ్చేసి పోలీసు వాళ్ళు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు మేడం. ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా ఎలా జరిగింది అంటే వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని నెక్స్ట్ ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు మేడం. అసలు ఈ కేసులు కూడా ఇప్పుడు ఏంటంటే 1 ఇయర్ లోపలే పరిష్కారం జరగాలని కూడా చెప్పారు మేడం. అందుకే స్పెషల్ కోర్ట్స్ను కూడా కాన్స్టిట్యూట్ చేస్తారు దీనిల కోసం అని చెప్పేసి. సో అప్పుడు మనము కోర్టుకు వెళ్ళిన తర్వాత ఛార్జ్షీట్ అయిన తర్వాత మళ్ళీ ముద్దాయిలు వచ్చి అటెండ్ అవుతుంటారు. తర్వాత మనం కూడా పిలిపిస్తారు సాక్ష్యం చెప్పడానికి అని చెప్పేసి. ఆ సాక్ష్యం మనం కోర్టులో నిర్భయంగా చెప్పగలిగితే అటుపక్క క్వశ్చన్లు కూడా ఉంటాయి మేడం, లాయర్ ఉంటారు వాళ్ళకు కూడా. అక్కడ కూడా ఇంకోటి ఏది మీకు చెప్పాలంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి మేడం దీంట్లో. సో మనము భయపడిన అవసరం లేదు, అయ్యో అందరి ముందర నన్ను ఇలా అడుగుతారేమో, నా పరువు పోతుందేమో అని పెద్దలు భయపడే పని లేదు. చిన్నపిల్లలు ఏమవుతుందో అక్కడ వెళ్తేనే దానికి భయపడే పని లేదు.
1: అంతా కూడా చాలా సీక్రెసీ కూడా.
0: అక్కడ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే కేవలం జడ్జి గారు, అటుపక్క అడ్వకేటు, ముద్దాయిలు, అది కూడా ముద్దాయిలకి స్క్రీన్, తర్వాత ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి సంబంధించిన గార్డెన్ కానీ తల్లి కానీ ఉంటారు. అక్కడ మనము ఈ విషయాలన్నీ కూడా చెప్పచ్చు. తర్వాత ఈ అమ్మాయి పేరు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కానీ పేపర్స్లో కానీ ఎక్కడ కానీ రాయడానికి
1: లేదు, పెట్టే పరిస్థితి లేదు.
0: అవును, అట్లాగానే ఏదైనా జరిగిందంటే వాళ్ళపైన మనము ఇది ఇప్పుడు వచ్చిన చట్టం కాదండి, ఇది ఆల్రెడీ మనకు ఐపీసీలోనే ఉందన్నమాట. ఓ ఈ ప్రొసీజర్ వచ్చి సిఆర్పిసిలో ఉంది మనకు. సో ఈ విధంగా మనం ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా కూడా మన యొక్క ట్రయల్ని జరుపుకోవచ్చు. సో ఆ అమ్మాయి అంతా కూడా చెప్పిన తర్వాత అటుపక్క లాయర్ క్వశ్చన్స్ వేసినప్పుడు అతనికి కూడా చెప్తారు, మీరు మరీ చాలా అగ్రవేటెడ్ ఫామ్లో వేయకూడదు క్వశ్చన్స్, అంటే ఏదో అతని అటుపక్క వ్యక్తిని ఆ అఫెన్స్ నుంచి బయటకు లాగాలని చెప్పేసి పిల్లలకు చాలా భయంకరంగా వేయడము, వాళ్ళు భయపడే విధంగా చేయడము, ఆ విధంగా చేయడానికి వీలు లేదనమాట. సో వాళ్ళకు కూడా ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్ళని భయపడుకోకుండా, పిల్లలు కదా చిన్నపిల్లలు, వాళ్ళు ఆ విధంగా చేయగలిగితే ఆ తర్వాత ఎవిడెన్స్ అంతా అయిన తర్వాత మేడం వాళ్ళు నేరం ప్రూవ్ చేస్తే మాత్రం ఒక అఫెన్స్ పనిష్మెంట్ అనేది ఉంటుంది.
1: పనిష్మెంట్ ఉంటుంది. మరి మామూలుగా సాధారణంగా జనం అనుకుంటూ ఉంటారు ఈ కేసు దారి మళ్ళింది, అలాంటివి ఏమైనా ఈ ఇలాంటి కేసులు నమోదైనప్పుడు ఛాన్సెస్ ఉన్నాయంటారా?
0: ఉంటాయి మేడం, ఎందుకు ఉండదు. ఏదైనా కూడా మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది.
1: కాబట్టి దారి మళ్ళీ
0: సాక్ష్యం, దారి మళ్ళించేది కాదు ఇక్కడ. కోర్టుకి ఏం కావాలంటే సాక్ష్యం కావాలి మేడం. అక్కడికి పిల్లల విషయంలో పెద్దవాళ్ళకి చేసే ట్రయల్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. పిల్లలన్నీ చెప్పలేరు కదా అని. కొన్నిసార్లు

0: మన దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు కానీ దురదృష్టమే అనుకుంటా నేను, అదృష్టం కాదు. ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు చాలా వరకు భయపడుతున్నారు మేడం ఈ కేసులు బయటికి తీసుకురావాలంటే. ఎంత మనము ఇంకేమైనా ప్రొసీడింగ్స్ జరిగినా ఇంకోటి జరిగినా పల్లెల్లో అన్ని చోట్ల ఇట్లా తెలిసిపోతుంది పిల్లలు ఇట్లా అని చెప్పేసి. మామూలు కేసులు రేపు జరిగినప్పుడు కూడా చాలా మంది బయటికి రారు, ఒక్కటే కాదు మేడం చాలా జరుగుతుంటాయి.
1: జరుగుతాయి కానీ ఇక్కడ సమాజం ఒక ముద్ర వేస్తుంది వాళ్ళ మీద.
0: కరెక్ట్,
1: గౌరవ మర్యాదలు, ఇంటి కుటుంబ గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి బజార్న పెడతాయి. మరి

0: చాలా జరుగుతూ ఉంటాయి,
1: జరుగుతాయి, కానీ ఇక్కడ సమాజం ఒక ముద్ర వేస్తుంది వాళ్ళ మీద.
0: కరెక్ట్.
1: గౌరవ మర్యాదలు, ఇంటి కుటుంబ గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి బజార్న పెడతాయి. మరి ఇన్నింటికి మించి ఆ అమ్మాయి అఘాయిత్యానికి కూడా అబ్బాయి కానీ పాల్పడచ్చు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అటు సమాజం కానీ ఇటు తల్లిదండ్రుల ఒక బాధ్యత గురించి కూడా కొంచెం మీరు నాలుగు మాటలు మాట్లాడితే బాగుంటుంది.
0: అది చెప్తున్నాను మేడం. అందుకని చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, ఇట్లాంటి కేసుల్లో ఆల్రెడీ మనకు జరిగిన నష్టం జరిగింది, మళ్ళీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మళ్ళీ కోర్టులకు వెళ్ళడం, ఇలా జరగడం వల్ల మనకు చాలా అమ్మాయికి వచ్చేసి మానసికంగా శారీరకంగా ఇబ్బంది. రేపొద్దున అమ్మాయి జీవితాన్ని నాశనం అయిపోయినట్లే. ఇంకా తను ఏమీ నేరం చేయకపోయినప్పటికి కూడా పెళ్లి ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయో తెలియదు. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని కొన్ని కేసులు అయితే ఖచ్చితంగా ఎందుకు లెబ్బ వెళ్ళడం మనం చెప్పడము అనేది జరుగుతుంది. కోర్టుకు వచ్చి ఒక్కోసారి లేదు అన్న చెప్పిన టైం కూడా ఉంటుంది.
1: అలాగే పిల్లలు కూడానండి, ఇప్పుడు ఏ చిన్న ఉద్యోగం కోసమో లేదా జీవన భృతి కోసం మరొక ఊరు వెళ్ళడం లేదా పై చదువుల కోసం కానీ వెళ్ళినప్పుడు వెంటనే చెప్పామనుకో, ఆ పని లేదా చదువుతున్న చదువుని మార్పించేసి మళ్ళీ ఇంట్లోకి పెట్టేస్తారని చెప్పేసి భయం కొద్దీ కూడా చెప్పని పరిస్థితులు ఉన్నాయి ఒక్కోసారి.
0: అందుకే నేను చెప్తున్నాను మేడం, తల్లిదండ్రులు ఎప్పుడు కానీ పిల్లలకు ఫ్రెండ్లీగా ఉండాలి మేడం. ఒక బిడ్డ వెళ్ళి అమ్మని, అమ్మ ఒక వ్యక్తి నన్ను ఇట్లా చేస్తున్నాడు అని చెప్తే వెంటనే తల్లి అనేవాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చేది ఇచ్చిపెట్టి, నువ్వేమి చేయకనే, నువ్వేమి చూడకనే అబ్బాయి నిన్ను చూస్తున్నాడా అని కాలాలు కూడా
1: ఎదురు మాట్లాడుతున్నాడు.
0: ఒకసారి నేను అలాగే నేను కూడా చదివాను ఎక్కడు, ఒక అమ్మాయి వెళ్ళి మదర్కు చెప్తుంది అమ్మ ఇట్లా జరుగుతుంది పరిస్థితి అని. తల్లి తనకు సపోర్ట్ చేయడం ఇచ్చిపెట్టి తను, నీకు ఎలా తెలుసు వాడు చూస్తున్నాడని, నువ్వు చూసింటేనే కదా తెలుస్తుంది.
1: అయితే ఇక్కడ ఒక చిన్న విషయం పద్మజ గారు, తల్లిదండ్రులకి పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ వేళల్లో ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా ఎవరితో మాట్లాడు, ఇవన్నీ కూడా సెల్ ఫోన్లు పైగా, ఇది ఒకటి
0: కరెక్ట్.
1: దాని గురించి కూడా కొంచెం చెప్పండి.
0: ఎందుకంటే టెక్నాలజీ అనేది
1: పెరిగింది,
0: పెరిగింది
1: బ్యాడ్గా వాడుకుంటుంది.
0: అది యాక్చువల్గా మనం మంచిగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అలా లేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి తల్లిదండ్రి కూడా ఆల్మోస్ట్ ఉద్యోగస్తులు అట్లున్నారు, ఎవరి ధ్యాస వాళ్ళకు ఉంది, ఎందుకంటే ఎవరి వర్క్ చాలా వాళ్ళకు బర్డెన్గా ఉంది, సో ఎవరి దీంట్లో వాళ్ళు ఉన్నారు. మన పిల్లల్ని మనం ఒక స్టేటస్ సింబల్గా చూడడానికి ఒక సెల్ ఫోన్ కొనిచ్చామా, ఒక పెద్ద బైక్ కొనిచ్చామా ఇట్లా ఆలోచిస్తున్నాం, కానీ వాళ్ళు ఎటువంటి పెడదారిని పడుతున్నారని ఆలోచించే కానీ
1: అది
0: వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ టైం లేదు మేడం వాళ్ళని ఇది చేయడానికి. సో ఆ పిల్లలు ఆ ఇది చేసినప్పుడు ఇప్పుడు మనం చూడందంటూ ఏంది లేదు మేడం, ఏదైనా కానీ సెక్స్ అనేది కానీ ఇంకోటి కానీ గోప్యతతో ఉండేది. ఇప్పుడు పోర్న్ మూవీస్ అన్నీ వచ్చాయి, దీంట్లో ఇది కూడా ఉంది మేడం. పోర్నోగ్రఫీ పిల్లలకి ఎవరైనా చూపిస్తే కూడా ఇది కూడా ఈ దీని కింద అఫెన్స్ మేడం, దానికి కూడా 7 ఇయర్స్ అట్లా పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ పిల్లలు ఈ విధమైనటువంటి అన్ని చూడడం వల్ల మరి పిల్లలు ఏ దాన్ని పడుతున్నారో తెలియట్లేదు. దాన్ని కంట్రోల్ చేయాలంటే పెద్ద మనకు మెయిన్ ఎవరండి, తల్లిదండ్రులు, తర్వాత గురువులు. వీళ్ళకు ఇది లేదు, అక్కడ చూసే ఏదో స్కూల్లో చదువుతున్నారని తప్ప మిగతా విషయాలు ఏం పట్టించుకోవడం లేదు. పట్టించుకున్నా కూడా ఒకసారి తల్లిదండ్రులు పోయి వాళ్ళు చెప్తే కూడా పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకు వెళ్ళి మా వాళ్ళు అలా కాదని గట్టిగా అరిచిన కాలాలు కూడా చాలా ఉంటాయి, వాళ్ళని కూడా మేము మాట్లాడుతుంటాము. సో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా తల్లిదండ్రులు నేను చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ 1 అవర్ మీరు పేరెంట్స్ వాళ్ళతో స్పెండ్ చేయండి, ఫ్రెండ్లీగా ఉండండి. ఇంకోటి డోంట్ కంపారిజన్, అసలు కంపారిజన్ అనేది వద్దు వేరే పిల్లలతో.
1: మీరు ఎంత
0: ఆ విధమైన కంపారిజన్ చేయడం వల్ల పిల్లలు ఇచ్చేరు. తర్వాత పిల్లలకు నిజం ఏదైనా చెప్పాలని మీ ముందరకు వచ్చినా కూడా మీరు వాళ్ళకైనా సపోర్ట్ చేయకపోతే ఎందుకు చెప్పడం, చెప్పి కూడా వేస్ట్ చేయకూడదు, మరి నన్ను నాకే నింద వస్తుంది, నన్నే ఇంకా మళ్ళీ వీళ్ళు అబ్జర్వేషన్ పెడతారు అనేటువంటి భయం పిల్లల్లో ఉంది మేడం. దానివల్లే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. సో మనమైతే ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటామో అట్లీస్ట్ 1 అవర్ టైం స్పెండ్ చేసి అప్పుడప్పుడు స్కూళ్ళకు కూడా వెళ్ళి మనం చూస్తూ ఉండాలి మేడం, పిల్లలు స్కూల్స్కి వస్తున్నారా, ఏం జరుగుతుంది, ఏం చదువుతున్నారు అని. తర్వాత మోరల్ వాల్యూస్ అనేది అబ్బాయి కోటి అమ్మాయి కోటి కాదు మేడం, ఇద్దరికి ఒకటే ఇక్కడ. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఇద్దరికి మనం చిన్నప్పటి నుంచి, అసలు క్రైమ్ అనేది ఎక్కడి నుంచో పుట్టదు మేడం, కుటుంబం నుంచే పుడుతుంది. సో సమాజం బాగుపడాలంటే మన కుటుంబం బాగుండాలి. కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే బాగుంటుందో సమాజం కూడా బాగుంటుంది.
1: సమాజం అంటే దేశం అంటే మట్టి కాదు, సమాజం అంటే మనమే
0: అంతే.
1: బాగుంది. మరి పద్మజ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అనంతపురం డిస్ట్రిక్ట్లో కూడా కేసులు నమోదవుతున్నాయి, మరి మిగతా జిల్లాలతో పోలిస్తే మన అనంతపురం జిల్లా ఈ విషయంలో ఎలా ఉంది, కేసుల సంఖ్య ఎక్కువ ఉందంటారా లేకపోతే?
0: మోడరేట్గా ఉంది మేడం, ఎక్కువ అని మేమేం చెప్పలేము. బట్ పనిష్మెంట్స్ కూడా బాగానే సివియర్గానే వస్తున్నాయి. నిన్నలేక మొన్న కూడా ఒక పనిష్మెంట్ వేశారు. ఒకటి ఏంటంటే మేడం, సమాజంలో పనిష్మెంట్ పడితేనే ఏదో అవుతుంది అనుకోవడం చాలా తప్పు. పనిష్మెంట్స్ అనేది వాళ్ళ కోర్టులో జరిగే ట్రయల్స్ బట్టి వాళ్ళు చెప్పే సాక్ష్యం బట్టి జరుగుతుంది.

0: ఉంటాయి. బట్ ఇట్లాంటి జరగకుండా ఉండడానికి మనం ఫస్ట్ మన ప్రయత్నం అంటూ చేస్తే బాగుంటుంది మేడం. దానికి తల్లిదండ్రులు ఆ విధంగా మనకు సహాయపడాలి, తర్వాత గురువులు నెక్స్ట్ వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే నేను పోలీసు వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను, ఇక్కడ ఏదన్నా ఒక కేసు వచ్చినప్పుడు ఇంకోటో అటో ఇటో కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు మీరు సరైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే మీరు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు 0 అవర్ ఇది కూడా వచ్చింది కదా, మనకు ఎఫ్ఐఆర్ ముందు ఉంచి ఉంది ఇది, కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ప్రియాంక రెడ్డి తర్వాత ఈ విషయం బాగా వస్తుంది. ఎందుకంటే ఈ స్టేషన్కి వెళ్తే మాది కాదని ఇంకో అట్లా టైం వేస్ట్ చేయడం వల్ల జరగాల్సినవి జరిగిపోతున్నాయి. సో కాబట్టి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ కంప్లైంట్ తీసుకోండి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ మనం చాలా మందిని మనం ప్రొటెక్ట్
1: చేయగలుగుతాం.
0: ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఎవరైనా పిల్లలకి ఇట్లా జరిగిందని చెప్పి తెలిసి చెప్పకపోయినా కూడా పనిష్మెంట్ ఉంది మేడం. సో ఏదైనా విషయాలు జరిగితే కూడా తెలపాలని చెప్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అగ్రివేటెడ్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి మేడం దీంట్లో. ఎవరైనా ఇప్పుడు మనము సపోజ్ హాస్టల్స్లో కానీ లేదా ఒక కస్టడీలో కానీ లేదంటే ఒక ఎడ్యుకేషన్ దీంట్లో కానీ ఇంకా ఇట్లాంటి దీంట్లో ఉండి ఎవరైనా పెద్దవాళ్ళు అంటే దాంట్లో సంబంధించిన వాళ్ళు ఈ పిల్లల్ని ఏదైనా చేస్తే రేప్ కానీ అటెంప్ట్ రేప్ కానీ ఇంకో విధమైన అబ్యూస్ కానీ సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తే వీటి పనిష్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ ఇప్పుడు మనకు 2019లో అమెండ్మెంట్ కూడా వచ్చింది కదా, సో ఈ అమెండ్మెంట్లో పనిష్మెంట్స్ అన్నీ కూడా సివియర్ చేశారు.
1: అంతేకాని జరిమానా
0: లేదు మేడం, లేదు. దీంట్లో పనిష్మెంట్స్ 20 ఇయర్స్ లైఫ్ డెత్ కూడా ఉంది,
1: డెత్ సెంటెన్స్ కూడా
0: ఉంది.
1: ఓకే, 2012కి ఇప్పుడు 19, దాదాపు 7 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇప్పుడు మార్పు చేర్పులు ఏవో జరిగాయి అన్నారు కదా, దాని గురించి కూడా కొంచెం విశదీకరించండి. పూర్తిగా అప్పట్లో లేని ఏమిటి, ఇప్పుడు ఏం ఫీట్ చేయగలుగుతున్నారు?
0: లేనివంటూ ఏమీ లేదు మేడం, కాకపోతే పనిష్మెంట్స్ సివియర్ అయింది మేడం. ఒకప్పుడు 5 ఇయర్స్ అట్లా, 7 ఇయర్స్ తర్వాత మామూలు పనిష్మెంట్ నుంచి ఇప్పుడు మీకు చెప్పాను 20 ఇయర్స్ పనిష్మెంట్, తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పనిష్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా పెరిగాయి మేడం. పోర్నోగ్రఫీ కూడా చూపిస్తున్నారు పిల్లలకి, అట్లాంటిది మనకు అప్పుడు ఇట్లా చేయడం, ఇప్పుడు ఏంటంటే దాన్ని కూడా 5 ఇయర్స్, తర్వాత ఇంకా అలాగే చూపిస్తూ పోతే 7 ఇయర్స్. అంతేకాకుండా పీనల్ ఇప్పుడు మీకు ఇండియన్ పీనల్ కోడ్లో చెప్పాను, ఏదైనా రేప్ కానీ ఇంకోటి మర్డర్ కానీ ఇవన్నీ జరిగితే దానికి ఉన్న పనిష్మెంట్స్ ఏమిటో అవే దీనికి ఇస్తున్నారు. ఈ విధంగా పనిష్మెంట్స్ అనేవి సివియర్ చేశారు, సో దట్ ఈ యాక్ట్ పైన ఇంకా కొంచెం పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో చాలా చేయడం జరిగిందనమాట. సో పిల్లలు కూడా ఎవిడెన్స్లో కూడా మనకు వాళ్ళకు కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్పడానికి కానీ ఈ విధమైనటువంటి మనల్ని భయాలతో వాళ్ళకు ఎవిడెన్స్ చెప్పుకోకుండా నిర్భయంగా చెప్పడానికి పరిస్థితి కల్పిస్తున్నారు కోర్టులో.
1: ఈ సమాచారం అంతా కూడా గోప్యంగా ఉంటుంది, సీక్రసీ మెయింటైన్ చేస్తారు, మీడియా ముందుకు వెళ్లరు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తెరిగి ఇలాంటి కేసు కనుక ఫైల్ చేస్తే కనుక ఇంకొక వేరే పిల్లలకి ఇలాంటి అన్యాయం వాడి నుంచి లేదా వీళ్ళ నుంచి జరగకుండా ఉంటుంది. బాగుందండి.
0: సో అట్లీస్ట్ కొద్ది మందికైనా ఈ పనిష్మెంట్ అనేది పడేది మొదలవుతే ఒక భయం వస్తుంది. అంతేకాకుండా ఇంకొక నేను ఎస్పెషల్ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఎవరిని కూడా నమ్మకుండా ఉండడం మంచిది, బయట వాళ్ళని కానీ ఫ్రెండ్స్ కానీ పిల్లల విషయంలో ఇంకా మన ఇంటికి వచ్చే వాళ్ళని కానీ ఎవరిని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే మనము మేబీ వాళ్ళు మంచోళ్ళు అయిండొచ్చు కాదన్ను, కానీ బట్ ఎప్పుడు కానీ ఒంటరిగా పిల్లలకి వాళ్ళ దగ్గర ఉంచడం కానీ వాళ్ళకి ఎక్కడైనా పంపించడం కానీ ఇవన్నీ కూడా జరగకోకుండా ఉంటే బాగుంటుంది. స్కూళ్ళల్లో కూడా పిల్లల్ని ప్రతిరోజు మనం అడుగుతుండాలి, ఎవరిని ఫ్రెండ్స్ని కలిసావు, ఎవరు మాట్లాడారు, మనం చెప్పించాలి మేడం. చిన్న పిల్లలకి ఇప్పుడు చాలా స్కూల్స్ ఏం చేస్తున్నారంటే మీరు ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయకోకుండా చూసుకోవాలి అనేది ఫస్ట్ నేర్పిస్తున్నారు. ఇప్పుడు చాలా స్కూల్స్లో నేను కూడా చూస్తున్నాను, వాళ్ళకు చిన్నపిల్లలకి ఏం తెలియదు. అందుకే ఇక్కడ ఇట్లా అంటే వేరే ఎవరైనా వచ్చి అబ్బాయిలు కొంచెం అట్లా టచ్ అవి చేస్తే అవన్నీ కూడా మనం చెప్పాలి మనకు ముందుగానే అని చెప్పి మనం పిల్లలకి నేర్పించగలిగితే ఆ పిల్లలు ఏదైనా జరిగినప్పుడు ముందు ముందుగానే మనకు చెప్తారు. సో దట్ మనం కొంచెం యాక్టివ్ అయ్యి ఇట్లాంటివి జరగకుండా చూడడానికి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. మీకు పోక్సో యాక్ట్ గురించి అంటే చట్టం ఏముంది ఇవన్నీ చెప్పాను. తర్వాత చాలామంది పిల్లలకు మనకు విక్టిమ్ కాంపెన్సేషన్ యాక్ట్ అని కూడా ఉంది మేడం. విక్టిమ్ కాంపెన్సేషన్ యాక్ట్లో ఏంటంటే ఇట్లా పిల్లలపైన ఇట్లాంటివి ఏదైనా జరిగిన
1: పరిహారం కూడా
0: నష్ట పరిహారం కూడా ఇవ్వమని చెప్పి చెప్పారు. కేసు మొదలైన అంటే కేసు మనం ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దీనిపైన వెంటనే వాళ్ళకు ఇంట్రీమ్ ఇది కూడా ఇస్తారు మేడం. ఎందుకంటే పిల్లలకు ఇంజురీస్ అయ్యండొచ్చు, పర్సనల్గా ఇంకా అన్ని రకరకాల, సో వాళ్ళు మెడికల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ అవుతాయి కాబట్టి పిల్లలకు సంబంధించి నష్టపరిహారం అని ఇస్తుంది. కేసు అయిన తర్వాత ఫుల్ నష్టపరిహారం ఇచ్చినప్పుడు తీసేసుకొని ఇస్తారు. సో ఏ కోర్టులో అయితే ఇది జరుగుతుందో ఆ కోర్టు రికమెండ్ చేయొచ్చు మేడం వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి. మనకు సపరేట్ విక్టిమ్ కాంపెన్సేషన్ యాక్టే ఉంది, సో దాని

0: ప్రకారం ఇవ్వచ్చు,
1: దాన్ని
0: గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు మేడం. వీటిని అన్నిటి కూడా స్క్రూటినీ చేసే పవర్ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా ఇచ్చారు.
1: కాబట్టి అటు నష్టపరిహారం
0: కూడా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ మన ఉద్దేశం ఏమంటే చిన్నపిల్లల్ని ఒక పువ్వులాంటి వాళ్ళు, సో మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, ఆ పిల్లల్ని మంచి దారిలో చూసుకోవాలి, ఆ పిల్లలకి ఎటువంటి హాని కలగకుండా చూసుకోవాలి ఉద్దేశంతోనే ఇటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది.
1: ఈ చట్టాన్ని కూడా అందరూ అవగాహనతో ఉపయోగించి
0: అవగాహన చేసుకోవాలి. మిస్యూజ్ చేయద్దండి,
1: మిస్యూజ్
0: చేయకోకుండా రియల్గా ఇట్లాంటివి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ.
1: చాలా చక్కగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్ 2012 గురించి, అంటే పోక్సో చట్టం గురించి అవగాహన కలిగే విధంగా మా శ్రోతలకు చెప్పారండి. పద్మజ గారు నమస్తే.

మీరింతవరకు పినాకిని స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కడప, రాజమండ్రి, భోగాపురంలో కూడా ఎఫ్టీఓలు రానున్నాయని, భోగాపురంలో 139 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు అనుగుణంగా డీజీసీఏ కార్యకలాపాలు స్థానికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో రాష్ట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్ మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్ ను హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో 3,40,00,000 వ్యయంతో నిర్మించిన సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ కార్యాలయ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, 20 లక్షల కనెక్షన్ల లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొంటూ
1: దాదాపు 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం. ఓన్లీ ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్కో బిల్డింగ్స్ కానీ, ఆఫీసులు కానీ కట్టడం కోసం డిస్కమ్ల ద్వారా కూడా 33/11 kV సబ్స్టేషన్స్ కడుతున్నాం. వ్యవసాయానికి రైతులు అడిగిన వెంటనే అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు ఇస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సూర్యగారు అయితే 6 లక్షలు కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో 78,000 సబ్సిడీతో ఇస్తున్నాం.
0: కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ గైడ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత నివు క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.

0: తెలిపారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా 130కి పైగా భాషల్లో మాట్లాడగల డిజిటల్ గైడ్ నివూతో పర్యాటకులు నేరుగా సమాచారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో పర్యాటక ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే స్వచ్ఛభారత్ మిషన్. దేశంలో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం, ప్రజల జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. గాంధీజీ 145వ జయంతిని పురస్కరించుకుని 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 10 ఏళ్లకు పైగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ మిషన్ ప్రస్తుతం స్వచ్ఛభారత్ 2.0 రూపంలో వ్యర్థరహిత నగరాలు, ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో స్వచ్ఛభారత్ మిషన్ గురించి మాట్లాడుతూ,
1: కూడే కీ బద్బు కో బర్దాస్త్ కర్తే హుయే కచరా సాఫ్ కర్నే వాలే హమారే సాథీ సచ్చే అర్థ్ మే ఇస్ అభియాన్ కే महानायक है. स्वच्छ भारत मिशन अर्बन 2.0 कितनी ही बेटियों को स्कूल में शौचालय न होने की वजह से पढ़ाई छोड़नी पड़ती थी. अब इन सब में बदलाव आ रहा. इन सफलताओं आज के नए संकल्पों पूज्य बापू के चरणों में अर्पित करता हूँ.
0: వివిధ జిల్లాల్లో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్ట్రైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కాకినాడలో మంత్రి వాసంశెట్టి సుభాష్, చిత్తూరు జిల్లాలో మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం, ప్రజారోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పారమ్మకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మన్యం ప్రాంతం ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. పారమ్మకొండ వంటి సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగల 5 రోజుల పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

0: ఉండదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈపూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ, నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలిరాజు గారి ప్రసంగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలు, 7:45 శ్రీ కెవి మహీధర్ పాడిన లలిత గీతాలు, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 శ్రీమతి ఎం సరోజమ్మ బృందం పాడిన జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ విశేషాలు ఢిల్లీ కేంద్రం నుండి, 10:20 ఇంద్రధనస్సు సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి వింటారు, 6:30 వినతకు మాట వినిపిస్తున్నవారు శ్రీ కెహెచ్ సుబ్రహ్మణ్యం, 6:35 సేద్యపు శుద్ధులు అంశం సూక్ష్మ పోషకాల ప్రాధాన్యత అందిస్తున్నవారు అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ పి రవీంద్ర, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు, చివరిగా పద్యపఠనం శ్రీ యు నారాయణ రెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం హరి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ రచన డి ప్రతిమ గారు, 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కొరే సినిమా పాటలు, 9:30 రూపకం నిధుర రారాధ రచన నిర్వహణ శ్రీ ఏ హరికృష్ణ, 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు జాతినుద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుండి, 11:30 ప్రధానమంత్రి గౌరవ

నేలు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులోని మాట 138వ సంచిక హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. ఇక సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో పెద్దవడుగూరు మండలం విరుపాపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.

6 గంటలకు లలిత గీతం, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6 గంటల 20 నిమిషాలకు ప్రసార వివరాలు, 6 గంటల 30 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన రామాంజనేయ యుద్ధ నాటకం ఘట్టం నుండి శ్రీరాముని పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ డి విజయశంకర్, ఆంజనేయుడు పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ ఎం రామాంజనేయులు. 7 గంటల 45 నిమిషాలకు దార్శనిక భారత్, పూర్వ కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ శ్రీ జి లక్ష్మీ నర్సయ్య గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8 గంటలకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులోని మాట 138వ సంచిక పునఃప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8 గంటల 45 నిమిషాలకు నాటిక వసతి గృహం రచన శ్రీ వివి సత్యనారాయణ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర్ రెడ్డి. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9 గంటల 16 నిమిషాలకు స్పాట్లైట్, 9 గంటల 30 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రేపు రాత్రి 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ విశేషాలు, 10 గంటల 20 నిమిషాలకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.

శ్రోతలకు ఒక ప్రకటన. 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి కోసం https://cbseitems.nic.in 2026 NVSIX_9. 11వ తరగతి కోసం https://cbseitems.nic.in 2026 NVSXI 11. ఆన్లైన్ దరఖాస్తుని సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఎంపిక పరీక్ష 2026 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా వినండి ఇంద్రుడు చంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

0: ఎక్కడున్నావు?
1: అమ్మా ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
0: ఇదైతే టక్కున చేసే పని మరి.
1: ఎలా?
0: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
1: అయితే ఇతర మార్పులు?
0: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
1: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
0: ఆర్బీఐ అంటుంది,
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. ఇరుగు పొరుగు చిత్రం కోసం జిక్కి పాడిన ఆరుద్ర గీతం, సంగీతం మాస్టర్ వేణు.

మీరు విన్న పాట మా ఇంటి మహారాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మనో సుశీల పాడిన భువనచంద్రగీతం. సంగీతం వాసురావు. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తరువాతి పాట విందాం. లక్ష్మీ నివాసం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆరుద్రగీతం. సంగీతం కెవి మహదేవన్.

ఆర్య చిత్రం కోసం మల్లికార్జునరావు సుచరిత పాడిన భువన చంద్రగీతం, సంగీతం మణిశర్మ.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత గీతం విందాం.

శ్రోతలు పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తిఫణి కుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
1: ఆజాదీ సే అబ్ తక్ దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా థా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా.
0: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడినైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత్ తరఫున ప్రకటన చేస్తూ, దక్షిణార్ధ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక

ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయ ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ ఫోర్లో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సంబంధ దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటు చేస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా IMD అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ CSIR NISCPR ప్రచురించింది. ఈ పత్రిక విడుదల CSIR NISCPR ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణ పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనువదించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి. దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ SIRలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు BOLOలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి షాలురాజు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ, డాక్టర్ జి శాలరాజు గారి ప్రసంగం.
3: ఈరోజు మామిడిలో సస్యరక్షణ అనే అంశం గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో పండించేటువంటి పంటల్లో మామిడి అనేది చాలా పెద్ద పండగ కూడా చెప్పవచ్చు. ఈ యొక్క మామిడిలో చూస్తే రైతులు ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి సవాళ్లు, ముఖ్యంగా యొక్క చీడపీడలు, ఇంకా మరి పూత రాలటం, పిందరాలడు అని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి వాటి గురించి మనం తెలుసుకుందాం. మరి రాబోయే సీజన్కి ముఖ్యంగా పూత త్వరగా రావాలన్నా మరి పూమొగ్గ దశలోనే మరి కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు అనేవి చేపట్టాలి కంపల్సరిగా. ముఖ్యంగా పూమొగ్గ దశలో రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమం అంటారు, లేకపోతే ఫార్ములా 4 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలండి. అలా కాకుండా మనకు పూతంతా ఒకటేసారి రావాలన్నా ఇంకా కావాలి అనుకుంటే మనకు మల్టీకే పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, వాటితో పాటుగా అర్కా మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు పూతంతా ఒకటేసారిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఈ మధ్య కాలంలో మేము గమనించినది ఏంటంటే చాలా తోటల్లో మనకు యొక్క మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అంటే పోషక లోపాలు కూడా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క జింకు, బొరాను అనేది కూడా మన ఐరన్ కూడా కంపల్సరిగా పిచికారి చేసుకున్నట్లయితే యొక్క పోషకాలను కూడా మనం సవరించుకున్న వారం అవుతామండి. దాని తర్వాత ఇక పురుగులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్గా ఈ యొక్క శాఖి దశలో అంటే ఈ యొక్క ఆగస్టు యొక్క సెప్టెంబర్ మాసాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యొక్క తేనెమంచు పురుగులు అంటారండి హాపర్స్ ఎక్కువగా గమనించడం జరిగింది. అంటే ఇవి ఎక్కువగా యొక్క లేత ఆకులు, కొమ్మల్ని, పూత కాడలను ఆశించి రసాయని పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. దీనివల్ల లేత ఆకుల చివర్లు మరి మనకు ముడుచుకొని పోవటము కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మామిడిలో ఈ యొక్క తేనెమంచు పురుగును ఒక ప్రధానమైన శత్రువు పురుగుగా మనం పరిగణిస్తాం. మామిడిలో ఒకసారిగా పూతంతా రాలిపోవటానికి, పూత మాటిపోవటానికి ప్రధాన కారణం ఈ యొక్క మ్యాంగో హాపర్స్ తేనెమంచు పురుగు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవి ఎటువంటి తోటల్లో ఉంటాయంటే ఎక్కడైతే మనకు నీడ ఎక్కువగా ఉండి, తేమ ఎక్కువగా ఉండి ఉన్న తోటల్లో కంపల్సరిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. మరి వీటిని మనము ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఒక్క ఈ యొక్క రసాయనిక పురుగు మందు వినియోగం వల్ల ఈ యొక్క మ్యాంగో హాపర్స్ను మనము నియంత్రించుకోలేము. కంపల్సరిగా రైతులందరూ ఈ యొక్క సస్యరక్షణ పద్ధతుల్ని చేపట్టాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క హన్ సీజన్లో కూడా కంపల్సరిగా రైతులు కొన్ని చిన్న చిన్నటువంటి ఈ యొక్క యాజమాన్య పద్ధతులు అంటే కోత అనంతరం కంపల్సరిగా ఈ జూన్ జూలై మాసాలలో మనకు ఎప్పుడైతే కోతలు అయిపోతాయో అప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఎక్కడైతే ఈ యొక్క క్రిస్ క్రాస్ బ్రాంచెస్ కానీ అంటే అడ్డుదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని కానీ లేకపోతే ఎండిపోయిన

కొమ్మల్ని కానీ, పురుగు సోకినటువంటి కొమ్మల్ని, తెగులు వచ్చినటువంటి కొమ్మల్ని కంపల్సరిగా మనం ప్రూనింగ్ చేసుకుని చెట్టును పలచల చేసుకున్నట్లయితే తద్వారా గాలి వెలుతురు అనేది మనకు చెట్టుకు వస్తుందండి. దానివల్ల ఈ యొక్క హాపర్స్ అనేది కూడా చాలా వరకు దాని యొక్క ఉధృతి ఉనికి తగ్గుతుంది. మాక్సిమం రైతులు మనం యొక్క ప్రూనింగ్ అనేది చేయకపోవడం వల్ల మనకు తోట అంతా కూడా కప్పేసి ఉండడం వల్ల, నీడ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ యొక్క తేనెమంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకు కంపల్సరిగా మనకి తోటల్లో వాటర్ ఎక్కువగా మనం పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు డ్రిప్ పద్ధతిలో, బిందు పద్ధతిలో తోటకు నీరు అందించినప్పుడు కూడా ఈ యొక్క హాపర్స్ ఉధృతి తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా అన్ సీజన్ లో అంటే ఇప్పుడు మనం కంపల్సరీ ఈ యొక్క సెప్టెంబర్ మాసాల్లో ఏదైనా ఒక స్ప్రే అంటే పురుగు మందు కానీ, లేకపోతే మనకు వేప గింజల కషాయం కానీ, వేప నూనె కానీ ఒక 3 ml, లేకపోతే వేప గింజ కషాయం 5% 5 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని మనము యొక్క చెట్టు మొదలు, కాండము, కొమ్మల మీద పిచికారీ చేసుకున్నట్లయితే యొక్క హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఎందుకంటే ఈ హాపర్స్ అన్ని కూడా మనకు కాండం మీద అవి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు చూసినట్లయితే. కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేసుకోవాలంటే ఏదైనా ఒక స్ప్రే మనం చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారండి, పసుపు రంగు జిగురట్టలు కంపల్సరిగా మనం ఎకరానికి 40 ఆవి చొప్పున పెట్టుకుంటే ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక మనం తర్వాత ఇంకా కొన్ని రకాల జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఎంటమోపాథోజెనిక్ ఫంగై జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసిన శిలీంద్ర నాశులు మెటారైజం అనే సోప్లియే, లేకపోతే బెవేరియా బెసియానా 1:10 స్పోర్స్ గాఢత కలిగినటువంటి యొక్క శిలీంద్ర నాశులను 5 grams 1 లీటర్ చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఇక చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందులైనటువంటి, ముఖ్యంగా మొదటి పిచికారిలో మనకు యొక్క బూప్రోఫెజిన్ అన్న మందును 1.5 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు హాపర్స్ అనేది తగ్గలేదు అనుకుంటే రెండవ దఫాగా కంపల్సరిగా యొక్క బూప్రోఫెజిన్ అసిఫేట్ కాంబినేషన్లో ఉన్నటువంటి మందును 1 gram 1 liter చొప్పున పిచికారీ చేసుకోవటం, లేకపోతే ఇమిడా క్లోప్రిడ్ అన్న మందును 0.3 ml, లేకపోతే థయామిథాక్సమ్ అన్న మందును 0.3 grams 1 liter చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కంపల్సరిగా ఒక పిచికారికి 15-20 రోజుల గ్యాప్ ఉండేలాగా రైతులు శ్రద్ధ వహించాలి. ఇంకా తగ్గలేదు అనుకుంటే మనకు మూడవ దఫాగా మాత్రమే కొత్త రకం మందునైనటువంటి పైమెట్రోజైమ్ అన్న మందును 0.6 grams, లేకపోతే డైనోటెఫ్యురాన్ అన్న మందును 0.2 grams 1 liter చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క మనం పిచికారీ కూడా చేసేటప్పుడు కంపల్సరిగా మామిడిలో బాగా పూత ఎక్కువగా ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకోకూడదు. పూమొగ్గ దశలోనే పూలు పూర్తిగా విచ్చుకోకముందు పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే ఆ దశలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఫలదీకరణానికి ఉపయోగపడే పాలినేటర్స్ కూడా మనం నశించడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా రైతులందరూ కూడా ఈ జాగ్రత్త వహించాలి. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఈ యొక్క పిచికారీ ఒక ఆకుల మీదనే కాకుండా చెట్టు మొదలు, కాండము, మనము కొమ్మలు పైన కూడా తరిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనకు మామిడిలో అతి ముఖ్యమైన పురుగు చూసుకున్నట్లయితే తామర పురుగులు. ఈ మధ్య కాలంలో మనకు నల్ల తామర పురుగులు, కోడిపేనని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. మరి వీటి యొక్క ఉధృతి కూడా బాగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన అధిక సంఖ్యలో చేరి రసాన్ని పిలిచి మనకు నష్టం కలగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా పిందెల మీద కూడా ఆ యొక్క చర్మాన్ని గోకి రసం పిలచడం వల్ల ఈ యొక్క ఒక్క రంగులో చర్మం బీటలు వారి రాతి మంగ అనేది కూడా మనం ఏర్పడడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీటికి కూడా ఏంటంటే రైతులు విపరీతంగా పురుగు మందులు, అదేవిధంగా మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి బయోమందులు, కొన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ మిక్సర్స్ కూడా మనం విపరీతంగా వాడడము, ఇంకోటి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వాడడం వల్ల కూడా ఈ యొక్క నల్ల తామర ఉధృతి బాగా పెరగడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులందరూ ఈ యొక్క పురుగు మందుల ద్వారానే ఈ యొక్క నల్ల తామర పురుగును నివారించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కంపల్సరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ముఖ్యంగా ఈ యొక్క నల్ల తామర పురుగు సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం చూసుకున్నట్లయితే తోటను ఎప్పుడు కూడా మనము కలుపు లేకుండా శుభ్రంగా పెట్టుకోవటం, ముఖ్యంగా కొన్ని రకాల కలుపు మొక్కలు వీటికి ఆవాసాలుగా నివాసాలుగా ఉంటాయి కాబట్టి కలుపు మొక్కలు అనేది సమూలంగా నివారించుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇదివరకు చెప్పినట్లు బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ అంటే నీలి రంగు జిగురట్టలు ఎకరానికి 40-50 చొప్పున మనం పెట్టుకోవాలి కంపల్సరిగా. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే పూత దశ నుంచే కొంచెం వేప సంబంధిత మందులు పిచికారీ చేసుకోవటం, లేకపోతే జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి శిలీంద్ర నాశులు అయినటువంటి ఈ యొక్క బెవేరియా బెసియాన కానీ, లేకపోతే లెకానిసిలియం లెకానీ కానీ, లేకపోతే మెటారైజియం అనైసోప్లియే మందుల్ని మనం 5 grams 1 liter చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు బెసిల్లస్ ఆల్బస్ అని సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కాంబినేషన్లో మనకు ICAR NBIR వారు ఒక మైక్రోబియల్ కన్సార్షియం కూడా మరి డెవలప్ చేశారు.

వాటిని కూడా ఒక 6 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. కొన్ని రకాల మిత్ర పురుగులు కూడా పరిశోధన దశలో ఉన్నవి. సో వాటిని కూడా మనం సంరక్షించుకుంటూ వీలైతే వాటిని కూడా మనము రిలీజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క కోడిపేను మనం నివారించుకోవచ్చు. బ్లాక్టోతీగస్ పెల్లెసెన్స్ అన్నది మనకు లభ్యం అవుతూ ఉన్నాయి. అవి ఇంకా పరిశోధనలు ఉన్నాయి. సో అవి కూడా మనకు వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసుకుంటే మామిడిలో నల్ల తామరపు సమగ్రవంతంగా జీవ నియంత్రణ పద్ధతులనే మనం కంట్రోల్ చేసుకోవాలి. రసాయనిక పద్ధతిలో వీటిని కంట్రోల్ చేసుకోవటం కష్టం, ఎందుకంటే ఇది కొత్త రకం పురుగు. మనకు వేరే పంట మిరప పంట నుంచి ఇక్కడికి వచ్చేసి మనకు నష్టం కలగజేస్తూ ఉన్నది. కాబట్టి రైతులందరూ ఈ యొక్క సూచనను తప్పకుండా పాటించాలి. ఇకపోతే అన్ని చేసిన తర్వాత మనం పిచికారీ చేసుకోవాలనుకుంటే సిఫారసు చేసిన మందుల్లో ముఖ్యంగా కొంచెం సేఫ్ కెమికల్స్ స్పైనోసాడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే స్పైరోటెట్రామెట్, లేకపోతే స్పైనోటరామ్, లేకపోతే ఫ్లూక్సా మెటామైడ్ అన్న మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవటం, లేకపోతే టోల్ఫెన్ పైరాయిడ్ అన్న మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని కంపల్సరిగా ఒక పిచికారికి ఇంకో పిచికారికి 15 నుంచి 20 రోజుల గ్యాప్లో ఈ యొక్క పురుగు మందుల్ని మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే నల్ల తామర పురుగుని మనము నివారించుకోవచ్చు. క్రిప్టోతిస్ డార్సాలిస్ అన్న తామర పురుగు మనకు ఎక్కువగా ఉన్నది. కానీ ఈ మధ్యకాలంలో మామిడిలో మనకు మిరప నుంచి వచ్చినటువంటి త్రిప్స్ పారిస్ పైనస్ అన్నది ఎక్కువగా ఉండటం వలన మనకు యొక్క మామిడిని యొక్క ముఖ్యంగా పూతను రసం పీల్చి నష్టం కలగజేస్తూ ఉన్నది. కాబట్టి రైతులు కంపల్సరిగా ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవటం, ఈ యొక్క జీవ శిలీంద్ర నాశనలు ఉపయోగించుకోవటము, వేప సంబంధిత మందులు వాడుకోవటము, లేకపోతే ప్రిడేటర్స్ను మనం తోటలో విడుదల చేసుకున్నట్లయితే మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పూత దశలో యొక్క పూతను తినే గొంగలి పురుగులు కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఇవి కూడా గత 2-3 సంవత్సరాల్లో బాగా ఎక్కువగా విపరీతంగా ఉండి పూతనంతా తినేసి కాడలుగా చేసి మూడుగా మార్చడం జరిగింది. అప్పుడప్పుడు కాయల మీద కూడా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గొంగలి పురుగులు కాయ మీద గోకి తినడం వల్ల కాయ కూడా నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో మనకు అధిక ధర అనేది రాదు. కాబట్టి వీటి నివారణకి ఏమిటంటే మనకు కంపల్సరిగా ఎక్కడైతే ఈ యొక్క గొంగలి పురుగుల గుడ్లు కానీ ఆ యొక్క లార్వాలు కనపడినట్లయితే వాటిని మనం సేకరించి నాశనం చేయాలి. తర్వాత లైట్ ట్రాప్స్, దీపపు ఎరలు అంటారు, 160 వాట్ బల్బ్స్ సామర్థ్యం కలిగిన వాటిని హెక్టార్కి ఒక చొప్పున పెట్టుకున్నట్లయితే రెక్కల పురుగులు వాటికి ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇకపోతే ఇక మనకు సిఫారసు మేరకు ఇక ఎమామెక్టిన్ బెంజోయేట్ అన్న మందును 0.4 గ్రాములు, లేకపోతే స్పైనోసాడ్ అన్న మందును 0.35 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కొనుక్కొని పిచికారి చేసుకోవాలి. లేకపోతే ఇక స్పైనోసాడ్తో పాటుగా అజాడిరెక్టిన్ 10,000 ppm అన్న మందును 2 మిల్లీలీటర్లు మరియు స్పైనోసాడ్ మందు 0.35 మిల్లీలీటర్ కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే పూతను తినే గొంగరపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు కాయ దశలో కూడా ముఖ్యంగా ఈ యొక్క కాయతొలుచు పురుగు అంటారు, ఫ్రూట్ బోరర్, ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది. అది ఎక్కువగా మనం నష్టం కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి కాయలు చిన్న సైజులో ఉన్నప్పుడే మనకు కాయ ముక్కు లేదా ఎంట్రన్స్ భాగంలో చిన్న రంధ్రం చేసుకొని ఈ కాయతొలుచు పురుగు లోపలికి వెళ్ళి కాయను అంతా కూడా మనకు తినేస్తూ ఉంటుంది. కాయతొలుచు పురుగు సోకినటువంటి కాయలు చెట్టుకు బయలుదేరడం ప్రధాన లక్ష్యంగా మనం గమనించుకోవచ్చు. సో వీటిని కూడా మనము సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేవి చేపట్టాలి. సో వీటి కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే యొక్క ఫ్రూట్ బోరర్ ఆశించినటువంటి కాయలు మనం తోటలో అలానే పడివేయకుండా వాటిని అన్నిటినీ సేకరించి తగలబెట్టడం మొదట చేయవలసిన పని. అదేవిధంగా కోత అనంతరం కంపల్సరిగా ఈ యొక్క కాండం పగుళ్ళలో కానీ లేకపోతే కొమ్మలు కానీ ఎండిపోయిన కొమ్మల్లో ఈ యొక్క ఫ్రూట్ బోరర్ యొక్క కోశస్థ దశలు అంటే ప్యూపల్ స్టేజెస్ ఉంటాయి కాబట్టి వాటిని కలెక్ట్ చేసి మనం నాశనం చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క రెక్కల పురుగులు వచ్చేసి మనకు ఈ నెక్స్ట్ సీజన్లో ఈ యొక్క మామిడి కాయలను ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. వీటి కూడా మనం వీలైతే లైట్ ట్రాప్స్ పెట్టుకోవటం. ఇంకోటి ఈ మధ్య కాలంలో మనకు ఫ్రూట్ కవర్స్ అనేవి కూడా మనకు లభ్యమవుతూ ఉన్నాయి మార్కెట్లో. ఉద్యాన శాఖ వారు కూడా మనకు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఫ్రూట్ కవర్స్ కూడా కాయ మనకు 80 నుంచి 100 గ్రాములు లేకపోతే నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్స్ వాడినట్లయితే ఈ యొక్క ఫ్రూట్ బోరర్ నుంచి సమూలంగా మనము కాయలను మనం కాపాడుకోవచ్చు, నాణ్యమైన కాయలను మనము పండించవచ్చు. ఇకపోతే మనము పిచికారీ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా ఫ్రూట్ బోరర్ ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో మనం పూత దశ నుంచే వేప సంబంధిత మందుల్ని మార్చి మార్చి మనకు 15-20 డేస్లో స్ప్రే చేసినప్పుడు 2 మాసాల వరకు కంపల్సరిగా వీటిని కూడా నివారించుకోవచ్చు. లేకపోతే మనకు శనగ గింజ సైజులో అంటే పీ స్టేజ్లో మనకు యొక్క కాయలు ఉన్నప్పుడు
యొక్క బీటీ అనే మందును 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మరి మామిడికాయలు లెమన్ సైజులో, నిమ్మకాయ

సైజ్ లో ఉన్నప్పుడు ఈ యొక్క కాయతొలచు పురుగు ఉధృతి మనం గమనించినట్లయితే దీనికి మనకు వేప నూనె ఇక 3000 ppm ఏమో 2 ml, వీటితో పాటుగా క్లోరోపైరిఫాస్ అన్న మందును 50 EC 2 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని మనం పిచ్చికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయతొలచు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి యొక్క ఇంపార్టెంట్ పురుగు మనకు ఫ్రూట్ ఫ్లై పండు ఈగ అంటారు. ఈ పండు ఈగ కూడా మనము ఎక్కడైతే తోటల్లో కాయల్ని లేటుగా హార్వెస్ట్ చేసినట్లయితే అంటే లేటుగా కోత కోసినట్లయితే ఆలస్యం చేసినట్లయితే ఈ యొక్క పండు ఈగ ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆడపురుగులు లేటుగా కోసినటువంటి కాయల్ని ఆశించి పక్వానికి వచ్చినటువంటి కాయల్ని ఆ చర్మాన్ని తొలిచి గుడ్డు అనేది లోపల పెడుతుంది. ఆ గుడ్డు నుంచి వచ్చినటువంటి లార్వాలు కాయ లోపల చేరి ఆ గుజ్జును తిరిగి మనం నాశనం కలగజేస్తూ ఉంటాయి. మనం మామిడిని చూసినట్లయితే కాయని చూసినట్లయితే ఎక్కడైతే ఒక రంధ్రం ఉండి అక్కడ ఒక నల్లటి మచ్చలు కానీ డాగ్ ఏర్పడి అక్కడ నుంచి జిగురు లేదా రసం కారుతూ ఉన్నట్లయితే అది పండు ఈగ సోకినటువంటి మన కాయగా గుర్తించవచ్చు. అంతేకాక ఆ పండు ఈగ ఆశించినటువంటి ప్రాంతం కొంచెం మెత్తగా ఉండటం, తర్వాత క్రమేపీ అది లోపల కుళ్ళిపోయి చెడువాసన రావటం, అటువంటి కాయలు త్వరగా రాలిపోవటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పండు ఈగను కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి కంపల్సరిగా యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా పండుగ ఆశించినటువంటి కాయల్ని మనం తోటలు అదే అలానే పడివేయకుండా వాటిని అన్నిటిని కూడా కలెక్ట్ చేసి కొంచెం చెత్త వేసి తగలబెట్టడం అనేది ముందుగా చేయాల్సినటువంటి చర్య. ఫ్రూట్ కవర్స్ లభ్యమైతే ఫ్రూట్ కవర్స్ వాడుకుంటే కూడా మనకు ఈ పండుగ నుంచి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ లేకపోతే మామిడిలో ముఖ్యంగా మనం ఇక జామ కానీ బత్తాయి కానీ దోస అనే పంటలను మనం పండించకూడదు. ఎందుకంటే వాటిలో కూడా ఈ యొక్క పండుగ అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి పంటలు వేసుకోకుండా ఉండటం. ఇంకా మనం చూసినట్లయితే ఇక పండుగను మనకు మానిటర్ చేసుకోవటానికి కంపల్సరిగా మనకు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి కూడా మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మనం మానిటరింగ్ చేసుకోవటానికి ఎకరానికి 4 నుంచి 6 చొప్పున పెట్టుకోవాలి. సో మనకు ఆ యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్లో 5 కన్నా ఎక్కువ పడినాయంటే మనం వెంటనే ఈ యొక్క విషపు ఎరలు తయారు చేసుకుంటాం. ఈ విషపు ఎరలు కూడా మనకు ఏంటంటే బెల్లం 100 గ్రాములు వేసుకొని దానికి మనం కొంచెం డెల్టా మెత్రిన్ అన్న మందు కానీ లేకపోతే మెలాథియాన్ అన్న మందు 2 ml వేసుకొని కొంచెం పులిసిన కళ్ళు మనం వేసుకొని ప్లేట్లు అక్కడక్కడ 250 ml చొప్పున అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క విషపు ఎరకు ఈ యొక్క రెక్కల పురుగులు ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇంకా మనం చివరి అస్త్రంగా మాత్రమే పురుగు మందుల పిచ్చికారీ అన్నది చేయాలి. అది కూడా కోతకు 3 నుంచి 4 వారాల ముందు మాత్రం మనం ఇది పిచ్చికారీ చేసుకోవాలి. ఎందుకంటే మామిడి అన్నది మనం తింటాం కాబట్టి రసాయనిక పురుగు మందులు లేనటువంటి రెసిడ్యూస్ లేనటువంటి వాటి కోసం మనకు స్పైనోసాడ్ అన్న మందును 0.3 ml లేకపోతే డెల్టా మెత్రిన్ అన్న మందును 2 ml ఏదో ఒక మందును మనము మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మనము యొక్క పండుగ అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతులు ఇక్కడ ముఖ్యంగా గమనించాలంటే మనకు ఉధృతి ఎక్కువగా ఉంది, మనకు ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్లు ఎక్కువగా మనము అడల్ట్స్ ఎక్కువగా గమనిస్తున్నాం, రెక్కల పురుగులు గమనిస్తున్నాం అన్నప్పుడు 4 నుంచి 6 చొప్పునే కాకుండా ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు. అంటే ఒక 10 కానీ 15 కానీ పెట్టుకుంటే ఎక్కువగా మనము ఇది సింపుల్ మెథడ్లో మన ఎకో ఫ్రెండ్లీ మెథడ్ ద్వారా మనం ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై అడల్ట్స్ని మనం కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, చంపేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై ల్యూర్స్ను కూడా మనకు మామిడి పరిశోధన కేంద్రం నూజివీడులో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఆసక్తి గల వారు మనం నూజివీడి పరిశోధన కేంద్రాన్ని మీరు సంప్రదించిన కూడా ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై లూర్స్ని మనము ఇవ్వటానికి అవకాశం ఉంది. అందరూ కూడా గమనించండి. ఇంకా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనకు కాయదశలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎల్నినో కండిషన్స్లో చూస్తే మనకు ఎక్కువగా మామిడిలో యొక్క స్కేల్ ఇన్సెక్ట్స్ అంటారు పులుసు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ ఎక్కడొస్తాయి అంటే నిర్లక్ష్యం చేసినటువంటి తోటలు, ముదురు తోటలు, పోషణ లేనటువంటి తోటలు లో ఎక్కువగా. అదేవిధంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ అంటే ముదురు ఆకులను ఎక్కువగా ఆశించి ఆ రసం పిలిచి ఆ ప్రాంతాన్నంతా కూడా పాలిపోయినట్లు ఎల్లో కలర్గా రావడం జరుగుతుంది. తర్వాత ఆకంతా కూడా మనం పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో సివియర్ కండిషన్స్లో మనకేంటంటే కాయల మీద కూడా ఆశించి ఈ యొక్క పులుసు పురుగు నాశనం చేస్తుంది. ఎక్కడైతే ఈ పులుసు పురుగులు ఆశించాయో అటువంటి ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించి తగలబెట్టేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలా చేయకుండా మనం చేసినట్లయితే కంపల్సరిగా తోటంతా కూడా ఈ యొక్క పులుసు పురుగు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ కొమ్మలు అయితే ఏ ఆకులు
ఆకులు అయితే ఉన్నాయో వాటిని అన్నింటిని కత్తిరించి తగలబెట్టి నాశనం చేయండి. తదుపరి మనము ఈ యొక్క పురుగు మందులు మనం పిచికారీ బూప్రొఫెసిన్ అన్న మందును మనం 2 మిల్లీలీటర్లు వీటితో పాటుగా ఆగ్రోస్ప్రే ఆయిల్ లేకపోతే మినరల్ ఆయిల్ లేకపోతే పెట్రోలియం ఆగ్రోస్ప్రే ఆయిల్ అంటారు.

0: అది ఒక 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అన్న మందును 0.5 మిల్లీలీటర్లు వీటితో పాటుగా పెట్రోలియం ఆయిల్ లేకపోతే ఆగ్రో స్ప్రే ఆయిల్ అనేది మనకు దొరుకుతుంది, అది 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని ఈ పురుగు మందులు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పులుసు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కాయ దశలో ఇంకొక పురుగు, ఒక రసం పిలిచే పురుగు జాతికి చెందిందే మనకు పిండి పురుగు. ఈ పిండి పురుగులు కూడా వ్యాక్సి కోటింగ్ లాగా తెల్లటి ఒక బూజు వంటి పదార్థంతో కప్పబడి లోపల గుంపులు గుంపులుగా పురుగులుండి కాయ నుంచి రసాన్ని పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు కొమ్మలకు కూడా పూత కాడలకు కూడా ఒక్కొక్కసారిగా ఈ యొక్క మీలీ బగ్స్ అంటారు, పిండి పురుగులు ఆశించి నష్టం కలగజేస్తుంటాయి. సో వీటిని కూడా మనకేంటంటే తక్కువ కాయలకు లేకపోతే కొమ్మలకు కాడలకు ఉంటే వాటిని అక్కడి వరకు కట్ చేసి తగలబెట్టడం పద్ధతి. సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా చెట్టు 1 మీటర్ ఎత్తు వరకు ఈ యొక్క యెల్లో కలరు పాలిథిన్ షీట్స్ కానీ లేకపోతే టార్పాలిన్ పట్టలు కానీ లేకపోతే ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ అన్నవి కూడా మనకు ఉంటాయి. వాటిని అన్నింటినీ ఆ కాండం చుట్టూ 1 మీటర్ ఎత్తు వరకు కూడా మనము చుట్టేసి దాని మీద జిగురు లేదా గ్రీజ్ పూసినట్లయితే పురుగులు చెట్టు పైకి రాకుండా మనము నివారించుకోవచ్చు. ఇంకా మనము వీటికి కూడా కొన్ని రకాలైనటువంటి మిత్ర పురుగు క్రిప్టోలిమస్ మాంట్రోజేరి అనే బదనికలు మనకు ల్యాబ్లో మనకు పరిశోధనా కేంద్రంలో ఉంటాయి. సో వాటిని మనం వదులుకున్నా కూడా ఇక పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా చివరి అస్త్రంగా మాత్రమే సిఫారసు చేసినటువంటి మందుల్లో మన యొక్క ప్రొఫినోఫాస్ కానీ లేకపోతే క్వినాల్ ఫాస్ మందు కానీ 2 మిల్లీలీటర్ చొప్పున లేకపోతే అసిఫేట్ అన్న మందును 1.5 గ్రాములు 1 లీటర్ చొప్పున వీటితో పాటుగా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ కానీ లేకపోతే షాంపూ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఇక పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మామిడిని ఇంకా ఎక్కువగా నష్టపరిచేప్పుడు తెగుళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు అంటాం. సో వీటిని కూడా మనము ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు కూడా మనకు ఆకుల మీద కూడా పూత పూల మీద ఒకసారి పూత రెమ్మల మీద కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఆకులు అన్ని కూడా మనకు మారిపోయి రాలిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. వీటికి ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు గమనించామో వీటికి మనం కంపల్సరిగా సిఫారసు చేసినటువంటి కార్బండజిమ్ అయితే 1 గ్రాము లేకపోతే క్లోరోత్రెనిల్ అనే మందు ఫంగిసైడ్ 1 గ్రాము లేకపోతే సాఫ్ అంటే మ్యాంగో జబ్బు ప్లస్ కార్బండజిమ్ అన్న మందును 2 గ్రాములు లేకపోతే మ్యాంగో జబ్బు డైథేన్ M45 2.5 గ్రాములు మనకు లేకపోతే ప్రొపీనెబ్ 2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. మనకు పౌడరీ మెల్యూ అంటారు, బూడిద తెగులు. సో ఇది కూడా ఏంటంటే మనకు రాత్రిపూట చలి ఎక్కువగా ఉండి మనకు పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకు ఎక్కువ కూడా మనకు పూత అంతా కూడా మాడిపోయి రాలిపోతూ ఉంటుంది. వీటి నివారణ కూడా మనకు యొక్క నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేకపోతే హెక్సాకోనోజోల్ కానీ లేకపోతే ప్రొపికోనోజోల్ కానీ లేకపోతే డైఫెన్ కోనోజోల్ అనే మందును 2 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పిన పిచికారి చేసుకోవాలి. తెగుల్లో చూసుకున్నట్లయితే యొక్క సూటి మౌళ్ళు అంటారు మసి తెగులు, ముఖ్యంగా ఈ హాపర్స్ ఇందాక చెప్పినట్టు స్కేల్ ఇన్సెక్ట్స్ వీటన్నిటి వల్ల కూడా ఇది ఒక తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దాని మీద ఒక నల్లటి క్యాప్నోనిక్ ఫంగస్ డెవలప్ అయ్యి మనకు ఈ యొక్క మసి తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి మనం ఏంటంటే ముందు ఆ రసం పిలిచే పురుగుల ఉధృతిని మనం అందులో పెట్టుకుంటే మనకు ఈ యొక్క మసి తెగులు అనేది రాదు. వీటికి ఇంకా మసి తెగులు ఏదైనా మనం నివారించుకోవాలి అనుకుంటే ఈ యొక్క స్టార్చ్ సొల్యూషన్ని మనకు 1 కేజీలు కానీ 10 కేజీలు కానీ మనము తీసుకొని కొంచెం గోరువెచ్చని నీటిలో మనము వేడి చేసుకొని బాగా వేసిన తర్వాత దాన్ని 100 లీటర్లకు తగినని వాటర్ పోసుకొని మనం బాగా ఎండ ఉన్న సమయంలో చెట్టు మీద పిచికారి చేసుకోవాలి. తదుపరి 4-5 రోజుల తర్వాత మనం ఓన్లీ వాటర్ స్ప్రే చేసినా కూడా ఈ యొక్క మసి తెగులు సూటి మోల్డ్ అనేది మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడి మనం పొందవచ్చు. ధన్యవాదాలు.
1: ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలరాజు గారి ప్రసంగం మీరింత వరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.
2: పంట పండి

0: జానపద గీతం విన్నారు. చివరిగా అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు వింటారు. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వైరస్ తెగుళ్లు పిలకల ద్వారా కొత్త తోటలకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పిలకల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి. పిలకలను ఆరోగ్యవంతమైన తోటల్లో నుండి మాత్రమే సేకరించాలి. వైరస్ తెగుళ్లు సోకిన పిలకలను ఎంపిక చేయకుండా ఉండాలంటే తెగుళ్లు సోకిన మొక్కల లక్షణాలను రైతులు గుర్తించడం చాలా అవసరం. తెగుళ్ల లక్షణాలు తల్లి మొక్క లేదా పిలకల్లో దేనిలో కనిపించినా సరే ఆ మొక్కల దుంప మొత్తం వైరస్ సోకినట్లుగా గమనించాలి. పిలకలు సేకరించే అరటి తోటల్లో వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలు 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ముందుగా పిలకలు ఎన్నిక చేసే తోటల్లోని తెగులు సోకిన అరటి మొక్కలను గుర్తించి వాటిని దుంపలతో సహా తీసివేసి తోట బయట తగలపెట్టాలి. తర్వాత డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ మందుల్లో ఏదో ఒకదానిని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి తోటలోని మొక్కలు పిలకలతో సహా పూర్తిగా తడిసేలా పిచికారి చేసి 2 రోజుల తర్వాత ఆరోగ్యవంతమైన 2 కోతలు పడిన పిలకలను తవ్వుకోవాలి. తవ్విన పిలకల పైచర్మం పలుచగా చెక్కివేసి పిలకలను మోనోక్రోటోఫాస్ 2.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటుకోవాలి. ప్రస్తుతం రైతులు అవలంబిస్తున్న కాంట్రాక్టు పద్ధతిలో పిలకలు తవ్వించుకోవడం వలన అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీనివల్ల తెగుళ్లు సోకిన పిలకలను తోటల్లో నాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులు వైరస్ తెగుళ్లను గుర్తించడంలో అవగాహన ఏర్పరచుకుని స్వయంగా ప్రత్యేక శ్రద్ధతో పిలకలను ఎన్నిక చేసుకోవాలి. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అందాజుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ కెవి మహీధర్ గారు పాడిన లలిత గీతాలు.
1: నాటి లలిత సంగీత కార్యక్రమంలో

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ కెవి మహీధర్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: ఆకాశవాణి దార్శనిక్ భారత్ ఈనాటి కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు

0: మార్చ్ 13, 2026 గౌహతి అస్సాం నుండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ భాగంలో లబ్ధిదారులైనటువంటి వారు మన జిల్లాలో రైతులు మన దగ్గర ఉన్నారు. వారిలో శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, వీరు వచ్చేసి నందికొట్కూరు గ్రామానికి చెందిన వారు, వీరు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మరి లబ్ధిదారుడుగా ఉన్నారు కాబట్టి మరి ముందుగా వీరిని ఆహ్వానించి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం అండి, శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు.
1: నమస్కారం సార్. మరి ముఖ్యంగా రేడియో శ్రోతలకు, మరి ప్రధానంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం సార్.
0: ఇకండి, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటే ఏంటో మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
1: ఖచ్చితంగా సార్. మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది రైతుల కోసం ప్రవేశపెట్టినది, రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించిన పథకం సార్ ఇది. ప్రతి సంవత్సరం కూడా రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రైతే లబ్ధిదారుడు సార్. డీబీటీ పథకం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద నేరుగా రైతులకు అకౌంట్లో జమ అవుతుంది సార్.
0: ఇక ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మా శ్రోతలకు, మా రైతు మిత్రులకు తెలియజేస్తారండి.
1: ఈ పథకము పంటలు ఏదైతే రైతులు సాగు చేస్తారో, రైతులు పంటల సాగు సమయంలో రైతులకు కొంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము, మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల ఆర్థిక భరోసా కోసం ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది సార్.
0: మీరు ఇందాకనే అన్నారండి డీబీటీ అని.
1: అవును సార్.
0: అంటే డైరెక్ట్
1: బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్
0: అని చెప్పారండి.
1: నేరుగా లబ్ధిదారు అకౌంట్లోనే జమ అవుతుంది.
0: మరి ఈ డబ్బు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత ఎంత డబ్బు వస్తుంది తెలియజేస్తారు?
1: ఇదివరకే మనకు అనుకున్న విధంగా ప్రతి సంవత్సరం రైతుకు 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వము రైతులకు విడుదల చేస్తుంది. రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని వాళ్ళు పెట్టే పంటల సాగుకు పెట్టే ఖర్చులో కొంతలో కొంతైనా కూడా వాళ్లకు విత్తనాలు కొనడానికి గాని, ఎరువులు కొనడానికి గాని, పంటల సాగు ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అలాగే క్రిమిసంహారక మందులు గాని, వాళ్ళకు అవసరమైన పంట సాగులో ఈ ఆర్థిక సహాయం అనేది ఉపయోగపడడము ఈ పథకం ముఖ్య ఉద్దేశం సార్.
0: ఇకండి ముఖ్య ఉద్దేశాలు చెప్పారు, తర్వాత లబ్ధిదారులుగా మీరు ఉన్నారు కాబట్టి బెనిఫిషియరీకి ఎటువంటి లాభాలు ఉంటాయో తెలియజేశారు. ఇకపోతేనండి, పిఎం కిసాన్ పథకంలో రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు కూడా చాలా వరకు చెప్తా ఉన్నారండి.
1: ఎదుర్కొంటున్నారు రైతులు క్షేత్రస్థాయిలో సమస్యలు, ముఖ్యంగా బ్యాంకు ఖాతా సమస్యలు, ఆధార్ లింక్ సమస్యలు, భూమి రికార్డు సమస్యలు, ఈకేవైసీ, నో యువర్ కస్టమర్ అంటే బ్యాంకుకి నువ్వు కస్టమర్వా కాదా అని పూర్తిగా తెలుసుకునే విధంగా ఇలాంటి విషయాలపైన రైతులకు సమస్యలు ఉన్నాయి సార్.
0: ఇకపోతే అండి, బ్యాంకు సమస్యలు రైతు ఎలా పరిష్కారం పొందాలో తెలియజేస్తారా?
1: ఖచ్చితంగా సార్. ఇప్పుడు రైతు ఎందుకంటే బ్యాంకు ఖాతా సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఏ అయితే రైతు ఉన్నాడో ఆ రైతు ఆధారు బ్యాంకు ఖాతాకు లింకు కాకపోవడం, లేకపోతే బ్యాంకులో వాళ్ళ వివరాలు సరిగా నమోదు కాకపోవడం, వాళ్ళ వివరాలు ఎప్పుడైతే తప్పులు తడకలుగా ఉన్నాయో, దానివల్ల ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వాళ్లకు 3 విడతల్లో ఏదైతే 2,000, 2,000, 2,000 జమ అవుతుందో ఆ జమ కావడంలో బ్యాంకులో సమస్యలు వస్తాయి సార్ ప్రధానంగా.
0: అయితే అండి, ముఖ్యంగా రైతులు క్రాప్ లోన్స్ కూడా తీసుకుని ఉంటారండి. ఈ ఇప్పుడు ఈకేవైసీ అని మీరు ఇందాక తెలియజేశారు.
1: అవును సార్.
0: నో యువర్ కస్టమర్, దాంట్లో మనము తీసుకున్న లోన్లు కూడా తెలిసిపోతా ఉంటాయి.
1: ఖచ్చితంగా.
0: ఇప్పుడు మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు పడతాయి, 3 విడతలుగా 2,000 రూపాయలు పడ్డాయి ఈసారి అనుకోండి. మరి ఇది మనకు డైరెక్ట్గా అందుతుందా, లేకుండా మనం తీసుకున్న లోన్లో కట్ చేసేస్తారు?
1: అలాంటిది ఏముండదు సార్. రైతు ఖాతాలో జమ అవుతుంది. రైతుకు బ్యాంకుకి ఉన్న లావాదేవీలో వాళ్ళ అవగాహన వలన వాళ్ళకి ఇదివరకే బ్యాంకుకు ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏదైతే మనకు వీళ్ళకు పడిన డబ్బులని వీళ్ళు డిజిటల్ రూపంలో డ్రా చేసుకోవచ్చు, వాడుకోవచ్చు సార్. కాబట్టి అది బ్యాంకు వాళ్లకు రైతుకు సంబంధించిన మధ్య అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది వరకు ఏదన్నా బ్యాంకులో క్రాప్ లోన్లున్నా లేకపోతే ఏ వేరే లోన్ లేకున్నా కూడా ఇవి చిన్న

0: ఉంటుంది కాబట్టి బ్యాంకు వాళ్ళు కూడా దీన్ని అంతగా పరిగణలోకి తీసుకోకపోవచ్చు. ఇవైతే లబ్ధిదారునికి రైతుకు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకోవడానికే ఉపయోగపడతాయి సార్.
1: ఇకపోతేనండి సంవత్సరానికి 6,000 రూపాయలు మనకు ప్రభుత్వం చేతనిస్తుంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా. అయితే ఈ 6,000 రూపాయలు నిజంగా సరిపోతాయంటారా?
0: అదే మనం మాట్లాడుకున్నాము. ఏదైనా గానీ ఇది చేయూత రైతులకు. కేంద్ర ప్రభుత్వము సకాలంలో రైతులకు మేమున్నాము అనే భరోసా ఇవ్వడానికి వాళ్లకు మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6,000 ఇస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రైతుకు సంబంధించి కొంత డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ రకంగా సంవత్సరానికి వాళ్ళకు ఒక 15 నుంచి 20 వేలు ఆసరా అవుతుంది కాబట్టి కొంతలో కొంత వాళ్లకు అవసరానికైతే ఉపయోగపడతాయి సార్.
1: ఇక మరొక ప్రశ్న అండి, శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది? అంటే మీరు ఎంతో అవగాహన ఉంది, వ్యవసాయము గత 10 ఏళ్లుగా మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు, మీకు వీటి గురించి బాగా తెలుసు. కాబట్టి ఈ రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మనం ప్రభుత్వ చేయూత ఏమన్నా వస్తుందా ప్రభుత్వం నుంచి, లేదంటే పిఎం కిసాన్ నిధిలో భాగంగా ఏమన్నా మనకు చేయూత ఉంటుందా, దీని గురించి ఏమన్నా తెలియజేస్తారండి?
0: ఖచ్చితంగా సార్, రైతు ఎప్పుడన్నా మరణించినప్పుడు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు ఆపద్ధర్మం కింద కొంత సహాయము ఇచ్చే స్కీమ్స్ కూడా పథకాలు చాలా ఉన్నాయి. ఈ మనకు ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ కు సంబంధించి మనము మాట్లాడుకుంటే, ఒకవేళ ఏదైతే మనం ఇక్కడ లబ్ధిదారుడు రైతే అనుకుంటున్నాం కాబట్టి ఆ రైతు మరణించిన పక్షంలో ఆ పథకము నిలబడిపోతుంది అంతటితో ఆ రైతుతో. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరన్నా భూమి రికార్డ్స్ వాళ్ళ పేరు మీద మార్చుకొని మళ్ళీ తిరిగి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళు కూడా దీనికి లబ్ధి పొందుతారు సార్.
1: అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతు పేరు మీద ఉన్న పొలము రైతు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఎటువంటి మనకు
0: లబ్ధి అనేది ఉండదు, లాభం
1: చేయూత
0: ఉండదు, అక్కడితో ఆగిపోతుంది.
1: ఎటువంటి
0: వారి వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, ముఖ్యంగా పథకం ఏంటంటే రైతు పొలం కలిగి ఉండాలి. ఎవరైతే సొంత పొలం ఉందో వాళ్ళు వీళ్ళు గ్రామ సచివాలయంలో గాని లేకపోతే పిఎం కిసాన్ పోర్టల్లో గాని వాళ్ళ వివరాలు నమోదు చేసుకున్న ఎడల ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి ఆ రైతు అకాలంగా మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భూమి రికార్డులు మార్చుకుని వాళ్ళు మళ్ళీ తర్వాత తిరిగి ఈ పథకానికి నమోదు చేసుకుంటే వాళ్ళ పేరు వాళ్ళు అర్హులవుతారు.
1: ఇక మీరు చెప్పింది భూమి కలిగిన రైతు గురించి అండి, అంటే నిజమైన హక్కుదారుడు, భూమి హక్కుదారుడు. అయితే చాలా మంది ఇటీవల వలసలకు వెళ్లి అంటే సిటీలలో ఉద్యోగాలు చేసుకుంటూ పల్లెటూళ్ళలో కౌలుకు భూమిని ఇస్తా ఉంటారండి. మరి కౌలుకి ఇచ్చినప్పుడు వారికి ఈ పథకం వర్తిస్తుందా, కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుందా?
0: ఈ పథకము పొలం కలిగి ఉన్న రైతులకే సార్ ఈ పథకం అనేది వర్తించేది. కౌలు రైతులకు ఈ పథకం ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని దృష్టిలో పెట్టుకుని మీరు అన్నట్లు నిజంగా పొలం ఉన్న రైతులు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఏదైతే వ్యవసాయం అనేది లాభసాటిగా లేదని ఆలోచనలో పడి రైతులందరూ కూడా వాళ్ళ సొంత భూమిని కౌలుకి ఇచ్చుకుంటున్నారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు సార్. వాళ్ళకి ఏదైనా ప్రత్యేక పథకాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను పిఎం కిసాన్ లబ్ధిదారుగా నా సహా రైతులు ఎవరైతే కౌలుకు తీసుకుని వాళ్ళు నిరంతరము 24 గంటలు పొలం చేస్తున్నారో అలాంటి కౌలు రైతులకు కూడా ఏవైనా ప్రత్యేక పథకాలు తీసుకుని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదుకోవాలని నేను మీ రేడియో తరపున విన్నవించుకుంటున్నాను సార్.
1: పోతే అండి, ఇది రైతులు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, తర్వాత లార్జ్ ఫార్మర్స్ అని 3 రకాలుగా విభజించారండి రైతుల్ని. అంటే చిన్న సన్నకారు పెద్ద రైతులు అని ఇట్లా విభజించారు. ఈ పథకము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకము ఎవరికి వర్తిస్తుంది?
0: ఈ పథకం ఎవరైనా పొలం కలిగి ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది సార్. మరి అంటే 5 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులకు వర్తించదు. ఎవరికైతే 5 ఎకరాలు ఉంటాయో ఆ రైతులకు వర్తిస్తుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు పెద్ద రైతులకు కూడా ఈ పథకం వాళ్ళని 5 ఎకరాలు వరకు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ఉంటుంది. కానీ ఈ పథకం కొన్ని వర్గాలకు మాత్రం వర్తించదు సార్. ముఖ్యంగా ఎవరైతే రైతులైనా సరే లేకపోతే పొలం కలిగి ఉన్న వాళ్ళైనా సరే వ్యవసాయం చేస్తున్న వాళ్ళైనా కానీ వాళ్ళు ఆదాయం పన్ను చెల్లించని వారై ఉండాలి. ఎవరైతే రైతులుగా ఉండి వ్యవసాయం చేస్తూ వ్యవసాయం సాగుదారులు ఉన్నా కూడా వాళ్లకు వాళ్ళు ఆదాయం పన్ను చెల్లిస్తుంటే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ

0: కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ పథకానికి అర్హులు గారు, వాళ్ళకు కూడా వర్తించదు సార్ ఈ పథకం.
1: అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి ఈ దాన్ని పొలాలు తీసుకుని చేస్తూ ఉంటారండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులు కానీ పెద్ద వ్యాపారవేత్తలు కానీ, మరి వారికి ఇది వర్తించదని
0: వర్తించదు సార్.
1: ఇకపోతే అండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి ఇంకాస్త వివరంగా మా శ్రోతలకు, అంటే ఇది మీరు 22వ విడత అని చెప్పారు, ఇది మార్చి 13న గౌహతిలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారని చెప్పారు, ఇక దాంట్లో మీరు బెనిఫిషియరీగా ఉన్నారు. ఇక మీకు ఇది మార్చి నెలలో రిలీజ్ అయిందండి, అంటే ఇది 2025-26కి వస్తుందా అండి, 26-27కి వస్తుందా?
0: లేదు సార్, ఇది 25-26 పథకానికి అయిపోయింది సార్. ఇది 2025 సంవత్సరానికి సంబంధించింది. మనకు మొదటి విడత 2025 జూన్, తర్వాత మనకు అక్టోబర్, తర్వాత రెండో విడతగా 2025 సంవత్సరంలో విడుదల చేసినారు. మూడో విడతలుగా 2025 డిసెంబర్కు చేయాలి కాబట్టి మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చేసేసినారు కాబట్టి ఇది 2025 సంవత్సరానికి సంపూర్ణంగా రైతులకు చెల్లించిన కిసాన్ సమ్మాన్ నిధి
1: ఇక
0: భరోసా సార్ ఇది.
1: ఇక అండి ఈ రోజు 8 ఏప్రిల్ 2026 అంటే ఇక మీదట వచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ ఇన్స్టాల్మెంట్, అంటే రాబోయే విడత గురించి మనం మాట్లాడుకుంటే అది ఈ సంవత్సరానికి వస్తుంది. ఈ సంవత్సరంలో ఏమన్నా మీరు అంటే ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ ఇవన్నీ పెరిగినాయని అంటా ఉన్నారు రైతులు, మరి మీరేమన్నా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారా అండి ప్రభుత్వం నుంచి చేయుతో ఎక్కువ ఆశిస్తున్నారా, లేదంటే 6,000 సరిపోతాయా మీకు?
0: అదే సార్, మనం ఏదైతే రైతుకు మనము ఏదిచ్చినా మనము రైతు రుణం తీర్చుకోలేరు, కానీ రైతుకు ఇది ఆసరా ప్రభుత్వ పథకమే కాబట్టి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకున్న పరిధిలో మనకు రైతుని ఎంత ఆదుకుంటే రైతు మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి, మన భారతదేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి దాదాపుగా మనకు ఇప్పుడు కూడా దాదాపుగా 65-70% వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు కాబట్టి అలాంటి రైతులకు ఎంత చేయుతిస్తే అంత భరోసా ఉంటుంది, అంత అండగా ఉంటుంది. దీనిపైన ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఇప్పుడిచ్చే పిఎం కిసాన్ 6,000ని భవిష్యత్తులో పెంచితే రైతులకు ఇంకా మేలు చేసిన వాళ్ళు, బాగు చేసిన వాళ్ళు అవుతారు సార్.
1: చాలా సంతోషం అండి గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు ఈ రోజు మా ఆకాశవాణి కర్నూల్ కేంద్రానికి వచ్చి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులుగా మీరు మా రైతులకు కూడా దీనిపైన చాలా అవగాహన కలగజేసినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదరులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం చిదుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్యమ్మ, మీనమ్మ వీరంతా కోరుతున్న పాట జెంటిల్మెన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట. వినండి మీకిష్టమైన పాట జెంటిల్మెన్ చిత్రం నుండి.

ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి. ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. మరొకరు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి భారతలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుతి లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరందరూ కూడా వకీల్ సాబ్ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం సంగీతం ఎస్ఎస్ థమన్ వినండి. మీకు ఇష్టమైన పాట వకీల్ సాబ్ చిత్రం నుండి.

ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి. దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగమని వీరంతా కోరుతున్న పాట బింబిసారా చిత్రం కోసం కాలభైరవ చిరంతన్ భట్ పాడిన పాట విందాం.

0: శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10

0: కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు, గ్రామాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తృతంగా మెరుగుపడడంతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆత్మనిర్భరత సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడ్నగర్ వరకు పర్యటిస్తున్న సేవా యాత్రికులతో ఆయన దృశ్య మాధ్యమం విధానంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యం, కృషి ఉన్నప్పుడే వికసిత భారత స్వప్నం సాకారమవుతుందని అన్నారు. వడ్నగర్ తనకు జీవన విలువలను అందించిందని, కాశీ ఆ విలువలకు సేవను జోడించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నివాసాలకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు నేరుగా వెళ్లనున్నారు. అక్కడే వారి నుంచి అవసరమైన పత్రాలను సేకరించి వాటిని ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఓటర్లను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ముఖాముఖి విచారణకు పిలవరని ఈసీ స్పష్టం చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్తో సహా దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సంఘం ఏకగ్రీవ ఆమోదంతోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు పునరుద్ఘాటించింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకు యూనియన్ల సమాఖ్య ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ముందు వారాంతపు సెలవులు రావడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎంతో అనుసంధానమైన శాఖలు, కరెన్సీ చెస్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. కేరళం భవిష్యత్తుకు బ్లూ ఎకానమీ అపారమైన అవకాశాలను అందిస్తుందని, సహకార రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళంలోని కుందర వద్ద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దీనికి సాకారం చేసిందని తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని రైతులకు ఎంతో మేలు చేసిందని పేర్కొంటూ,
1: దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చార్ధామ్ యాత్రను రేపటి వరకు నిలిపివేస్తున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను తిరిగి పునరుద్ధరిస్తామని వినోద్ కుమార్ సుమన్ స్పష్టం చేశారు.

0: వాణి జాతీయ వార్తలు వింటున్నారు. పిల్లల్లో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగానే కాకుండా వారి రక్షణ భద్రతకు సంబంధించిన ప్రధాన అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయపరమైన రక్షణ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దేశంలోనే మొట్టమొదటి విక్టిమ్ రైట్స్ సెంటర్ను పాట్నాలో జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల బారిన పడిన చిన్నారులకు తగిన భద్రత, వైద్య చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసంతో పాటు వారు తిరిగి చదువు కొనసాగించేలా, కుటుంబ జీవితాన్ని గడిపేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ,
1: Children are not merely future citizens, they are equally citizens of today. They are entitled to safety, dignity, education, care, and the opportunity to grow. Restoring childhood must therefore mean more than preventing substance abuse. That whenever childhood is threatened, there is always a pathway back to safety, dignity, belonging, and hope.
0: భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం సాంకేతికత, ఆవిష్కరణల విస్తృత వినియోగం అవసరమని ఆమె స్పష్టం చేశారు. చెన్నైలో ఈ రోజు జరిగిన ఐఐటి మద్రాస్ అలుమ్నీ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన ఆమె, ఉన్నతమైన ఆర్థిక వృద్ధి రేటు ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని, అయితే అందుకు అన్ని వర్గాల కృషి అవసరమని పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని కొనియాడిన కేంద్ర మంత్రి, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు అన్ని రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విస్తరించాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ అందించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. గ్రీసు విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్తో కలిసి అంతర్జాతీయ శాంతి భద్రత, సముద్ర భద్రతపై ఏఐ ప్రభావం అనే అంశంపై న్యూయార్క్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయమైన సాంకేతిక వ్యవస్థల నిర్మాణం, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆర్థికాభివృద్దికి ఏఐని ఉపయోగించుకోవడంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో కబడ్డీ పురుషుల మహిళల విభాగాల్లో భారత జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోలులో భారత్ 40-34 తేడాతో ఇరాన్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లోనూ భారత జట్టు 37-34 తేడాతో ఇరాన్పై విజయం సాధించింది. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో కలిపి భారత్ నేడు ఒక్కరోజే 7 పతకాలను గెలుపొందింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి చేరగా పతకాల పట్టికలో 10వ స్థానానికి చేరుకుంది. వాతావరణం. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్దగల రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీమతి ఎం సరోజమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు.
1: మీదాలున్నాయే మీరా దాని కొరలో కొచ్చరు.

ఏటికి బోరా అరరరే ఏటికి బోరా ఏటికి పోరా చేపలు తేరా ఏటికి పోరా చేపలు తేరా మండాకేసి రుద్దర ముగుడ మండాకేసి రుద్దర ముగుడ మసాలు పెట్టి వండర ముగుడ చేపల్లా.

0: భావ మరదళ్ళు పరస్కలు ఎన్నో జరుగుతుంటాయి. మరి ఆ భావ మరదలు మరి ఏ విధంగా ఆనందంగా మరి పాడుతున్నారో మరొక పాటతో మనం ముందుకెళ్దాం.
1: పలుగురాల పాడు.

ఎన్నో ఎన్నెన్నో ఆ పూర్వపు రోజుల్లో జానపదాలతోనే అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళ అనురాగం ఎంతో బాగుండేది. కవిలు శత్యాలు చేస్తూ వేల పదాలు వేస్తూ నవధాన్యాలు పండించేవాళ్ళు రైతులు. ఇలా జానపదాలతోనే పల్లెల్లో చిరుజల్లులు కురిచేటివి. మరి అలాంటి జానపదాన్ని మరొకటి మనం విందాం.

శ్రోతలు, ఇంతవరకు శ్రీమతి ఎం సరోజమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

నాగు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: నన్నెందుకోమాకు చలిగాలి, నా ప్రేమ పెంచమాకు పిల్లగాలి. నన్నెందుకో మాకు చలిగాలి, నా ప్రేమ పెంచమాకు పిల్లగాలి. తగిలిందంటే తడిగాలి, అబ్బాయి ఉందిలేక అమ్మాయి ఉందినేది అడగాలి.
1: నన్నెందుకో మాకు చలిగాలి, నా ప్రేమ పెంచమాకు తెలగాలి.

మీరు విన్న పాట నిండు దంపతులు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం టీవీ రాజు.

మీరు విన్న పాట నిండు దంపతులు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట విందాం, లవకుశ చిత్రం కోసం పి సిశిల పి లీల పాడిన సముద్రాల సీనియర్ గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా వినండి ఎర్రమలలు చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన ప్రభుగీతం, సంగీతం చక్రవర్తి.

శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. చిత్రం కోసం వి. రామకృష్ణ పాడిన కొసరాజు గీతం. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

సింహాసనం చిత్రం కోసం రాజ్ సీతారాం సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం బప్పిలహరి.

సుప్రీం చిత్రం కోసం కార్తీక్ సూరజ్ సంతోష్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం విందాం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి వింటారు, 6:30 వినదకు మాట వినిపిస్తున్నవారు శ్రీ కెహెచ్ సుబ్రహ్మణ్యం, 6:35 సెద్దిపు శుద్ధులు అంశం సూక్ష్మ పోషకాల ప్రాధాన్యత, అందిస్తున్నవారు అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ పి రవీంద్ర, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు, చివరిగా పద్యపఠనం శ్రీ యు నారాయణ రెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం హరి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ రచన డి ప్రతిమ గారు, 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు, 9:30 రూపకం నిధురారారాద రచన నిర్వహణ శ్రీ ఏ హరికృష్ణ, 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి, 10:15 విధభారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుండి, 11:30 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులోని మాట 138వ సంచిక హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. ఇక సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారల కార్యక్రమంలో పెద్దవడుగూరు మండలం విరుపాపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన రామాంజనేయ యుద్ధఘట్టం నుండి శ్రీరాముని పాత్రపద్యాలు వినిపిస్తారు శ్రీ డి విజయశంకర్, ఆంజనేయుడు పాత్రపద్యాలు వినిపిస్తారు శ్రీ ఎం రామాంజనేయులు, 7:45 దార్శనిక భారత్ పూర్వకార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ శ్రీ జి లక్ష్మీ నర్సయ్య గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులోని మాట 138వ సంచిక పునఃప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక వసతి గృహం రచన శ్రీ వివి సత్యనారాయణ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ విశేషాలు ఢిల్లీ కేంద్రం నుండి, 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమం.